శ్రీ సాయి సులభ ప్రసన్నం సాయి పాదం ఓం శ్రీ సాయి సరోజరమ్యం సాయి పాదం ఓం శ్రీ సాయి సజ్జ

శ్రీ సాయి ధర్మ సంరక్షితం సాయి పాదం ఓం శ్రీ సాయి దారిద్ర్య శమనం సాయి పాదం ఓం శ్రీ సాయి నయన పీయూషం

శ్రీ సాయి అనుపమరసకరం సాయి పాదం ఓం శ్రీ సాయి కుంకుమశోభితం సాయి పాదం ఓం శ్రీ సాయి

అదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేది మధుర భావం వేదీ.

మాతృభావము కన్న మాన్యమెది ప్రాణము కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి వేసే విచిత్ర స్వేచ్ఛయను విచ్చుక

0: ய வீரசுதுட வினுடு பாரதிய வீரசுதுட.
1: இட்ஸ் நோ நேஷன் விதவுட் மொராலிட்டி. த ரெஸ்பெக்ட் அண்ட் த ரெபுடேஷன் ஆஃப் த நேஷன் டிபெண்ட்ஸ் ஆன் த மொராலிட்டி. விதவுட் தட் த நேஷன் வில் ரூயின் இட் செல்ஃப் அண்ட் இட்ஸ் த நேஷன் தட் ஹேஸ் காட் தி கேரக்டர் இன் தி ட்ரூ பெர்ஸ்பெக்டிவ்.
0: வித்யார்த்தியாரே,
1: ஸ்டூடெண்ட்ஸ்,
0: ఈనాటి మానవత్వంలో మేధాశక్తి మితిమీరిపోతున్నది.
1: Among human beings today, we find intelligence more and more.
0: తెలివితేటలు హద్దులేని రీతిగా పెరిగిపోతున్నవి.
1: They have limitless intelligence, no doubt.
0: కానీ గుణము మాత్రము కించిత్తేనకుడను కలగటం లేదు.
1: But not even a trace of character is noticed.
0: ఈనాటి మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును విరివిగా పెంచుకుని కేవలము మానవుడు పక్షుల వలె ఆకాశంలో సంచరిస్తున్నాడు.
1: Man has progressed in science and technology and he flies like a bird across the sky.
0: మత్స్యం వలె జలములో సంచరించటం కూడాను నేర్చుకున్నాడు.
1: He has also learned the art of swimming like that of a fish in water.
0: పక్షుల వలె ఆకాశంలో సంచరించటము, మత్స్యం వలె జలములో సంచరించటము, జీవించటము అతి కుశలమైనటువంటి బుద్ధితో నేర్చుకున్నారు.
1: With all his skills and abilities, he has known how to fly like a bird, how to swim like a fish. But
0: మానవుడు మానవునిగా ఈ భూమిపై జీవించటం మాత్రము నేర్చుకోవటం లేదు.
1: But man has not learned how to lead the life of a man on earth.
0: మానవుడు భూమిపై జీవించటం నేర్చుకోవాలి, కానీ ఆకాశంలో జీవించుకోవటం నేర్చుకోవటం, దీనివల్ల వచ్చిన ఫలితం ఏమీ లేదు.
1: After all, there's no profit in learning how to fly and how to swim. You should know how to live on earth.
0: మానవునికి భూమియే ఆధారము.
1: For mankind, earth is the base.
0: ఆధారమైన భూమిని వదలి ఆకాశమునందు సంచరించటం నేర్చుకున్నంత మాత్రమున మానవుని యొక్క తెలివితేటలు పెరిగినవని భావించరాదు. ఇది కేవలం ఒక భ్రాంతియ మాత్రమే.
1: We should never consider at all that he is intelligent by learning how to fly across the sky, leaving the earth which is the very base.
0: తాళము దప్పిన మాట ఆట, భూమిని విడిచిన మాటటువంటి మాట ఏమాత్రము పనికి రాదు.
1: వాట్ ఆల్ దట్ యు టాక్ అండ్ వాట్ ఆల్ యు ప్లే, వాట్ ఆల్ దట్ యు ప్లే, వెన్ వన్స్ యు లీవ్ దిస్ ఎర్త్ దే ఆర్ యూస్లెస్.
0: ఈనాటి తెలివితేటలు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధాశక్తులు అభివృద్ధి అవుతున్నారు.
1: టుడే వీ హ్యావ్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వుడ్ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
0: కానీ అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి ఒక తెలివితేటలు గుణములు ఈనాడు మర్చిపోతున్నారు.
1: టుడే వీఆర్ ఫర్గెటింగ్ ద వర్చ్యూస్ సో యాజ్ టు రియలైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించటమే మానవుని ప్రధాన కర్తవ్యం, కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించటము, ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: The man's responsibility and the prime duty is to know and experience unity in diversity. But to view this unity as diversified, it is a sign of
0: foolishness.
1: This cloth which is one single piece can be cut into bits. To unify all these bits of cloth into one,
0: it is very difficult. జీవితం యొక్క అనుకూలం కానీ చేరి ఉంటుండాలి.
1: ది యూటిలిటీ అండ్ కన్వీనియన్సెస్ అండ్ ది బ్లిస్ డిపెండ్ ఆన్ దిస్ యూనిటీ.
0: ఈ మానవత్వంలో ఏకత్వము భిన్నత్వము రెండింటి యొక్క సమత్వం కూడా మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: విద్యార్థులు ఉన్నారు,
1: దేర్ ఆర్ స్టూడెంట్స్.
0: ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకుంటే 2 meters క్లాత్ తీసుకుని పోతారు.
1: స్టూడెంట్స్, యూ కలెక్ట్ 2 meters ఆఫ్ క్లాత్. If you want to have a shirt, stitch.
0: 2 meters poorthi okkatigane untuntari.
1: 2 meters cloth is just one piece.
0: Tailor daggariki vellutaru.
1: You go to the tailor.
0: Tailor, naaku oka bush coat kuttali antadu.
1: You say, tailor, stitch a bush coat for me.
0: Appudu tailor ee 2 meterluga undinatvanti cloth nu mukkalu mukkalu mukkalu mukkalu chesi chestadu.
1: Tailor, what he does is, this 2 meter cloth, one piece, is cut into bits.
0: ఈ ముక్కలుగా చేయకపోతే బుష్ కోట్ తయారు కాదు.
1: Unless he cuts, he cannot stitch a bush coat for you.
0: చేతులు వేరుగా ఉండాలి, పాకెట్స్ వేరుగా ఉండాలి, కాల్స్ వేరుగా ఉంటుండాలి, ఈ కలర్ వేరుగా ఉంటుంది, అన్నిటికీ కాలర్స్ అన్నింటి ఎందు భిన్నంగా కనిపిస్తుంటాయి.
1: He cuts so as to fit in the various parts like collar, hands and the pockets.
0: ఈ 2 meters క్లాత్ ను భిన్నంగా అనేక ముక్కలుగా చేస్తాడు.
1: He cuts this cloth into bits.
0: అనేక ముక్కలుగా చేసేది ఏది?
1: What is that cuts?
0: Scissor, కత్తెర.
1: It's only the scissors that cuts.
0: అనేక ముక్కలు తిరిగి ఏకంగా కూడా చేస్తాడు షర్ట్ కుట్టడానికి.
1: The tailor will again make all these bits into one shirt.
0: ఆ ఏకంగా చేసేది ఏమిటి?
1: What is that unifier?
0: అది ఆ విధమైనటువంటి ఒక నీడిల్ అనగా సూది.
1: It is a needle that unifies all these bits into a shirt.
0: అన్నింటిని ఏకం చేసేటువంటిది నీడిల్.
1: It is a needle that unites.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటిది కత్తెర.
1: One is made into many by a scissor.
0: ఈనాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు, కానీ ఏకం చేసేటువంటి నీడిల్ గా తయారు కావటం లేదు.
1: Today every man has become a scissor but not a needle.
0: ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు.
1: And he thinks that he is intelligent.
0: ఇది కాదు మన తెలివితేటలు.
1: Is not intelligence at all.
0: ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రభుత్వలతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు.
1: We give up the true intelligence in the correct sense and we follow all knacks and lead our life sojourn.
0: ఒక కుటుంబం ఉంటుంది.
1: There is a family.
0: తండ్రి కుమారుడు.
1: There is a family, the mother, father and the son.
0: తండ్రి కష్టపడి సంపాదించి ఇంటికి ధనం తీసుకొచ్చినప్పుడు ఈ తల్లి చాలా ఆనందపడేటువంటిది.
1: When father works day and night and earns money, mother is extremely happy.
0: ఏనాడు పని చిక్కక ఒట్టి చేతులతో ఇల్లు చేరిన ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది.
1: When the father returns home without earning money, without any job, mother feels
0: sad. దినము కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో నా కూడాను కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు.
1: The son has been noticing the sadness and the happiness that happen every day.
0: జీవితము సుఖదుఖముల యొక్క సమత్వము.
1: Life is the combination of pain and pleasure.
0: సుఖదుఖి సమీకృత్వా లాభం నా విజయాజాత్. లాభ నష్టములు, సుఖ దుఃఖములు, మంచి చెడ్డలు, చీకటి వెలుగులు, ఇవన్నీ కూడా ఒకదానికోటి ప్రతిబింబములు.
1: Profit and loss, the defeat and success, they are just one is the object, the other is the reflection.
0: ఈ బాధను భరించుకోలేక తండ్రి ఒక కాళికా దేవాలయంకు వెళ్ళాడు.
1: As father could not bear the suffering any longer, he went to the temple of Kali.
0: తల్లి దేవి, నేను ఈ బాధను భరించుకోలేను.
1: He prayed there to Goddess Mother, I can't bear the suffering any longer.
0: ఈ భార్యతో నేను జీవించలేను.
1: I can't live with this wife.
0: కనుక ఆమెకు త్వరగా మరణం సంభవించేటట్టుగా చేయమని చెప్పాడు.
1: He prayed to Goddess Mother, see that his wife dies soon.
0: తథాస్తు అన్నది దేవి.
1: The Goddess said, yes, let it happen.
0: మరణించింది తల్లి.
1: The mother died.
0: ఈ దృశ్యాన్ని చూచాడు కుమారుడు.
1: The son watched this scene.
0: అదే కుమారుడు తిరిగి కాళికా దేవాలయంకు వెళ్ళాడు.
1: The very son went to the temple of Kali.
0: దీర్ఘమైనటువంటి మనసుతో ప్రార్థించాడు కాళికా దేవిని.
1: He prayed to Goddess Kali fervently, unceasingly. Kali manifested there in front of him.
0: ఏం కావాలి అని ప్రశ్నించింది.
1: She said, oh son, what do you want?
0: నా తల్లిని బ్రతికించు అన్నాడు.
1: He said, see that my mother come back to her life.
0: తల్లి.
1: The Kali said, yes, let it happen.
0: తండ్రి చావును కోరాడు, కుమారుడు జీవితాన్ని కోరాడు.
1: ద ఫాదర్ ప్రేడ్ ఫర్ డెత్ వైల్ ద సన్ ప్రేడ్ ఫర్ లైఫ్. వీళ్ళ
0: ప్రార్థన ఏమిటి? చావు జీవితము, ఈ మరణము జననము, ఈ రెండింటి మధ్యతోనే జీవితం అంత్యమైపోయింది.
1: దేర్ ఫర్ వాట్ హ్యాపెన్ టు ది ప్రేయర్? వన్ ప్రేయర్ ఫర్ బర్త్ అండ్ అనదర్ ప్రేయర్ ఫర్ డెత్.
0: తల్లికి మంచి గుణము సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది.
1: How fine it would it be if he prays for
0: the quality.
1: Can the father pray to Devi Kali for
0: good quality?
1: What happened, the ultimate result of their prayer? It led to birth and death. Why should you pray?
0: Punarapi Janani Jatare Sayanam.

0: ఉడమతి.
1: వాట్ ఈస్
0: పునరపి జననం పునరపి మరణం.
1: ద సైకిల్ ఆఫ్
0: జననము మరణము జననము మరణము, ఈ రెండింటి మధ్యలో పనే మన జీవితం అంత్యం గావించుకోవటమా? మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి?
1: What is the goal of life?
0: ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి?
1: What is the aim of life?
0: మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తున్నారు.
1: We consider human life highly sacred.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం?
1: Human life is rarest. Why?
0: ఇది కాదు మనం కోరవలసినటువంటిది.
1: It's not this that we should pray for.
0: మన యొక్క జీవితం యొక్క గమ్యం ఆదర్శవంతమైన జీవితంగా నిరూపించాలి.
1: We should demonstrate idealism, ideals in our life.
0: Mana vice chancellor cheppadu.
1: The vice chancellor said,
0: pillalu maraninchinatundi talidandulaku oka vidhamainatundi shraddham idustuntaru konni shraddato samvatsaramulaku oka paryayamaina kani oka krutagnatanu chupeetundi reetiga kanti daralato vaari krutagnata chuptarani.
1: The vice chancellor said the sons express their gratitude after the death of their parents. They observe annual ceremonies and they shed tears at that moment.
0: దీనికి annual ceremony కి ఏమని పిలిచారు?
1: What is the name given to this annual ceremony?
0: తత్ దినం. ఇది తత్ దినం.
1: It is తత్ దినం.
0: అనగా మరణించినటువంటి దినాన్ని ఆనాడు స్మరించి వారు ఈ జన్మను ప్రసాదించినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను తెలుపుతూ రెండు దారలైనా కూడా కంటి దారలు వాళ్ళకి వచ్చడం, అది ఏ నిజమైనటువంటి తర్పణం.
1: On that day what they do is they think of the departed near and dear and shed tears as a mark of gratitude and respect.
0: Motta motta tallidannulaku manam krutagnatanu andinchali.
1: First we should express gratitude to parents.
0: Deni kosam?
1: What for?
0: Nee blood.
1: Your blood.
0: Nee food.
1: Your food.
0: Nee head.
1: Your head.
0: Nee duddu.
1: Duddu money.
0: Parents gift.
1: That are the parents gift.
0: కనుకనే మొట్టమొదట వాడికి మనము గ్రాట్యూస్ అందించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్.
0: వాడు మరణించిన దినము తత్ దినం, ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారంతో మనము తర్పణమిడ్చాలి.
1: దట్ డే దే లెఫ్ట్ అస్ హస్ గాట్ టు బి రిమెంబర్డ్ అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ షెడ్డింగ్ ఎ టియర్.
0: ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ఇట్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సన్.
0: నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ సచ్ సేక్రెడ్ రిచువల్స్ విచ్ ఆర్ ఎ మస్ట్ ఇన్ ఫ్యూచర్ యూ విల్ ఫేస్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినం నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు.
1: Today if you love your parents you'll be loved in turn by your children tomorrow.
0: ee naadu nee talidannulu nee mosam chesinappudu ninnu nee biddalu mosam chestaru.
1: If you deceive, if you cheat your parents you'll be cheated in turn by your children.
0: kanuka ee prakrutamainatundi jagattunandu
1: in this physical world
0: ఈ భౌతికమైన జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్ మండే
0: ఈ అనిత్యమైన జగత్తునందు
1: టెంపరరీ వరల్డ్
0: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
1: దట్ బౌండ్ టు బి రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: కనుకనే ఇది తప్పించడానికి ఎవరు తరము కాదు.
1: నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
0: కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకుని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ప్రిజర్వ్ ది స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు అదర్స్.
0: కానీ తెలివితేటలు పెంచుకుంటున్నారు కానీ ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: గుణములు అనేటువంటిది ఎక్కడా కనిపించటమే లేదు.
1: బట్ దర్ ఆర్ నో వర్చ్యూస్ ఎట్ ఆల్ నాట్ ఇన్ మెట్రేస్ ఎనీవేర్.
0: చదువులందు హీరో గుణమునందు జీరో.
1: వన్ ఈజ్ ఎ హీరో ఇన్ స్టడీ అండ్ ఎ జీరో ఇన్ క్యారెక్టర్.
0: ఓ గ్రేడ్ వస్తుంటుంటుంది స్టడీ లోపల.
1: ఇన్ స్టడీస్ దే సెక్యూర్ ఓ గ్రేడ్.
0: నూటికి నూరు మార్క్స్ తీసుకుంటారు.
1: దే సెక్యూర్ 100%.
0: కానీ గుణములో చూస్తే 100కి ఒక మార్క్ కూడా అక్కడ రావటం లేదు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ దే డోంట్ సెక్యూర్ ఈవెన్
0: 1%. క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
1: 3/4 ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూస్లెస్.
0: కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి.
1: Therefore, we should develop character.
0: నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును.
1: You may be rich.
0: గొప్ప మేధావి కావచ్చును.
1: You may be an intellectual.
0: నీవు గొప్ప అధికారి కావచ్చును.
1: You may be in position.
0: నీవు గొప్ప బలవంతుడు కావచ్చును.
1: You may be physically strong.
0: జనబలము, భుజబలము, ధనబలము, సర్వబలములు కూడాను సంపాదించవచ్చును.
1: You may have various forms of strength and power.
0: దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడాను వ్యర్థమే.
1: But without the strength of the divine, the rest will be useless. నీకు తెలుసు
0: మహాభారత యుద్ధమునందు.
1: You know what happened in Bharat
0: War. భుజబలంబు గొప్ప బుద్ధి బలంబుండి.
1: With the physical strength and intelligence.
0: దైవ బలము లేక దీనుడగును.
1: Without the support of God, one becomes weak.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: Such one of valor and courage, Karna, what happened to him ultimately?

0: வீரசுதுட.
1: ஓ வேலியன்ட் சன் ஆஃப் பாரத், லிசன் டு திஸ்.
0: பூர்வமு
1: அர்லிய
0: டெல்லியின் 7-8 ஒక சக்கரவர்த்தி,
1: எ கிங் ஹூ ரூல் டெல்லி,
0: மொஹம்மடன்ஸ் గా ఉండేటువంటి వారు.
1: హి వాస్ ఎ ముస్లిం.
0: అతను మహాభారతం యొక్క పవిత్రత అంతా కూడా చక్కగా శ్రవణం చేశాడు.
1: హి హర్డ్ ద మిస్టరీ గ్రేట్నెస్ ఆఫ్ మహాభారత.
0: మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు.
1: హి రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ద 5 పాండవర్స్ ది స్టాండ్ ఫర్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్టదిగ్గజములను పరిపించాడు.
1: హీ వాంటెడ్ టు అక్వైర్ దట్ క్యారెక్టర్.
0: నన్నయ్య భట్టు, చిక్కన సూర్యాది, ఎర్రాప్రగడ, మాదరగానమల్న, పింగళ సూర్యన్న, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజం పండితులు.
1: హీ సమండ్ ఆల్ ది స్కాలర్స్.
0: నన్నయ్య భట్టు,
1: నన్నయ్య భట్టు,
0: తిక్కన సోమయాది,
1: తిక్కన సోమయాది,
0: ఎర్రాప్రగడ,
1: ఎర్రాప్రగడ,
0: మాదనగారి మల్లన్న,
1: మల్లన్న,
0: పింగళి సూరన్న,
1: పింగళి,
0: రామరాజు భూషణుడు,
1: రామకృష్ణుడు,
0: రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అష్టదిగ్గజములు.
1: దేర్ ఆర్ 8 ఎలిఫెంట్స్ ఇన్ స్కాలర్.
0: వీళ్ళందరినీ పిలిపించి ఒక కాన్ఫరెన్స్ జరిపాడు.
1: హీ కన్వీన్డ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్.
0: కాన్ఫరెన్స్ లో ఏం చెప్పాడు?
1: వాట్ డిడ్ హీ సే దేర్?
0: ఓ మహాపండితులారా,
1: ఓ గ్రేట్ స్కాలర్స్,
0: మీకు గొప్ప బహుమతులు నేను అందిస్తాను.
1: ఐ గివ్ యూ రివార్డ్స్.
0: ఈ మహాభారత యుద్ధము, ఈ మహాభారతంలో ఉండినటువంటి యొక్క చరిత్ర అంతా కూడాను నాకు పోలిక చేయనట్టుగా మీరు రాయండి అన్నాడు.
1: ఓ స్కాలర్స్, రైట్ ఎంటైర్ మహాభారత్ యాజ్ మై స్టోరీ.
0: మహాభారత యుద్ధంలో గొప్ప సత్యవంతుడు, ధర్మరు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు.
1: ఇన్ ది ఎంటైర్ మహాభారత్ the one who signifies truth and dharma is dharmaja.
0: Dharmajuniga meeru ennukondi.
1: You portray me as dharmaja.
0: Andulo nannayya bhattu cheppadu.
1: Then nannayya bhattu said,
0: tanisha mimmalu dharmaraju ga mem polchukuntam kaani meeku narugulu sodarulu undalne vaadani evarni nirminchtaav annaru.
1: Nannayya bhattu said, tanisha, we can compare you with dharmaja, then how about our other 4 brothers?
0: Yochana chesadu. నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాళ్ళు నా సోదరులు మాదిరి అన్నాడు.
1: తానీషా సెడ్, ఐ విల్ పిక్ అప్ 4 అమంగ్ మై మినిస్టర్స్ హు ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ మై బ్రదర్స్.
0: తానీషా గారు, దీంట్లో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు.
1: అండ్ దెన్ సెడ్, సార్ తానీషా, వీ నీడ్ కౌరవస్ నౌ, హూ ఆర్ కౌరవస్ హియర్?
0: నా విరోధులందరూ కౌరవులే.
1: All my enemies are Kauravas.
0: వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు.
1: We have hundreds of the lot.
0: కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి.
1: యూ జస్ట్ నరేట్ ఆల్ దోస్ అగేన్స్ట్ హిమ్ యాజ్ కౌరవ.
0: అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు.
1: As everyone was listening, Tenali Ramakrishna got up.
0: తానీషా గారు,
1: he said, తానీషా సార్,
0: పాండవులంతా సరిపోయినారు.
1: పాండవస్
0: మీ మంత్రులు నలుగురిలో ఎవరినో ఒకరిని తీసుకుంటాము, మీరు ధర్మజుడుతారు. ఇందులో భుజబలం ఉన్నటువంటి వాడు భీముడు అవుతాడు, బుద్ధిబలం ఉన్నటువంటి వాడు అర్జునుడు అవుతాడు, ఇంకా క్లవర్ గా ఒక తెలివితేటలు కలిగినటువంటి వారంతా నకులు సహదేవులు అయిపోతారు.
1: ఇస్ తానీషా, యూ స్టాండ్ ఫర్ ధర్మజ. ద వన్ అమంగ్ యువర్ మినిస్టర్స్ హూ స్టాండ్ ఫర్ ఇంటెలిజెన్స్ ఈజ్ అర్జున, ద వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ భీమ.
0: కనుక మీరు ధర్మజుడు అయినప్పుడు మీ భార్య ద్రౌపది కావాల్సి వస్తుంది అన్నాడు.
1: When you are portrayed as Dharmaja, you need a Draupadi, your wife.
0: అప్పుడు తన భార్య ద్రౌపది అయినప్పుడు ఈ మంత్రులకంతా కూడా తాను కూడా ద్రౌపది కావాలి.
1: When he has a Draupadi,
0: ఆమె పాంచాలి.
1: When he has got his wife Draupadi to play the role,
0: కాబట్టి దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు.
1: He said, who is going to play the role of Draupadi? Then this Tanisha said, I don't know.
0: మహాభారతంలో ఉండినటువంటి కీలకము,
1: the secret
0: life source,
1: life source,
0: దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథలకు మనం ప్రవేశించాలి.
1: Then once we realize the life source, we can listen to the story of Mahabharata.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పదార్థములకు, ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటుంది.
1: Therefore for every individual, for every material, for every object, there is a life source.
0: ఆ లైఫ్ సోర్స్ ని మనం గుర్తించినప్పుడే మనము దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
1: Then once we recognize this life source, we can understand.
0: కనుక ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటాడు.
1: ద The one who do not know this life source, this is the plan.
0: All the intelligence today is
1: along the wrong
0: path. There are
1: very intelligent, no
0: doubt. What
1: is the use?
0: ఎన్ని తెలివితేటలు ఉండినప్పటికి
1: గుణమనేటువంటి
0: కొంచెం ఉంటుంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్ దేర్ షుడ్ బి క్యారెక్టర్ ఆల్సో టు బి సక్సెస్ఫుల్.
0: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చియో పెరుగాంచిన పెద్దవారలైన
1: యు మే బి ఎల్డర్లీ పీపుల్ విత్ ఆల్ ది డిగ్రీస్ ఎంఏస్ అండ్ బిఏస్
0: సంపదలుండి సద్దాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన
1: యు మే బి మెరిటోరియస్ పీపుల్ ద పీపుల్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద ఫ్లూయెన్స్ అండ్ వెల్త్
0: ఆయురారోగ్యంబుల నవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన
1: యు మే హ్యావ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన
1: యు మే బి స్కాలర్స్ డూయింగ్ పెనెన్స్ అటరింగ్ ట్రూత్ అండ్ రిపీట్ వేద
0: సాటిరారు భక్తునికి ఏనాటికైనా
1: దే ఆర్ నెవర్ ఈక్వల్ టు ఏ డివోటీ
0: నిధు భక్తులు గానిదే రాదు ముక్తి.
1: If they are not your devotees, they will never attain liberation. Ye
0: reddi yeruga paratu sadhu sadguna ganyulau vidyarthulara.
1: What else is to be communicated to you, to this assembly of noble souls of students?
0: Vidyarthulara.
1: Students.
0: Inta pavitramainatundi yokka Bharatadesham nandu udbhavinchi.
1: Having been born in sacred Bharat.
0: Telivitetalato paatu gunamulu kudanu manam penchukodaniki.
1: Along with intelligence, we have to develop character.
0: తెలివితేటలు కేవలము కొన్ని విధమైన పనులకు పూర్తి చేయిస్తుంది గాని గుణం అనేటువంటిది అట్లాంటి కాదు. కీర్తిని సంపాదిస్తుంది.
1: Intelligence will help you to fulfill certain tasks.
0: మనం సంపాదించవలసినది రెండే.
1: We have to possess only two.
0: ఈ జీవితము లోపల సత్యనిత్యమైనటువంటిది ఇవి రెండే.
1: These two are eternal truths.
0: ఏదది?
1: What are they?
0: Dharmam kirti dvayam sthiram.
1: One is dharma, righteousness. Second, fame, kirti. They are permanent.
0: Anityam jivanam loke.
1: This life is transient.
0: Idanta anityamayantvanti.
1: Everything is momentary.
0: Anta kadalipoye megamlo vantivi.
1: Everything is like a passing cloud.
0: Puttinadu. పుట్టిన దక్షణమే ప్రతి ఒక్కరు వచ్చి చైల్డ్ చైల్డ్ చైల్డ్ అని పిలిచారు.
1: When a child is born, everybody started addressing
0: the newborn as child. Boy, boy, boy అని పిలిచించారు.
1: After some period of time, they address him as boy.
0: 30 years కు man, man అని పిలిచారు.
1: At the age of 30, he was addressed as man.
0: 75 years కు grandfather, grandfather అని పిలిచారు.
1: And later, he is called addressed
0: as grandfather. Child, boy, man and grandfather ఒక్కడే.
1: Child, boy, man and grandfather.
0: కానీ ఉన్నది ఒకే వ్యక్తిత్వమే.
1: Only one person is there.
0: కానీ వయసును బట్టి ఈ విధమైన వ్యత్యాసములు బయలుదేరుతూ వచ్చాయి.
1: Basing on the age, he gets all
0: this. ఈనాడు లోకములో భగవంతుడు అందించినటువంటి యొక్క ప్రధానమైన విలువైనటువంటి యొక్క శక్తి ఒక్కటే ఒక్కటి.
1: What God has given the most valuable thing in this world is only one thing.
0: అది ఏ? Time. కాలం.
1: That is time.
0: Time is very, very important.
1: Time is very, very
0: important.
1: Don't
0: waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: Time is God.
1: Time is

0: time, huh? Everything is time.
1: Everything is time.
0: జనన మరణాలకు కూడాను కాలమే ప్రధానము.
1: ఫర్ బర్త్ అండ్ డెత్ టైమ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏదైనా ఎవరైనా కూలిపోతే వాళ్ళకి కాలం తీరిపోయిందిరా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ డైస్ వి సే దట్ హిస్ టైమ్ ఇస్.
0: ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయ అయినా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది.
1: ఎ ఫ్రూట్ ఆల్సో రైపెన్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: సో టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ది ఎవిడెన్స్.
0: విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైమ్ ను వేస్ట్ చేస్తున్నారు.
1: స్టూడెంట్స్, యు ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ యువర్ టైమ్.
0: ఉన్నది ఒక భాగము, దాంట్లో తిండి నిద్రలతో కరిచిపోతుండాలి. ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు?
1: What is that you are doing?
0: వీరిని గురించి, వారిని గురించి, వారిని గురించి, వీరిని గురించి అనవసరమైనటువంటి యొక్క మాటలతో పలా కాలం వ్యర్థం చేస్తున్నారు.
1: యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్, థింకింగ్ ఆఫ్ అదర్స్.
0: ఇంకా పరులను దూషించడము, విమర్శించడము, హాస్యం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడాను కాలమును వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆల్సో వేస్ట్ యువర్ టైమ్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు.
1: If you accuse others, you will be committing a sin.
0: విడువదన్నటికిని విశ్వమందు.
1: You can never run away from the consequence.
0: పరులు పరులు కాదు.
1: The so-called others are not others in the real sense. పరమాత్ముల
0: గుణయా.
1: They are divine, truly speaking.
0: వినుడు భారతీయ విరసుతుడ.
1: Listen to this, valiant son.
0: పరులు పరులు కాదు.
1: Others are not others in the way.
0: వారు పరమాత్ముడే.
1: They are divine.
0: కనుక నీవు పరమాత్ముడినే దూషించిన వాడవుతావు.
1: It amounts to accusing God.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should never criticize anybody.
0: దీంతోనే కాలం అమితంగా నష్టం చేస్తున్నాం.
1: We are wasting time in criticizing.
0: వారిని వీరు, వీరిని వారు, ఒకరినొకరు దూషించుకోవటం, విమర్శించుకోవటం.
1: We criticize each other.
0: ఎంతకంటే ఇంకా దమ్ముడి పని లేదా మీకు?
1: Don't have any other job to do.
0: ఏ పని లేకపోతే పరిపేసుకుని పట్టుకుని నిద్రపో.
1: If we don't have any other work, come on, sleep.
0: ఎందుకు ఈ మాటలతో మీరు కాలంని వ్యర్థం చేస్తున్నారు?
1: Why should you waste your time in gossip?
0: కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మ పాపి అయిపోతాడు.
1: The one who makes the time unsacred is worse than
0: the sinner. మన భారతదేశం లోపల కష్టించి పని చేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది.
1: Truly speaking, if everybody works hard in Bharat, there will be no dearth for food.
0: మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు.
1: There is no dearth for the
0: భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు.
1: There is also number of people working here.
0: ఎంతైనా పంటను పండించవచ్చు.
1: Yes, we can grow crop.
0: భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశంలో కూడా లేవు.
1: కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఆర్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
0: కష్టించి పనిచేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తు వంటిది.
1: ఇఫ్ యు రియలీ వర్క్ హార్డ్, దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వెల్త్.
0: కానీ ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవటం చేతనే అన్నం కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది.
1: టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీబడి హూ వర్క్స్ రియలీ హార్డ్, దేర్ ఫోర్ టు బెగ్.
0: ఎన్ని దేశం నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి.
1: వీ టేక్ లోన్స్ ఫ్రమ్ ఎనీ కంట్రీస్.
0: ఎందుకు ఈ అప్పులు?
1: వై?
0: మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి.
1: వీ హావ్ లాట్స్ ఆఫ్ మనీ విత్ అస్.
0: దాన్ని సద్వినియోగం చేసుకోండి.
1: వీ హావ్ టు మేక్ ప్రాపర్ యూస్.
0: దాన్ని పవిత్రంగా ఉంచుకోండి.
1: మేక్ ఇట్ సేక్రెడ్.
0: కష్టపడి పని చేయండి.
1: వర్క్ హార్డ్.
0: డొక్కలాడితే రెక్కలాడతాయి అన్నాడు.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ లివ్.
0: రెక్కలాడితే డొక్కలాడతాయి.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ ఫీల్.
0: మనం రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా?
1: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ ది హ్యాండ్స్, కాంట్ యూ ఫిల్ వన్ స్టమక్?
0: ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం, బలహీనం అయిపోయి.
1: దో వీ హావ్ టూ హ్యాండ్స్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ ఇట్.
0: రెండు చేతులు నింపుకుని పని చేయి.
1: Work hard with both hands.
0: Do your duty sincerely. Hard work chavali.
1: Hard work is essential.
0: Appude mana jeevitham kuda chaala aarogyanga untadi.
1: Then our life will be healthy.
0: Aarogyame kaadu aanandamga kuda untadi.
1: Not only health, it will be
0: kaani ee naati paniki pararu, tindiki tayaru.
1: But we run away from work, but we are ready for food.
0: Inka arguments.
1: Then we involve, indulge in argumentation.
0: Argument chesetundi vaadu poorthi matte untunde tallo.
1: He is a dunce, dull-headed if he argues.
0: Pustukamula ninda menduga chaduvunde.
1: Books contain knowledge.
0: Mastakamula ninda matti mendu.
1: The head is full of mud.
0: Em prayojanam?
1: What is the use?
0: Pustakallo untunnadi goppa prabhilta.
1: There is lot of expertise and knowledge, information in books.
0: Pustakanni mastakanga marchuko.
1: But transform the book into your mind. పుస్తకంగా
0: మార్చవద్దు.
1: But never transform your mind into a book.
0: తెలియనటువంటి వాడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశిస్తాడు.
1: A fool only argues.
0: ఫూల్ ఫూల్ ఫూల్
1: ఏ ఫూల్ ఫూల్ డబుల్ ఫూల్
0: ఆర్గ్యుమెంట్ కి మనం పోకూడదు.
1: వి షుడ్ నాట్ బి ఫూలింగ్.
0: ఏం తెలిసింది అనికి నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు?
1: వాట్ ఇస్ దట్ యు నో టు ఆర్గ్యూ?
0: నీవు చంద్రమండలం తర్వాత ఏమిటి అని యోచించేస్తా ఉన్నా.
1: యూ థింక్ వాట్ ఈజ్ ఇట్ బియాండ్ ద మూన్?
0: నీవు చూడలేదు.
1: యూ హావ్ సీన్?
0: నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు?
1: ఆన్ వాట్ బేసిస్? యూ ఆర్
0: ఏది ఉందని నీవు నిర్ణయించి చేయగలవు?
1: వాట్ ఇస్ దట్ యూ కెన్ డిసైడ్?
0: నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది భూమి ఉంది అని చెప్పొచ్చు.
1: యూ కెన్ సే దేర్స్ ఎర్త్ అండర్ యువర్ ఫీట్ అండ్ మైండ్.
0: కానీ నీకు తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది?
1: హౌ డు యూ ఆర్గ్యూ ఆన్ దట్ యూ డు నాట్ నో?
0: టైం వేస్ట్.
1: It's waste of time.
0: Energy waste.
1: Energy waste.
0: Memory power waste.
1: Memory power is wasted.
0: Inte kaadu.
1: Not only this.
0: Dantlo energy chaala napasakti kuda pothuntundi.
1: You lose your memory also.
0: Very soon old age prarambhamavutundi.
1: Very soon you turn old, you become old.
0: Old age.
1: Old age.
0: ఈ తెలియనటువంటి దాంట్లో మనం ప్రవేశించడం చేతనే ఓల్డ్ ఏజ్ కిక్ లో మనలో ప్రవేశిస్తుండాలి.
1: ఇఫ్ యూ ఆర్గ్యూ ఆన్ దోస్ మ్యాటర్స్ దట్ యు డు నాట్ నో, ఏజ్ అడ్వాన్స్. స్టూడెంట్స్,
0: నాది చెప్పటము తలచటము చేయటము ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా,
1: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాట్ భగవాన్ థింగ్స్, వాట్ హీ సేస్, వాట్ హీ డస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ,
1: ఏదర్ పవర్ ఆఫ్ మెమరీ,
0: ఏ విధమైనటువంటి బలహీనత కానీ ఎప్పుడు నాకు ఏనాడు ఎక్కడ రాలేదు.
1: దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ మెమరీ, దేర్ ఇస్ నో వీక్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: పిల్లలు చూడండి, 18 ఇయర్స్, 17 ఇయర్స్, 20 ఇయర్స్ పిల్లలు.
1: You see students here,
0: 17, 18,
1: how are their faces?
0: Anta castile face madri lottalu padipoyindi.
1: Face is like a castile face.
0: Eppudu happy ga undali, happy ga undali.
1: You should be happy always.
0: Manchi jagrataga untundali.
1: You should be always
0: churukuga untundali.
1: You should be alert.
0: Ye pani cheyalannappudiki manu jagrataga munduku nadachali.
1: You should be dynamic and ready to step forward.
0: Appude deeniki taginatunte okka bhadrata shanti దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది.
1: దేర్ లైస్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్.
0: ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది.
1: యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు వర్క్ హార్డ్ సిన్సియర్లీ, వీ డిపెండ్ ఆన్ ఫారిన్ కంట్రీస్.
0: ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూడండి.
1: జస్ట్ లుక్ బ్యాక్ వన్ ఇన్స్టెన్స్.
0: ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు?
1: బ్రిటిషర్స్ క్యాప్టివేటెడ్, క్యాప్చర్డ్
0: భారతదేశంలో. పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి.
1: అవర్ పాపులేషన్ దెన్ వాస్ 48 crores.
0: ఎప్పుడు?
1: వెన్?
0: 50 సంవత్సరాలకు పూర్వం.
1: 50 ఇయర్స్ ఎర్లియర్.
0: ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది?
1: హౌ మెనీ బ్రిటిషర్స్ వర్ హియర్?
0: వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు.
1: దట్ నాట్ ఈవెన్ 1 crore పాపులేషన్.
0: ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు?
1: సచ్ ఎ స్మాల్ కంట్రీ లైక్ బ్రిటన్, హౌ ఇస్ దట్ ఇట్ కాంకర్ ఇండియా?
0: ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు.
1: దే హావ్ చీటెడ్ దెమ్సెల్వ్స్.
0: ధనం కోసం లొంగిపోయారు.
1: దే హావ్ సబ్మిటెడ్ టు మనీ.
0: స్వార్థ ప్రయోజనాల కోసం దేహాన్ని అందించారు.
1: దే జస్ట్ సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్ ఫర్ మనీ, సెల్ఫిష్నెస్.
0: పని చేయలేనటువంటి సోమరులుగా తయారైపోయారు.
1: దే హావ్ బికమ్ లేజీ బగర్స్.
0: కనుకనే వాళ్ళు సులభంగా కూడా ఇడ్లీ మింగినట్టు మింగేసేసేసారు ఈ దేశాన్ని.
1: దేర్ ఫోర్ దే కుడ్ స్వాలో హోల్ భారత్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎన్ ఇడ్లీ.
0: కానీ మనం ఏనుగులు వంటి వారము.
1: బట్ వర్ మైటీ ఎలిఫెంట్స్.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: Just as elephant does not know its
0: strength. బలం ఎంత ఉందో తనకే తెలియదు.
1: Elephant cannot estimate its strength.
0: ఒక తోకతో కొడితే 90 అడుగులు పోయి దూరం పోయి పడిపోతాడు.
1: It can just wag its tail and throw him 90 feet apart.
0: మావుట ఒక అంకుశాన్ని చూపిస్తే అణిగిపోతుంది పాపం.
1: But such a mighty elephant will submit itself to an iron rod of the mouth.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన యొక్క తెలివితేట తనకు తెలియదు.
1: బికాస్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇంటెలిజెన్స్.
0: అట్టనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాణి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి.
1: లైక్ వైజ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్.
0: ఎంతనో శక్తి ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ పవర్.
0: ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును.
1: ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం
0: ఎంత విజయాన్నైనా సాధించవచ్చును.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు.
1: ఇఫ్ యూ విల్ ఇట్, యూ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: కనుక సాధించవచ్చును.
1: ఎస్ యూ క్యాన్.
0: కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవుట్ దట్ లేటెంట్ ఎనర్జీ.
0: ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్లిపోతుంది.
1: ద బర్డ్ ఇఫ్ యూ ఇట్ వాంట్స్ టు ఫ్లై, ఇట్ కెన్ ఫ్లై టు మైల్స్ ఇన్ మైల్స్.
0: కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు ఫ్లై, ఇట్ కెనాట్ గో ఫార్వర్డ్.
0: చీమ చిన్నది,
1: ant is so small.
0: నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళు అయినా నడిచిపోతుంటుంది.
1: And if it wants to walk, it can walk miles of distance.
0: కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు.
1: The power of an ant is described by Tyagaraja.
0: చీమలో బ్రహ్మలో
1: in an ant and Brahman.
0: శివకేశవాదులలో
1: in ant and Brahman, Shiva and Keshava.

0: Rama, you are present in Antin Brahman. You are present in Shiva and Keshava. You come here and protect me. That's the prayer.
1: Chimalo, Brahmalo.
0: You are Antin in Brahman.
1: Shiva Keshava Dulalo.
0: Also in Shiva and Keshava.
1: Shiva Keshava yavaru.
0: Who are Shiva and Keshava?
1: Shiva Keshava nanga bhaga manavude.
0: Shiva and Keshava are truly man himself.
1: Jeevitamlo unnatundi vade Shivudu.
0: The one in life, alive, is
1: Jeevitam lenatundi vade Shivamu.
0: The one without life, the one dead.
1: Kabatti Shivudu anaga manavude.
0: So Shiva means
1: Shiva
0: man.
1: Shiva Keshava dulalo.
0: In Shiva and Keshava.
1: Prema mira velasi unde.
0: You have installed yourself there with full of love.
1: Prema, prema.
0: Love.
1: Birudu vakinchina sita ramanannu bhuvara.
0: You have installed yourself in full of love. You have got the title. You have got
1: Adhe
0: the title.
1: Chepper, tirigi marak paryayam.
0: And same Tyagaraja said in another instance.
1: Yemiti. Prati okkatini bhagavat shaktiye.
0: Everything is the divine power.
1: Walking, talking, reading, writing, eating, anni bhagavanti yokka shaktide.
0: Walking, talking, eating, writing, everything is divine power.
1: Anta kudunu bhagavantuni yokka shaktide.
0: Everything is the divine power.
1: Kani.
0: But.
1: Okanoka samayam lopala Tyagaraja konchemu visugu puttindi.
0: At one time, Tyagaraja was disgusted.
1: Tyagaraja anna ayinatundi Raghunathudu.
0: The elder brother of Tyagaraja, Raghunatha, has thrown out all the idols of Ramchandra
1: Rama,
0: into the river Kaveri.
1: ఏమిటి నాకు ఈ బాధలు కలిగించడం
0: రామా వై షుడ్ ఐ సఫర్
1: నాలో భక్తి లేదా
0: డోంట్ హ్యావ్ డివోషన్
1: లేక నీలో శక్తి లేదా
0: ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్ స్ట్రెంగ్త్
1: నీలో శక్తి లేదా లేకపోతే నాలో భక్తి లేదా
0: Don't you have power or don't I have
1: ఇంకా నాలో భక్తి ఉంటుంటే ఈ రాముడు నన్ను వదిలిపోయేవాడా
0: If I have devotion, do you ever leave me?
1: నీలోనే శక్తి ఉంటే నన్ను ఈ బాధలు పెట్టేటువంటి వాడా?
0: If you have power in the true sense, will you?
1: నీలో శక్తి లేదు, నాలో భక్తి ఉంది అని అహంకారానికి అవకాశం ఇచ్చాడు.
0: And he gave a scope for ego.
1: నాలో భక్తి ఉంది.
0: Rama has no power.
1: నిన్ను తలవని క్షణం లేదు.
0: I have devotion, I always think of you.
1: నిన్ను ప్రార్థించినటువంటి నిమిషం లేదు.
0: I pray every moment.
1: నిన్ను ఆరాధించినటువంటి సమయం లేదు.
0: I worship throughout the day.
1: కనుక నాలో భక్తి ఉంది.
0: సో ఐ హావ్ డివోషన్.
1: నీలోనే శక్తి లేదన్నాడు.
0: బట్ యూ హావ్ నో పవర్ రామా.
1: ఆడేది చేత కానిప్పుడు డోలోడు పై నడిచాడట.
0: వెన్ వన్ కెనాట్ డాన్స్ ప్రాపర్లీ యూ విల్ బ్లేమ్ ద డ్రమ్.
1: తర్వాత ప్రార్థన చేశాడు.
0: దెన్ హీ ప్రేడ్ లేటర్.
1: చీ నాది చాలా పొరపాటు.
0: ఓ ఇట్స్ మై మిస్టేక్.
1: రాములు మహా గొప్ప శక్తివంతుడు.
0: రామా ఇస్ హైలీ పవర్ఫుల్.
1: అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ టెలింగ్.
1: కపివారధి దాటున
0: Will a monkey be able to cross the ocean?
1: Kaliki rote gattuna.
0: Can it ever be tied to a motor?
1: Lakshmi Devi valachuna.
0: Will the concert Lakshmi love him?
1: Lakshmanundu kolachuna.
0: Will Lakshmana serve you?
1: Suchva buddhi gala bharatudu. చూచి చూచి రుక్కున అపరామ భక్తి ఎంతో గొప్పరా. మీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు.
0: హౌ మైటీ, హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ రామ.
1: నీ శక్తి లేకపోతే కపివారధి దాటున.
0: వితౌట్
1: ఒక కోటి ఇంత పెద్ద సముద్రాన్ని ఎట్లా దాటింది?
0: హౌ కుడ్ ఇట్ క్రాస్ దిస్?
1: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది.
0: దట్ మంకీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ చాంటింగ్ యువర్ నేమ్ రామ్.
1: లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు.
0: హూ ఇస్ లక్ష్మీ? గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్. ఎవ్రీవన్ విల్ వర్షిప్
1: గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్.
0: గాడ్ ఇస్
1: ఓరని వాడు లేడు.
0: దేర్ ఇస్ నో వన్ హూ
1: పిచ్చివాడు కూడా నాకు ధనం కావాలని కోరుతాడు.
0: ఈవెన్ మ్యాడ్ ఫెలో ఆల్సో వాంట్స్ వెల్త్.
1: అలాంటి లక్ష్మీదేవి నిన్ను కొలుస్తుందా స్వామి?
0: Swami, will that goddess of wealth
1: Lakshmi
0: ever worship
1: Devi
0: you?
1: Kolachuna.
0: Goddess of wealth.
1: Neeru shakti lekapothe aame vachi ninnu kolustundi.
0: If you have no power, why should she serve you?
1: Suchva buddhi.

0: Will that highly intelligent Bharata serve you? Your power is
1: might.
0: How great is
1: this power?
0: We are fools that
1: na
0: we don't know
1: your power.
0: My feeling is so narrow. The vessel is so small, therefore I could collect only that much.
1: నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ద మిస్టేక్ డస్ నాట్ లై విత్ యు.
1: ఈ పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది.
0: లెట్ మీ వైడెన్ మై వెసల్, లెట్ మీ బ్రింగ్ బిగర్ వెసల్.
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఇస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమ తత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్, వీ హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్.
1: కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్నపైన నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు?
0: విత్ నారో హార్ట్, ఎ స్మాల్ హార్ట్, హూమ్ డు యు బ్లేమ్?
1: ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: దిస్ ఇస్ ది మిస్టేక్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
1: ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరైనటువంటి నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికము శూన్యమైపోయింది.
0: ఇన్ ది ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దేర్ ఆర్ నో మోరల్, ఎథికల్.
1: ఒక ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు.
0: A scholar of ancient wisdom has a son.
1: నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేయించుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: The boy has learned from his father how to offer his morning prayers.
1: Tell me your company, I shall tell you what you are. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు.
0: ద బాయ్ వాజ్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ ఎట్ వన్ మోమెంట్.
1: ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెన్ బికాస్ బ్యాడ్ కంపెనీ?
1: ఫాదర్, నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు.
0: ద సన్ సెడ్ ఫాదర్ ఐ వాంట్ టు గో టు అమెరికా.
1: నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు.
0: మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్, లెట్ మీ గో.
1: నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు.
0: ద ఫాదర్ సెడ్ యూ కెనాట్ ఫాలో అవర్ ట్రెడిషన్ అండ్ కల్చర్.
1: అక్కడ గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ టు రిపీట్ గాయత్రి మంత్రం.
1: సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: యూ కెనాట్ ఆఫర్ యువర్ మార్నింగ్ ప్రేయర్.
1: నీవు చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు.
0: ఇఫ్ యూ డూ దాట్ పీపుల్ విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: కనుక నీవు పోనక్కర్లేదు.
0: So better you don't go, he said.
1: కానీ ఈ మొండి బిడ్డ చాలా పట్టుబట్టాడు.
0: బట్ దిస్ ఫూలిష్ ఫెలో డిటర్మిన్డ్ టు గో.
1: కానీ ఒకే కుమారుడు.
0: బట్ హీ ఈజ్ ఓన్లీ సన్.
1: ధనేష్ణ, ధారేష్ణ, పుత్రేష్ణ, ఈ ఈశ్వరప్రేములు తండ్రిని తల్లిని ఊరివేస్తున్నాయి.
0: దీస్ త్రీ అటాచ్మెంట్స్ ఫర్ వెల్త్, ద వైఫ్ అండ్ సన్ విల్ స్ట్రాంగుల్
1: ఈ కుమారుని యొక్క బాధను తట్టుకోలేక సరే ఒప్పుకున్నాడు.
0: Out of disgust, he conceded
1: ultimately. Passport, visa, passport తీసుకున్నాడు.
0: He went to Delhi, got his passport and visa.
1: వచ్చింది. రేపటి దినం ఇంకా వెళ్లిపోవాలి.
0: He got the visa and passport. He is to leave next day.
1: తండ్రి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని, నాయన, నీవు ఎక్కడికి పోయినప్పటికీ మన కులదేవత.
0: And it's for father told his son, wherever you may go, our family deity is there.
1: Kalika matram nivu nirantaram hrudayamlo chintistu untundu.
0: You think of our family deity every day.
1: Gayatri devini nivu chintistu untundu.
0: You chant Gayatri.
1: Om bhurbhuvasvaha tasavitur varenyam bargo devasya dhimahi diyo yona prachodayat. Ee mantraanni nivu marchakunda untundali anna.
0: Never forget Gayatri mantra any day.
1: సరే, ఎటోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు.
0: హీ వాంటెడ్ టు రీచ్ అమెరికా సమ్వేర్ అదర్ బికాజ్
1: అంత చెడ్డది మరొకటి లేనే లేదు.
0: నథింగ్ అదర్ మచ్ వర్స్ దాన్ దట్.
1: ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది.
0: ఇండియా ఇస్ సో సీక్రెట్.
1: ఎంత పుణ్యవంతమైనటువంటిది.
0: వాట్ వర్చ్యుస్.
1: పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి.
0: ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ రిడెంప్షన్, ఇట్స్ ద ల్యాండ్ ఆఫ్ లిబరేషన్.
1: ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్.
0: దేర్ లైఫ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: సరే, ఏదో చూడాలని వెళ్లిపోతున్నాడు.
0: హీ వాంటెడ్ టు గో అండ్ ఎక్స్పీరియన్స్.
1: తండ్రి మాట తీసుకున్నాడు.
0: అండ్ ఫాదర్ టు ప్రామిస్ ఫ్రమ్ హిస్ సన్.
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికి
0: యూ మే గో ఎనీవేర్.
1: తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి.
0: యూ ఆఫర్ యువర్ ప్రేయర్స్ మార్నింగ్ అండ్ ఇన్ ది
1: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు దేవిని మాత్రం మరవద్దు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ అవర్ ఫ్యామిలీ డైటీ.
1: సరే, ఇచ్చాడు. ఇండియా దాటిపోతే సరిపోయినుకున్నాడు. మాటకు ప్రాణము సత్యము. మాటకి ఇప్పుడు సత్యమే లేదు.
0: హీ మేడ్ ఎ ప్రామిస్ బికాస్ ఈజ్ ఇన్ ఎ హరీ టు గో.
1: పోయాడు. ఒక ఐదేళ్ళు అక్కడ చేరిపోయాడు.
0: హీ స్పెండ్ 5 ఇయర్స్ దేర్.
1: ఐదేళ్ళు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు.
0: హీ ఫర్గాట్ ది లాంగ్వేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అమ్మాతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు.
0: హీ కుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు, హిజ్ మదర్ టంగ్.
1: ఏదేదో మాట్లాడుతున్నాడు.
0: హీ స్పీకింగ్ సంథింగ్ నాట్ నో.
1: ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం.
0: మదర్ డజంట్ నో దిస్ లాంగ్వేజ్.
1: ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉండేటువంటి తత్వంలో ఆమెకు ఏమాత్రము ఈ ఆధునికము తెలియదు.
0: సీ ఇస్ lady of tradition.
1: She doesn't know this modern thing. తండ్రికిచ్చింది.
0: అండ్ హీ షీ వాంటెడ్ ఫాదర్ టు టాక్ టు హిమ్. అండ్ హీ టోల్డ్ ద
1: ఫాదర్, ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి, చదవాలి ఇంకా.
0: హీ సెడ్ ఫాదర్ ఐ షుడ్ స్టే హియర్ ఇన్ అమెరికా.
1: ఏం చదువుతున్నాడు, ఏది చదవాలని పోయినాడు అదే ఇంకా పూర్తి కాలేదు.
0: అండ్ రియలీ హాస్ నాట్ కంప్లీటెడ్ ద స్టడీ ఫర్ విచ్ హాస్ గాన్ ఆల్ ద వే.
1: నాన్న అమ్మల పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు.
0: హీ ఈజ్ ఓన్లీ స్పెండ్ ది మనీ సెంట్ టు హిమ్ బై హిస్ పేరెంట్స్.
1: పని లేని మంగళవాడు పిల్లి తలగొరిగాడట.
0: A barber who has no other work to do started shaving the head of a cat.
1: ఎవరు చిక్కలేదు ఒక పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట.
0: He didn't find anybody, therefore cat became his client.
1: ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసింది.
0: He was spending the time like this.
1: తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి.
0: Mother position was serious.
1: శివాన్ని ఇక్కడే వదిలిపెట్టి ఇంకా మరి ఇండియా కూడా రాడని తల్లికి సీరియస్ గా ఉంటుంది. వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నారు.
0: దే సెంట్ ఎ మెసేజ్ టు సన్ దట్ మదర్స్ పొజిషన్ ఇస్ క్రిటికల్, హైలీ డేంజరస్. దే వాంటెడ్ ద సన్ టు రిటర్న్.
1: కోకపోతే తిరిగి డబ్బు పంపిస్తాడో లేదో నాన్న అని భయంతో వచ్చాడు.
0: అవుట్ ఆఫ్ ఫియర్ వెదర్ ఫాదర్ వుడ్ సెండ్ మనీ ఆర్ నాట్, అల్టిమేట్లీ రిటర్న్.
1: ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు.
0: ద పేరెంట్స్ ఆర్ హ్యాపీ.
1: జాబ్ లో కూడా నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్దాలంతా రాస్తూ వచ్చాడు.
0: ఇన్ ఎవ్రీ లెటర్ హీ స్టార్టెడ్ రైటింగ్ ఆల్ లైస్, ఫాల్స్హుడ్, టెలింగ్ దట్ హీ హస్ నాట్ ఫర్గాటన్ గాయత్రి.
1: ఎయిర్ డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు.
0: ఫాదర్ రిసీవ్డ్ హిమ్ దేర్,
1: పెట్టుకున్నాడు.
0: అండ్ హీ వాస్ దేర్.
1: నేరుగా ముందు కాళికా దేవ దగ్గరికి వెళ్లాడు.
0: అండ్ టుక్ హిస్ సన్.
1: ఎందుకంటే పంపించినప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు.
0: హీ టుక్ హిస్ సన్ స్ట్రైట్ టు ది టెంపుల్ ఆఫ్ కాళి బికాస్ హీ డిడ్ ఇట్ ఎర్లియర్.
1: ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ పాపం.
0: హీ వాంటెడ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ కాళి బిఫోర్ ది రీచ్ హోమ్.
1: అక్కడికి పోయి నాయన నమస్కారం చేయరా అన్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ హిస్ సన్ టు డు నమస్కారం టు మదర్.
1: హౌ ఆర్ యు మమ్మీ, హౌ ఆర్ యు మేడమ్ అని అడిగాడు.
0: అండ్ ద బాయ్ సెడ్ హౌ ఆర్ యు మేడమ్ టు మదర్ కాళి.
1: హౌ ఆర్ యు మేడమ్,
0: హౌ ఆర్ యు మేడమ్.
1: తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, ఇలా నువ్వు నేర్చుకుని రావటము?
0: ఇస్ ఇట్ వాట్ యు హావ్ పిక్డ్ అప్ దేర్?
1: చీ, ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్ళిపోమన్నాడు.
0: అండ్ హి సెడ్ యు ఆర్ నాట్ మై సన్.
1: ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీలు కదా. హౌ ఆర్ యు మేడం?
0: కాంట్ యూ సే ఓ మదర్ గాడెస్? వై షుడ్ యూ సే మేడం?
1: ఎంత పొగరు. ఇది మానవత్వమా?
0: ఆర్ యు హ్యూమన్?
1: నిజంగా ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమనా?
0: ఇస్ ది క్వాలిటీ ఆఫ్
1: రాక్షస లక్షణం?
0: ఇట్స్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
1: అలాంటి వాళ్ళు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు.
0: యు కెనాట్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
1: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు.
0: అండ్ వీ ఫైండ్ ది స్టూడెంట్స్ ఆఫ్ దట్ టైమ్.
1: కనుక మొట్టమొదటి నైతికం కావాలి.
0: ఫస్ట్ మోరల్ వాల్యూస్,
1: మోరల్
0: వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు.
0: వితౌట్ విచ్ ఇస్ నో ట్రూ లైఫ్ అట్ ఆల్.
1: ఈనాడు దేశమంతా కూడా ఇన్ని విధములైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు.
0: ది కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: కాబట్టి మొరాలిటీ కావాలి.
0: సో మొరాలిటీ ఇస్ నీడెడ్.
1: పాప భీతి,
0: ఫియర్ ఆఫ్ సిన్,
1: దైవ ప్రీతి,
0: లవ్ ఆఫ్ గాడ్,
1: సొసైటీలో మొరాలిటీ,
0: అండ్ మొరాలిటీ ఇన్
1: మొరాలిటీ ఇన్ సొసైటీ,
0: మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: మూడు ఉంటున్నప్పుడే మనం త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం.
0: వెన్ దీస్ త్రీ ఆర్ దేర్, ఇట్ విల్ బి ఏ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
1: కనుక ఎంత గొప్ప చదువు అయినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్
1: దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
0: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది లేనటువంటి వాడు శవంతో సమానమే.
0: వితౌట్ దట్
1: డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ.
0: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్
1: డెడ్ బాడీ నడవలేదు.
0: డెడ్ బాడీ,
1: చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది.
0: ద స్కిన్ ఆఫ్ ఎ డెడ్ టైగర్ ఇస్ యూస్ఫుల్.
1: చచ్చిపోయిన చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు.
0: అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హుడ్ ఈట్ ది మటన్ ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ ఎ డెడ్ యానిమల్.
1: చర్మమైన ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి.
0: అండ్ ద స్కిన్ ఇస్ యూస్ఫుల్.
1: కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు.
0: బట్ ది హ్యూమన్ బాడీ ఆఫ్టర్ డెత్ ఈజ్ యూస్లెస్.
1: చర్మం కూడా పనికిరాదు.
0: ద స్కిన్ ఇస్ యూస్లెస్.
1: అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్
1: దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
0: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది లేనటువంటి వాడు శవంతో సమానమే.
0: వితౌట్ దట్
1: డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ.
0: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్.

0: ఈజ్ యూస్లెస్,
1: చర్మం కూడా పనికిరాదు,
0: ద స్కిన్ ఈజ్ యూస్లెస్.
1: అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
0: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్,
1: అది ఐడియల్ లైఫ్,
0: రెప్యుటేషన్, లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి.
0: దిస్ యూ కెన్ అక్వైర్ రెప్యుటేషన్.
1: ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకుంటుంది.
0: దట్ లవ్ విల్ ఎన్సర్కిల్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

ಮಾತ ಪಿತ ಬಂಧು ಸಖ ಸಬಹಿ ರಾಮನ ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಘನ ಏಕ ರಾಮನ

0: Let us chant Swami's divine name and surrender at his lotus feet to uplift the younger generation through Sri Satya Sai Balka's program. Jai Sai Ram.
1: Thank you, Dr. Sai Lakshmi, for that inspiring and thought-provoking session. Your reflections have reminded us that nurturing a child's heart begins with nurturing our own. With utmost humility, I now prayerfully invoke Bhagwan's divine guidance by listening to his sacred discourse. We shall conclude this morning's session by offering our love and gratitude at his divine lotus feet through bhajans, followed by Mahamangal Arati. Jai Sai Ram.
2: Om Shri Sai Ram. We'll now be blessed with Bhagwan's divine discourse. Sai Ram.
3: ప్రేమ స్వరూపులారా,
4: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
3: మనం ఈనాడు చేయవలసినటువంటిది
4: వాట్ వీ షుడ్ డూ టుడే,
3: యజ్ఞయాగాది క్రతువులు కాదు,
4: ఆర్ నాట్ సింప్లీ రిచువల్స్,
3: జప తపాది యాగములు కాదు,
4: నార్ పెనెన్స్, నార్ సీక్రెట్ యాక్ట్స్.
3: మనం మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటిది మన యొక్క ఆనందమును మన యందే ఉండది అనే సత్యాన్ని గుర్తించాలి.
4: ద ప్రైమార్డియల్ థింగ్ దట్ యు హావ్ టు నో టుడే దట్ బ్లిస్ ఈజ్ విత్ ఇన్ అస్.
3: ఈ బ్లిస్ అనేటువంటి మార్పు చెందేటువంటిది కాదు.
4: బ్లిస్ ఇస్ అన్చేంజబుల్,
3: కదలేది కాదు,
4: ఇట్స్ డజంట్ మూవ్,
3: మెదిలేది కాదు,
4: ఇట్ డజంట్ మూవ్ నో.
3: అయితే ఈ బ్లిస్ అనేటువంటి దాన్ని నీవు ఎట్లా అర్థం చేసుకోగలవు?
4: ఇన్ వాట్ వే కెన్ వీ కాంప్రిహెండ్ బ్లిస్?
3: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. ఈ పవిత్రమైనటువంటి పదములను అర్థం చేసుకోవాలంటే మంచి సద్గుణములు మనలో అభివృద్ధి కావాలి.
4: To understand these qualities, we should develop virtues to begin
3: with. మనయందు సద్గుణములు లేకపోయినప్పుడు వీటిని మనం అర్థం ఏ రీతిగా చేసుకోగలము?
4: Without virtues, how can you understand the attributes, the qualities of the self?
3: కనుక మొట్టమొదట సద్గుణములను మనం పోషించుకోవాలి.
4: First, we have to foster virtues in us.
3: దేనికోసం సద్గుణములు?
4: What for?
3: సాధన కోసం కాదు.
4: Not for spiritual practice.
3: ఈ పవిత్రమైన భగవత్ వాక్యములను అర్థం చేసుకునే కోసం.
4: To understand the teachings of the divine, we should cultivate
3: సర్వం
4: virtues.
3: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
4: It is said, సర్వం కల్విదం బ్రహ్మ.
3: అంతా బ్రహ్మ స్వరూపమే.
4: Everything is divine.
3: ప్రతి వ్యక్తి, ప్రతి పదార్థము, ప్రతి స్థానము, ప్రతి విషయము, ప్రతి శబ్దము అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
4: ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ సౌండ్, ఎవ్రీవేర్ యు నోటిస్ డివినిటీ.
3: ఈ శబ్ద స్పర్శ గంధాదులు అన్ని కూడాను భగవంతు యొక్క స్వరూపములే.
4: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫైవ్ సెన్సెస్ ఆర్ ది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ డివినిటీ.
3: అర్థం చేసుకునే నిమిత్తమై మనం ఆధ్యాత్మంలో ప్రవేశించాలి.
4: వి షుడ్ గెట్ ఇన్ టు ది స్పిరిచువాలిటీ టు నో ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్.
3: కనుక మనం ఈనాడు మానవతా విలువలను గుర్తించుకోవడానికి అనేక ప్రయత్నం చేస్తున్నాం.
4: టుడే వి ఆర్ మేకింగ్ మెనీ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ హ్యూమన్ వాల్యూస్.
3: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
4: The basic values being the truth, the righteousness, the peace,
3: motta
4: love and non-violence.
3: సత్యం, సత్యం అంటే ఏమిటి?
4: The first సత్య, truth, what is it?
3: ఇది మార్పు చెందనటువంటిది.
4: It is changeless.
3: సత్యం బ్రహ్మ.
4: Truth is God.
3: జ్ఞానం బ్రహ్మ.
4: Wisdom is God.
3: అనంతం బ్రహ్మ.
4: Infinite is God.
3: అట్టి సత్యమైనటువంటిది మార్పు చెందేది కాదు.
4: Such eternal truth is changeless.
3: నీవు చెప్పినటువంటి మాట సత్యం అని నువ్వు భావించుకుంటున్నావు, అది పొరపాటు.
4: You think what you say is truth, it's a mistake.
3: త్రికాల భాజ్యం సత్యం. మూడు కాలములు యందు కూడాను మార్పు చెందినటువంటిది ఏదో అదే సత్యము.
4: That which does not change in all the three periods of time is truth.
3: అది ఏ దైవం?
4: That truth is God.
3: కాబట్టి సత్యం దైవం.
4: So truth is God.
3: ధర్మం.
4: నెక్స్ట్ ధర్మం.
3: ఈ ధర్మం అనేటువంటిది ఏమిటి?
4: వాట్ ఈస్ ధర్మం?
3: మనము దానము, ధర్మము, యజ్ఞము, యాగము, ఇలాంటివంతా చేసేది దానం అనుకుంటున్నావా?
4: ధర్మ, డు నాట్ మిస్టేక్ ఇట్ దట్ చారిటీ ఆర్ ఎ సీక్రెట్ రిచువల్.
3: ధారయతీతి ధర్మ, మనం ధరించినటువంటిదే ధర్మము.
4: ధారయతీతి ధర్మ, దట్ విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ ఇస్ ధర్మ.
3: మనం చేసేటువంటి పనుల్లో కాదు ధర్మం అనేటువంటి ప్రభావము.
4: నాట్ మియర్లీ యాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్.
3: ఇవన్నీ కొన్ని నీతికరమైనటువంటి పనులే.
4: They are only good actions.
3: ఇది కాదు ధర్మము.
4: It's not dharma in the true
3: sense. హృదయ భావము నుండి సత్యభావమునకు ఆవిర్భవించి సత్యభావము ప్రకృతి మార్గంలో ప్రవేశించాలి.
4: that which comes out of the heart should be truthful and get into the field of action.
3: Satya dharmamulu yokka ekatvame nijamainatvanti oka dharmamu.
4: The true dharma is that which has got this righteousness dharma.
3: Shanti.
4: Then peace.
3: Shanti ante emiti?
4: What is peace?
3: Nirvana samayamlo prakashinchetvanti oka mana shanti kiritame ade mana shanti.
4: The crown of peace towards the end of life, towards liberation, is the true peace.
3: Prati manavuni yokka crownu shantiye.
4: In fact, the crown of every man is very peace.
3: Ye vyaktini neevu aashinchinappudiki naaku shanti kavali.
4: You ask anyone, he says he wants
3: ee shanti ekkadundi. You are the embodiment of peace.
4: Where is peace? You are the embodiment of peace.
3: Neeku neeve tanchukovali.
4: You have to think for yourself.
3: Naa shanti naa daggare untundadi.
4: The peace is within me.
3: I am the embodiment of peace.
4: I am the embodiment of
3: peace. I am the embodiment of truth.
4: I am the embodiment of truth.
3: I am the embodiment of dharmam.
4: I am the embodiment of dharma.
3: Anta nene aatma tattvani neevu vishwasinchali.
4: I have to know the true nature of myself, which has got all these
3: aatma tattvani vishwasinchali. చించుకోకుండా నోటి పలుకుల చేత చేతి వ్రాతల చేత నీవు ప్రపంచానికి విరింపిస్తుంటే ఇది నిజమైనటువంటి సత్యధర్మములు కాదు.
4: వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ద ఎక్స్పీరియన్స్ బై మియర్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ అండ్ యువర్ రైటింగ్స్ యూ కెనాట్ హ్యావ్
3: ఈనాడు చదివేటువంటి పిల్లల యొక్క చదువులంతా కూడాను ఈ భౌతికమైనటువంటి చదువులే.
4: ఆల్ ద నాలెడ్జ్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఆర్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ సెక్యులర్.
3: చూస్తున్నారు వీళ్ళు చదువుతున్నారు.
4: దే గో త్రూ సర్టన్ బుక్స్ అండ్
3: వీళ్ళు చదివిన దాన్ని ఎగ్జామినేషన్ లోకి పోతున్నారు, రాస్తున్నారు.
4: ఆల్ దట్ దే ప్రిపేర్ గో టు ది ఎగ్జామినేషన్ హాల్.
3: పాస్ అవుతుండదు, ఒక డిగ్రీ తెచ్చుకుంటున్నారు.
4: దే పాస్ అండ్ గెట్ ఎ డిగ్రీ.
3: ఈ డిగ్రీ దేనికోసము?
4: వాట్ ఫర్ ఇస్ ది డిగ్రీ?
3: పొట్టకూటి కోసమని.
4: ఓన్లీ ఫర్ దేర్ లైవ్లీహుడ్.
3: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడి గుణంబు మానలేడు.
4: విత్ ఆల్ ది అక్విజిషన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ద నాలెడ్జ్ a mean man would never give up.
3: Tarachi chaduva chaduva tarkavadam kaani poorna gnanam eppudu pondaledu.
4: The mere acquisition of knowledge takes you to argumentation but not full knowledge or wisdom.
3: Chaduva chaduva chaduvi chavanganeetiki.
4: After all, you have to ultimately die with all this knowledge.
3: Chavuleni chaduva chaduvalevu.
4: And you should learn so as to be mortal.
3: Enni subjects teeskuntunnaru?
4: We read many subjects.
3: Enni dantano prabeshistunnaru?
4: We get into specialties.
3: Enni antapudunu లోకక్షేమం కోసమని కాని, లోకానందం కోసం అని కాదు, తన స్వార్థం కోసమని, తన స్వప్రయోజనం కోసమని.
4: ఆల్ దట్ నాలెడ్జ్ వీ హ్యావ్ ఈజ్ నాట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రోగ్రెస్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అవర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
3: లోకక్షేమానికి నీవు శాంతి కావాలనుకుంటుంటే నీవు పవిత్రమైన కర్మ ఆచరించు.
4: ఇఫ్ యు వాంట్ ది వరల్డ్ టు బి పీస్ఫుల్ అండ్ ప్రోగ్రెస్, గెట్ ఇన్ టు రైట్.
3: తోటి మానవుని నీవు ప్రేమించు.
4: లవ్ యువర్ నైబర్.
3: తోటి వ్యక్తిని నీవు ఆనందంగా పరచు.
4: మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, బ్లిస్ఫుల్.
3: అది నీవు చేయవలసినటువంటి పని.
4: దట్స్ ద జాబ్ యూ హావ్ టు డూ నౌ.
3: కనుక సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటివి కేవలం పదములతో ఏర్పడేటువంటివి కాదు.
4: సో ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ మియర్ వోకల్ వెర్బల్ ఎక్స్ప్రెషన్.
3: అండ్
4: దే కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
3: ఈ హృదయంతో ఏర్పడేటువంటి ఒక సత్య ధర్మ శాంతి ప్రేమలు ఈనాడు మనం అక్షరాలతో చెప్పుకోవటం చేత కొంతవరకు మనము అనుమానాలకు గురి అవుతున్నాం.
4: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది హార్ట్. బికాస్ వీ గో బై ద లెటర్ అండ్ ద వర్డ్ వీఆర్ మిస్టేకెన్.
3: కనుక మొట్టమొదట ప్రతి ఒక్కటి కూడా మానవుని ఎందే ఉంటున్నది.
4: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ యూ.
3: కనుక మొట్టమొదట విశ్వాసాన్ని పెంచుకోవాలి.
4: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ డెవలప్ దిస్ ఫెయిత్.
3: ఈ విశ్వాసమే లేకపోతే
4: విదౌట్ ఫెయిత్
3: సర్వము నాశనమే అవుతుంది.
4: ఎవ్రీథింగ్ వుడ్ బి లాస్ట్.
3: కనుక ప్రతి మానవునికి కూడా మొట్టమొదట కావాల్సినటువంటిది
4: every man essentially requires
3: aadhyatmika marpu kavali,
4: needs a spiritual transformation
3: change,
4: a spiritual change.
3: Dan tarvata association change,
4: and then change is required in association.
3: Tarvata tamanta tabe vyaktigal change avutundi,
4: and there should be individual change.
3: Ee individual change ravalante
4: for the individual change
3: society change kavali.
4: Change in the society is necessary.
3: Ee society change kavalantante
4: for the change in society
3: spiritual change kavali.
4: A change in spirituality, spiritual change.
3: Yes, association A, individual I,
4: yes, I. S A I S I. Yes for spiritual change, A for association change, I for individual change, is
3: I chesetundi pannulanta ivie.
4: That's what Swami does.
3: Spiritual change, spiritual association change, individual change.
4: Sai brings about change in these three fields.
3: Dinine karmopasana gnanam annaru.
4: This is what is called the path of action, the path of worship and wisdom.
3: Service, ade karma.
4: Karma stands for service.
3: Adoration ide oka upasana.
4: Adoration is true worship.
3: Upasana. Illumination ade gnanamu.
4: Illumination is wisdom.
3: Adi SAI.
4: That's what is SAI.
3: Karma upasana gnanamunu bodhinchetuvante sai yokka padam yokka antarathamu.
4: SAI meaning service, adoration, illumination is the meaning of Sai.
3: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి పదమునకును మనం అంతరార్థాన్ని గుర్తించుకున్నప్పుడే మనం సార్థకం చేసుకుంటాం.
4: When once we understand the meaning of every letter, we will earn the true knowledge.
3: ఈనాడు సత్యసాయి బాల వికాస్ టీచర్స్ అనేటువంటి వారు ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు.
4: థౌజండ్స్ ఆఫ్ సత్యసాయి బాల వికాస్ గురుస్ గ్యాదర్డ్ హియర్.
3: ప్రాకృతమైనటువంటి చదువులు కూడా అవసరమే.
4: ద వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ.
3: పిల్లలకు ఈ స్థాయి నుంచినే వారికి బోధిస్తూ రావాలి.
4: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు టీచ్ దెం ఫ్రమ్ దట్ స్టాండర్డ్.
3: మీరు నమ్మండి నమ్మకపోండి.
4: బిలీవ్ ఇట్ ఆర్ నాట్.
3: ఎక్కడైనా గానీ కొన్ని విధమైనటువంటి కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి.
4: యు నో ఆఫ్ మెనీ కాన్ఫరెన్సెస్ గోయింగ్ ఆన్ ఎల్సెవేర్.
3: ఈ కాన్ఫరెన్స్ కు పోతే
4: వెన్ యు గో టు ది కాన్ఫరెన్స్
3: 10,000 మంది అక్కడ కాన్ఫరెన్స్ కు పోయినటువంటి వాళ్ళుగా ఉంటే
4: 10,000 delegates are supposed to attend.
3: 10,000 delegates lo apra 10 people kuda nu meeting lo undaru.
4: Only 10 people attend the meeting.
3: Kani mana yokka association mana yokka samaveshamu evvaru okkaru kuda kadaltam ledu.
4: But in the conference of Sri Satya Sai organization, not even one person gets up.
3: ఈ కాన్ఫరెన్స్ అనేటువంటి ఇలాంటి కాన్ఫరెన్స్ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు.
4: సత్య సాయి కాన్ఫరెన్స్ cannot be compared to anyone. Nowhere such a conference is held.
3: నేను అన్ని తెలిసినప్పటికీ తెలిసి తెలియనట్టుగా స్క్రీన్ వెనకల పోయి చూస్తుంటాను.
4: భగవాన్ నోస్ ఎవ్రీథింగ్ బట్ యట్ హీ వాచెస్ ఫ్రమ్ బిహైండ్ ద స్క్రీన్.
3: పైన నుంచి చూస్తుంటాను.
4: హీ వాచెస్ ఫ్రమ్ ద టాప్.
3: ఎవరు కదులుతున్నారు ఎక్కడ లేచిపోతున్నారు అని.
4: He'll be watching who is moving, who is getting up.
3: Aithe kontha mandi lechipovatam lopala konni sharirikamainatundi konni ibbandulu untam cheta lechipothuntaru.
4: Some naturally get up for their own body problems.
3: Kani association lo e matram kudunu thanaku aishtamaipoyi lechipovatam ledu.
4: But no one gets up out of disgust because of the conference.
3: కనుక కాన్ఫరెన్స్ లోపల చాలా శ్రద్దా భక్తిగా ఉన్నారు.
4: They have got all steadiness, full faith in the conference.
3: మీరందరూ టీచర్స్ గా ఉన్నారు.
4: In every matter, all of you are teachers.
3: Teachers andaru kuda goppa students ga undali.
4: Teachers should be students.
3: Oka student chedipothe aa student maatrame chedipothadu.
4: If one student is ruined, only one person is spoiled.
3: Kaani oka teacher gin chedipothe aneka mandi students chedipotharu.
4: When one teacher is spoiled, many students under scare would be spoiled.
3: Teachers chaala jagrataga undali.
4: So teachers will have to be very careful.
3: Yedi nenu poyinanu attend cheyachanu akkada nenu chusi vachanu anukunte maatram prayojanam ledu.
4: It's not enough if you just go attend and teach and return.
3: Meer ikkada chesinavi chuchinavi anubhavinchinavi meer baitiki poyi deeniki pracharam cheyali.
4: What all that you have learned here, what all that you have experienced must be shared with
3: many. Practical science lo meer praveshinchali.
4: You should get into the practical scientific.
3: Kevalam platform speech lo mindukoddu.
4: You should not limit to platforms.
3: Mana vidyarthulu kani teachers kani practical deento manchi heroes kavali.
4: Students and teachers should be heroes in the practical field.
3: Kanuka మీరు ఇంతకాలం 3 దినములు ఇక్కడ ప్రవేశించారు.
4: You have been here for the last 3 days.
3: ఈ 3 దినములు ఎంతో మీరు అనుభవించారు.
4: In fact, you had many experiences.
3: మీరు అనుభవించినటువంటి ఆనందాన్ని అందరికీ పంచిపెట్టాలి.
4: The bliss out of this will have got to be shared with many.
3: కనుక
4: so
3: మీరు మాటలను తగ్గించుకొని
4: talk less,
3: work ను పెంచుకొని
4: work more,
3: talk less more work,
4: talk less more work.
3: కనుక మనం ప్రతి దాని అందుకును మిత భాషగా ఉండాలి.
4: సో వీ షుడ్ టాక్ లెస్ ఇన్ ఎవ్రీథింగ్.
3: ఈ మిత భాష లోపల అమితమైనటువంటి ఆనందాన్ని పొందాలి.
4: ఇన్ లిమిటెడ్ టాక్ దేర్ ఇస్ లిమిట్లెస్ జాయ్.
3: మనము ఆనందాన్ని ఆశించాలి.
4: లెట్స్ వర్క్ ఫర్ బ్లిస్.
3: ఈ ఆనందం అనేటువంటిది బయట నుంచి మనకు రావటం లేదు.
4: బ్లిస్ ఇస్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
3: మన నుంచినే వస్తుండదు ఆనందము.
4: ద బ్లిస్ ఇస్ విత్ ఇన్ అస్.
3: కనుక అందరి అందుకు మనం మంచిగా ఉందాం.
4: In fact, let us be good with everybody.
3: మంచి ప్రేమను మనం సంపాదించుకుందాం.
4: Let's earn love from others.
3: ఈ ప్రేమ ప్రభావం చేతనే అందరిని కూడాను ఇందులో మనము చేర్చుకుందాం.
4: Out of love, let us have this closer association.

beneath my leg. No reason for love, no reason for love, no birth.

0: this body is all. Be it cold, be it heat, be it rain. Do not get carried away by these superficial things that might come. Do not indulge in talks about today, tomorrow, and the day after. This is not what a true education should aim at. Realize that you should get to know that this world is truly not a reality. It is not truth proper. And do not get deluded into believing that this samsara is the be-all and end-all of life. To this extent, one should be prepared even to set aside and discard one's own life for the sake of getting this realization. Also, thoughts centered around mind, dying, and diseased mind, these again are a form of delusion. And the greatest among teachers that would confer upon you the supreme knowledge is this nature around us. Nature is verily the university where you would get to know that it is the prani and such other things which are taught to you. And nature also tells you that is it not that Srihari is the guru of gurus, the Sadguru.
1: Divyatma Swarupulaina Adhyapakulara.
0: Embodiments of the divine Atma, teachers.
1: Desha Deshantaralalo Kala Kramena పైకి వచ్చిన సంస్కృతులన్నీ కూడాను కాలగర్భములో కలిసిపోయి మచ్చునకైనా కూడాను చిక్కుకున్నవి.
0: Over centuries, whatever civilizations have come to surface in different climes, in different parts of the world, have been swept away by the tides of time.
1: కానీ ఎన్ని ప్రళయములు సంభవించినా ఎన్ని అవాంతరములు అడ్డులు తగిలినా చెట్టు చెదరక కట్టు కదలక విజయ జ్యోతిగా విశ్వజన హృదయ నభో వీధిలో దేదీప్యమానముగా వెలుగుతున్నటువంటి సంస్కృతి ఒక్కటియే, అది ఏ భారతీయ సంస్కృతి.
0: When this is the situation pertaining to the culture, tradition and customs the world over, there is one culture or tradition which has stood the test of time, deluge or no deluge, difficulties, trials and tribulations, all have been taken into stride without so much as a twig or a branch being shaken. And this is this great effulgent illuminating culture of the Bharatiya culture.
1: Vidya, Vinayamu, Dairya, Sahasa, ప్రజ్ఞాన, త్యాగ, సామాజిక సేవ ఇత్యాది పవిత్రమైన శక్తులతో.
0: విద్య, ఎడ్యుకేషన్, వినయ, హ్యూమిలిటీ, ధైర్య, కరేజ్ అండ్ ఎ సెన్స్ ఆఫ్ అడ్వెంచర్ అండ్ ఎ సుప్రీం నాలెడ్జ్.
1: సంగీత, సాహిత్య, శాస్త్రీయమైనటువంటి విద్యలను, భారతీయ చారిత్రక సార్వభౌమ ఆకాశమునందు తారలుగా వెలుగుచున్నటువంటి యొక్క ప్రకాశం కూడాను భారతీయ సంస్కృతియే.
0: And with forms of human endeavor like music, literature and all the classical art forms as the shining beacon light, this has been the Bharatiya culture.
1: సత్యమేవ జయతే, సార్వభౌమత్వమును సార్వకాలవ తత్వమును ప్రకటింపచేసి ప్రకాశింపచేసినటువంటి ఈ యొక్క భారతీయ సంస్కృతి.
0: ది భారతీయ కల్చర్ ఈజ్ అగైన్ దాట్ విచ్ హెస్ అఫెల్ ద స్టేట్మెంట్ ద ట్రూత్ షాల్ ట్రయంఫ్ కమ్ వాట్ మే.
1: మానవత్వంలో దివ్యత్వమైన ఆత్మతత్వమును నిరూపింపజేసి ప్రాచీన సంస్కృతిని అంతా కూడాను నిలబెట్టుటకై అనేక విధమైనటువంటి పౌరాణికమైనటువంటి ప్రచారములు కూడా తెలిపినటువంటిది భారతీయ సంస్కృతియే.
0: And then again this Bharatiya Sanskrit is that which has shown to man the latent divinity inherent in him.

0: chest with this motivating spirit within him, which has made him to uphold the ancient traditions and customs.
1: Dharmecha, Arthecha, Kamecha, Natcharami, ane sutramulanu, vaivahika shastramulaga, samskrutika vishwasinchi, atma kalyanamuga nirupinchinatuvantidi kodanu, bharatiya samskrutiye.
0: Then this Bharatiya culture is one wherein you have been shown the true meaning of these words of dharma, artha and kama, and where procedures have been laid down, where one might discharge one's responsibilities towards these, so as to get the best of benefits from such a practice.
1: Yantra, mantra, tantra mulatoti, adibhautika, adhyatmika, adidevikam yokka tapatrevalanu challarchi, divyatvamainatuvanti prashantini chekurchinatuvantidi kudanu bharatiya samskrutiye.
0: Then again, the bharatiya samskriti has for its distinctive feature that knowledge pertaining to these tantra, mantra, or the machinery, yantra, by virtue of this, one has been able to secure peace of mind in the physical existence, mental and spiritual fields.
1: Atmi vokkate ainappatikini, aneka rupamulaga prakashinchutunnattuga, atma vokkati ainappatikini, aneka rupanamamulu dharinchinadani, ekatma bhavamnu shasinchinatuvantidi kudanu bharatiya samskrutiye.
0: The Bharatiya Sanskrit again has upheld this paramount principle that just as one single Pa is manifest in many things, so also the one single Atma is present and is seen in different forms and different beings.
1: Ye deshamunakaina, ye manavunakaina, ye kalamunandaina kudanu, manavunaku, seelame pranamani, seelame bhushanamani, శాసించి చీయ నిమిత్తమై అనేక విధములైనటువంటి ప్రయత్నములకు పూనుకున్నటువంటిది కూడాను భారతీయ సంస్కృతియే.
0: ఇట్ అగైన్ ఇస్ దిస్ భారతీయ సంస్కృతి విచ్ హాస్ వెంచర్డ్ అవుట్ టు టెల్ మ్యాన్కైండ్ అట్ లార్జ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కంట్రీ ప్లేస్ ఆర్ సర్కమ్స్టాన్స్ దట్ ఇట్ ఇస్ క్యారెక్టర్ అలోన్ విచ్ ఈస్ ఎన్ ఆర్నమెంట్ టు వన్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ హ్యాస్ ఆల్సో షోన్ ద వే టు బిల్డ్ అప్ వన్స్ క్యారెక్టర్.
1: ఇట్టి సంస్కృతిని జగత్ వ్యాప్తి గావించే నిమిత్తమై ప్రాచీన కాలము నుండి యుగ యుగములుగా కూడాను అనేక విధములైన పరిణామములు చెందుతూ వచ్చుతున్నది విద్యా విధానము.
0: సో ఇట్స్ ఇన్ ట్యూన్ విత్ స్ప్రెడింగ్ దిస్ రిచ్ స్టోర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్ ద వరల్డ్ ఓవర్ ద డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఫార్మ్స్ అండ్ సిస్టమ్స్ హావ్ బీన్ కమింగ్ టు ప్రాక్టీస్ ఓవర్ ది ఇయర్స్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్.
1: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగమునందు ఏ విధమైనటువంటి యొక్క సంస్కృతి యొక్క పరిణామములు ప్రపంచమునకు వ్యాప్తి గావించెను అదే విధముగా విద్యా విధానమునందు కూడాను నాలుగు విధములైనటువంటి పరిణామములు కలుగుతూ వచ్చినవి.
0: Now all the different yuga, like the Krita Yuga, Treta Yuga and Dwapara Yuga, there have been different forms and different methods which have been adopted to distribute and to spread this knowledge. And there are four distinctive methods.
1: Krita Yugamunandu దివ్యత్వమైన ఆత్మతత్వమును పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని సమకూర్చి దీని యొక్క అన్వేషణ నిమిత్తమై అనేక రకములైనటువంటి యొక్క విద్యా విధానములను ప్రారంభిస్తూ వచ్చారు.
0: Now in the Krita Yuga, that which is the divine, that which is going to confer on you a state of total bliss, how is one to secure that divinity proper? And the educational methods adopted in those times were tuned in to this need.
1: Tatrasamulo vidya divyatma anveshana nimittamai prarambhamaindi.
0: So much so that the very purpose for which this educational system has been brought in is for the sake of this process of enquiry to lead you on to this divyatma tattva.
1: Yathova imani bhutani jayanti ani sarvamu kudanu daivattam nundi aavirbhavinchina annavanna vishayamu ee vidya vidhanamulo prarambhamaindi.
0: It was in this education system that we find reference to the fact that everything is born of and born out of the one divine being.
1: Vedasametam purusham mahantam aditya varnam tamasas parastat divyatvamainatuvanti oka daivatvanni darshimpa chese nimittamai aadharamga poonukunnatuvanti ee vidyalani yadartha swaroopani nirupistu vachayi.
0: Then also we have the dictums of those years, that particular age, bearing to show that this divine being, God, that alone is truth proper, that alone is reality.
1: Kramakramena, ee shashvatattvamainatundi divyatvamunu lakshyamuna danchukoni, idi rendavo parinamanga roopondutu vachindi vidya.
0: So in this manner, in the course of, with this as the main purpose, we do find from time to time a certain amount of change coming over.
1: Desa, kala, prabhavamunaku gurigai, achara vicharamulaku kattubadi, aneka vidhamainatundi ప్రాంతీయమైనటువంటి దేశీయమైనటువంటి అనుభూతులను లక్ష్యం నందించుకుని విద్య రెండో విధంగా ప్రారంభమైంది.
0: ద సెకండ్ ఫేజ్ ఇన్ దిస్ ఎవల్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కన్సిస్టెడ్ ఇన్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద కంట్రీ, ద ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్, యాజ్ ఆల్సో ద కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ప్రివేలింగ్ ఇన్ దోస్ ప్లేసెస్ అట్ దోస్ టైమ్స్.
1: ఈ సాంప్రదాయములతో కూడినటువంటి విద్యను ఒక సాంప్రదాయ విద్యగా భావించి ఆయా దేశమునకు, ఆయా కాలమునకు, ఆయా వ్యక్తిత్వమునకు అనుగుణంగా దీనిని మార్చుకుంటూ వచ్చారు.
0: సో దిస్ సెకండ్ చేంజ్ వాస్ బ్రాట్ అబౌట్ సో మచ్ సో దట్ నౌ వీ హ్యావ్ ఎ ట్రెడిషన్ బౌండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రివేలింగ్ పర్టైనింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దోస్ పర్టికులర్ టైమ్స్ అండ్ సిచ్యువేషన్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్.
1: ఇది ఈ విధంగా నడుస్తూ ఉండగా వస్తువుల యొక్క పరిణామములను ఆధారంగా చేసుకుని దివ్యత్వాన్ని లక్ష్యంలో ఉంచుకొని పదార్థం యొక్క పరిణామమే ప్రధానమైనటువంటి యొక్క మార్పుగా తీసుకుని మూడవ విద్యగా ప్రారంభమవుతూ వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ వి గో ఆన్ టు ద థర్డ్ ఫేజ్ వేర్ సర్టన్లీ ది ఎండ్ ప్రోడక్ట్ దట్ ద డివినిటీ ఆస్పెక్ట్ ఈస్ ద ఎండ్ గోల్. నెవర్దలెస్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద సిచ్యువేషన్ దట్ ప్రివైల్ అరౌండ్ యూ అండ్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద ఫ్యాక్ట్ దట్ థింగ్స్ టెండ్ టు చేంజ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్.
1: అయితే నాలుగవదేమి కడపటిదైనటువంటిది ఈ వస్తువులకు మూల కారణమైనటువంటిది ఏమిటో అనేటువంటి విషయాన్ని విమర్శించి దీనికి అణుశక్తియే దీనికి ప్రధానమైనటువంటి యొక్క ఆధారమని ఈనాడు అణుశక్తి ప్రభావము పరిణామం చేత విద్యను అభ్యసించవలసి వచ్చింది.
0: Now we come to the fourth one from the third stage where even as you are taking into account the fact that the material things tend to undergo a transformation or a change, now you start inquiring what is the basis of it all, of this change? What is the basis of this material entity? And now you come to this knowledge pertaining to the atom, the energy associated with the atom.
1: ఈ అణుశక్తి ద్వారా పదార్థము, పదార్థం వల్ల ప్రాణతత్వము, ప్రాణతత్వం వల్ల దివ్యత్వము అనేటువంటి యొక్క మార్గమును సోపానములుగా తీసుకొని విద్యను గడపడం ప్రారంభమైంది.
0: So that now you have at the very basis it all, the atom. And from the atom is born matter. From matter you have this prana. And then you come on to the fourth stage, the divine aspect. This is the prevailing one.
1: Yetavata anninti endukudanu divyatvame mooladharamainatvanti satyam aneetvanti darini gurtinchi ee naadu mana samastaralu konni vidhamainatvanti parinamamulu cheyavalasi vachindi.
0: So much so, taking into account all these factors, in our organization, we have had to evolve an educational system which would take into account all these prevailing factors.
1: Okati vijnana shastram, rendavadi jnana shastram.
0: Now, one of these could be called vijnana shastra, the other jnana shastra.
1: Ee vijnanam anetundi kevalam srishti kalpitamainatundi jagattunu gurinchi vimarsinchi parishilinchi parishodhanalu kalpetundi.
0: The first of these, the vijnana, it's a process of inquiry wherein you start looking around at the world around you and start looking into the why and what of everything.
1: Kevalam padartham yokka parishodhanalu maatrame ee vijnanam nandu imidi untuntayi.
0: All that you have in this process of scientific inquiry is unraveling the mysteries of material things.
1: Aithe ee vijnanam ekkadi nunchi prarambhamayindi?
0: But then where has this vijnana of science come from?
1: Scientia anetuvanti yokka లాటిన్ పదములు నుండి ఇది ప్రారంభమైంది.
0: నౌ దిస్ వర్డ్ సైన్స్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ దిస్ లాటిన్ వర్డ్ సైన్షియా.
1: ఈ సైన్షియా అంటే ఇది ఒక విధమైనటువంటి ఒక సత్యాన్వేషణ అని కూడా నువ్వు తెలుసుకుంటాము అని చెప్పవచ్చు.
0: సైన్షియా మీన్స్ ద సెర్చ్ ఫర్ ట్రూత్.
1: ఇంకా విజ్ఞత అనేటువంటి ఒక వేదాంతమునకు దీనికి వేదము ఆధారము.
0: For this you have as a basis ఇస్ ద వేద.
1: వేదము విత్ అనేటువంటి ధాతువు నుంచి ప్రారంభమైంది.
0: Now this word Veda is born of with.
1: With anaga kudanu telusukonati ani artham.
0: Now here again with means trying to know.
1: Yeta vata vijnanamu vignata rendu kudanu satyanni vesina kalputeyandi prarambhamayindi.
0: So either vijnana science or vignata both have only one end in view, the search for truths.
1: Aithe vidya ee yokka vijnanamu nagatte చాలా పూర్వముగా ప్రారంభమైనటువంటిది అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: బట్ దెన్ ఇట్ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దట్ దిస్ విద్య ఇస్ సంథింగ్ విచ్ వాస్ బోర్న్ అహెడ్ అండ్ ఫార్ అహెడ్ ఆఫ్ విజ్ఞానం.
1: అనగా వేదము ఆధారముల గురించి బోధించగా విజ్ఞానము ఆధేయముల గురించి విమర్శిస్తూ వచ్చింది.
0: దట్ ఇస్ వేర్ ద వేదస్ ట్రై టు టెల్ యూ వాట్ ఇట్ ఈస్ దట్ ఇస్ అట్ ద బేసిస్ ఆఫ్ థింగ్స్. This vijnana tries to tell you why a particular thing should be in a certain way.
1: Vijnanamu kevalamu drishyakalpitamainatuvanti jagattunu vicharana chestu vachindi.
0: Now this vijnana tends to look at what you see around you.
1: Srishti yokka vicharaniye vijnanam yokka lakshyamuga teesukunchu vachindi.
0: And by way of trying to unravel the mysteries of nature, that is vijnana.
1: Ee srishtiki mooladharamainatuvanti yokka srishtigata tattvanni vicharana chestu vachindi vedam.
0: But then the Veda, as against all this, tries to look at the one who has created all this.
1: Kanuka, sthiramainatundi Vedamu, charamainatundi Vijnanam.
0: So that which is lasting and a permanent one is Veda, that which tends to change is this time.
1: Kanuka, ee Vijnanam anetundi kevalamu antya satyanni matram bodhinchutaku sadhyamu kadu.
0: So this science cannot possibly tell you the end product, the end truth.
1: అప్పటికి అప్పుడు తాము అనుభూతులను అందుకున్న అనుభూతులను మాత్రమే బోధిస్తూ వస్తుంది విజ్ఞానం.
0: Now the science can address tell you what is transpiring at the moment.
1: 10 సంవత్సరములకు పూర్వము ఏది సత్యమని విశ్వసించిరో అట్టి విజ్ఞానుడు ఈనాడు దానిని అసత్యమని భావిస్తూ వస్తున్నారు.
0: Now science 10 years ago would have realized something as the truth proper and now you would believe it is not truth.
1: మానవత్వమును కొలుచుటకు విజ్ఞానము సరి అయినటువంటి కొలతబద్ద కాదు.
0: బట్ దెన్ ఇన్ ఆర్డర్ టు మెజర్ ఆర్ గేజ్ ది బేసిస్ ఆఫ్ మ్యాన్ సైన్స్ ఇస్ నాట్ ఎ ట్రూ మెజర్ ఆర్ యూనిట్.
1: ఈ యొక్క సైన్స్ కు ఈ మానవత్వాన్ని కొలిచేటువంటి అధికారం కూడా లేదు.
0: సైన్స్ ఆల్సో హాస్ నో రైట్ వాట్స్ ఎవర్ టు గేజ్ డివినిటీ.
1: క్రమక్రమేణా ఈ యొక్క విజ్ఞానము అభివృద్ధి అవుతూ తాము నిర్ణయించినటువంటి యొక్క సూక్తులను జగత్తునకు వ్యాపింపజేసే నిమిత్తమై అక్కడ నుంచి సాంకేతిక విజ్ఞానము అని ప్రారంభమవుతూ వచ్చింది.
0: Now by way of distributing the knowledge gathered thus in the field of science, we have a new branch branching out, సాంకేతిక సైన్స్.
1: ఈ సాంకేతిక జ్ఞానం అనేటువంటిది సైన్స్ నుంచి అనగా విజ్ఞానం నుంచి పుట్టినటువంటి దానిని అమలులో పెడుతూ రావటం.
0: Now this means that what you have tried to understand through the medium of science, you put it into an application form.
1: టెక్నాలజీ కనుక ఈ యొక్క సాంకేతిక విజ్ఞానం అనేటువంటిది సైన్స్ ను అనుసరిస్తూ రావటం చేత దానిని అమలు పెట్టుకుంటూ పోవటం దీనికి దూరదర్శిని.
0: సో హియర్ యూ హ్యావ్ టెక్నాలజీ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ ఎ కాంక్రీట్ ఫార్మ్ వాట్ యూ హావ్ లెర్న్డ్ త్రూ ది మీడియం ఆఫ్ సైన్స్ లైక్ యూ హ్యావ్ ద టెలిస్కోప్
1: సూక్ష్మ దర్శిని
0: లైక్ యూ హ్యావ్ ద మైక్రోస్కోప్
1: స్థూల శ్రవణం సూక్ష్మ శ్రవణం ఇత్యాది వాటితో ఇది ప్రారంభమవుతూ వచ్చింది.
0: ఆర్ మెజరింగ్ డివైసెస్ విచ్ కెన్ టెల్ యూ ఎ డిస్టెన్స్ థింగ్ ఆర్ ఎ నియర్ బై వన్
1: ఇవియే టెలివిజన్ టెలిగ్రాము టెలిఫోను ఇలాంటి రేడియోలు ఇత్యాది అంతా కూడా సాంకేతిక విజ్ఞానం యొక్క సంస్కృతులు.
0: నౌ వాట్ యు హ్యావ్ దేర్ఫోర్ ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ దీస్ గ్యాడ్జెట్స్ ద టెలివిజన్ టెలిఫోన్ టెలిగ్రాఫ్ అండ్ ద లైక్.
1: ఇలాంటివన్నీ కూడా కేవలము ఇంద్రియములతో కూడినటువంటివే కాని ఇంద్రియాతీతమైనటువంటివి కాదు.
0: బట్ దెన్ ఆల్ దీస్ ఆర్ దోస్ విచ్ ఆర్ బౌండ్ టు ద సెన్సెస్ దే కెనాట్ ట్రాన్సెండ్ ద సెన్సరీ పర్సెప్షన్స్.
1: విషయేంద్రియ యొక్క పరిజ్ఞానమే విజ్ఞానం అనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతూ వస్తుంది.
0: సో హియర్ ఇట్ బికమ్స్ అపరెంట్లీ క్లియర్ దట్ దట్ విచ్ ఈస్ మెటీరియల్ బేసికలీ ఈస్ వాట్ యు ఆర్ స్టడీయింగ్ త్రూ ద మీడియం ఆఫ్ సైన్స్.
1: కన్నులే లేకుండినా దూరదర్శి యంత్రం ఉండి కూడాను దానిని దర్శించలేము.
0: If you do not have your eyes, you may have a television all right, but you cannot see what's on the screen.
1: చెవులే ఉండినప్పటికీ ఎన్ని విధములైనటువంటి ఒక శబ్దములు చేసినప్పటికీ దానిని మనము శ్రవణం చేయలేము.
0: you do not have the ears in the first place. Any amount of sound and different notes being struck around you.
1: కనుక సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని కూడాను కేవలం కన్నులచే నోటిచే ముక్కుచే చెవులచే ఆధారపడి ఉండేటువంటిది.
0: You cannot really have anything about the sounds going on around you. So you find that all that goes on in the world now through the medium of science and technology.
1: కమక్రమేణ ఈనాడు ఈ యొక్క విజ్ఞాన శాస్త్రము వికృతి మార్గమును అనుసరిస్తూ వస్తున్నది.
0: Our key to the eyes, the mouth, nose and the ears. Now what we find is everything is getting a distorted form in today's world.
1: ఈ విజ్ఞాన శాస్త్రము ఎంత ఉపకారియో అంత అపకారి కూడాను.
0: Now this science certainly is beneficial. At the same time it's extremely harmful.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక ఈనాటి యువకులైనటువంటి వారు విద్యావంతులైనటువంటి వారు ఈ యొక్క విజ్ఞానమును అమితంగా శ్లాఘిస్తూ వస్తున్నారు.
0: But today's youngsters do not know that this is what is of science and they go on praising and glorifying science.
1: ఈ సైన్స్ అనేటువంటి విజ్ఞానం అనేటువంటిది పదునైన కత్తి వంటిది.
0: This science is like a sharpened sword.
1: ఈ పదునైన కత్తి పసిపిల్లల చేతికి ఇచ్చినప్పుడు ప్రమాదమునకు గురి చేస్తుంది.
0: Now if you were to give a child a sharp knife, it might come to harm.
1: కనుకనే ఈ యొక్క పరిజ్ఞానము కలిగినటువంటి యొక్క వ్యక్తులు అనుభూతి యొక్క మార్గమునందు తమ యొక్క శక్తులను ప్రవేశింప చేయలేకపోవటం చేత ఈ యొక్క విజ్ఞానం అనేటువంటిది కేవలం ఒక అపకారమైన మార్గంలో ప్రయాణం సలుపుతూ వస్తుంది.
0: So because this science is now in the hands of those who are not mature enough, who are not responsible enough and who do not know how to make use of it, we are in the face of danger.
1: విజ్ఞానమును ఆర్చించుటకు తెలివితేటలు ఎంత అవసరమో దానిని వినియోగించుటకు వివేకము కూడాను అంత అవసరం.
0: To pursue science, you do need intelligence of a high caliber. But also you should be endowed with discrimination.
1: కానీ ఈనాటి విద్యావంతులు కేవలము విజ్ఞానమును మాత్రమే పోషించుకుంటూ పోతున్నారు కానీ వివేకమైనటువంటి విచారణ శక్తి వారికి శూన్యమవుతుంది.
0: But then today's people, today's educated ones, they are furthering the cause of science without giving due regard to this process of discrimination within themselves.
1: కనుక ఏ విజ్ఞానమునైనా కూడాను మనం వినియోగించుకునేటువంటి విధానములో కొంత నిత్యానిత్య విషయ పరిశీలన అయినటువంటి వివేకాన్ని కూడాను మనం విచారించవలసి వస్తుంది.
0: సో ఇన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ పర్టైనింగ్ టు సైన్స్ అండ్ ఇట్స్ అచీవ్మెంట్స్ ఇట్స్ నెససరీ దట్ ఇన్ అడిషన్ టు వాట్ యు హావ్ అచీవ్డ్ యు మస్ట్ ఆల్సో హావ్ డిస్క్రిమినేషన్.
1: అదే విధంగా ఈనాడు విద్యావంతులైన అధ్యాపకులకు తెలివితేటలు అమితముగా ఉండవచ్చును కానీ దానికి తగినటువంటి గుణము కూడాను అత్యవసరం.
0: ఇన్ ద సేమ్ మేనర్ టుడేస్ టీచర్స్ మైట్ బి హైలీ ఎడ్యుకేటెడ్ ఆల్ రైట్ బట్ అలాంగ్ సైడ్ దే షుడ్ ఆల్సో హావ్ దీస్ గుడ్ క్వాలిటీస్ ఇన్ దిస్.
1: తెలివితేటలతో మన యొక్క గుణమును కొలచటకు వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గేజ్ యువర్ గుడ్ క్వాలిటీస్ త్రూ యువర్ ఇంటెలిజెన్స్.
1: మన స్థిర సంపత్తి ధనమిచ్చి కొనుక్కునేటువంటి పదార్థం కాదు.
0: అవర్ క్యారెక్టర్ ఇస్ నాట్ ఎ థింగ్ దట్ యూ కుడ్ బై ఫర్ మనీ.
1: నిత్యాచరణ ద్వారా నిత్య సాధన చేతను విజయ విచారణ చేతను దీనిని పొందవలసి వస్తుంది.
0: త్రూ యువర్ డే టు డే ఎండెవర్, త్రూ యువర్ డే టు డే బిహేవియర్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ హాస్ టు బి ఎర్న్డ్ బై యూ.
1: కనుకనే ఈనాటి విద్యావంతులకు మొట్టమొదట వినయము, ప్రేమ, త్యాగము, సహనము అనేటువంటి ఒక గుణములను నేర్చడానికి ప్రయత్నించాలి.
0: సో టుడే వాట్ వీ మస్ట్ ట్రై అండ్ టీచ్ అదర్స్ ఇస్ హ్యూమిలిటీ, లవ్, సాక్రిఫైస్, ఫోర్బేరెన్స్ అండ్ సచ్ అదర్ వర్చ్యూస్.
1: స్వార్థము, అహంకారము, అసూయాది దుర్గుణములు ఈ పిల్లల హృదయం నుండి కూడాను తీసివేయడానికి కూనుకోవాలి.
0: అండ్ వీ షుడ్ ఎండెవర్ టు రిమూవ్ దీస్ ట్రెయిట్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్, యాంగర్, హేట్రెడ్ ఇన్ ద లైఫ్.
1: ఏ యొక్క విద్యార్థి యొక్క హృదయములో స్వార్థము, అసూయ, క్రోధము, ఉద్రేకములు కాపురము చేయుచుండును అట్టి విద్యార్థి ముందునకు రాలేడు.
0: దట్ స్టూడెంట్ హూ హాస్ గివెన్ రూమ్ విత్ ఇన్ హిస్ హార్ట్ టు సెల్ఫిష్నెస్, జెలసీ, యాంగర్ అండ్ ఎన్ ఎమోషనల్ అఫీవల్ కెన్ నెవర్ కమ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్.
1: జీవిత అంతరాంతరాంతంలో ప్రవేశించేటువంటి యొక్క ఆత్మశక్తిని ఆ విద్యార్థులకు ప్రబోధిస్తూ రావాలి.
0: అండ్ సచ్ స్టూడెంట్ షుడ్ బి గివెన్ ది course proper pertaining to the atma and the atma tattva.
1: Kanuka adhyapakulaku sariyainatunti yokka gunamulu poshimpa chesukune nimittamai motta motta taamu kudanu kontha sadhana cheyali.
0: So in order that the teachers in the first place are endowed with what they must try and teach the others, they must undertake sadhana.
1: Ee vishwam anetunti vidyalayamulandu sarugulu kudanu vidyarthule.
0: Now this universe is vidyalaya, a big college or university, and everybody is a student.
1: భూమిని దున్నేటువంటి కర్షకుడు కాని,
0: ద ఫార్మర్ హూ కల్టివేట్స్ ద ఫీల్డ్స్,
1: కర్మాగారం నందున్నటువంటి కార్మికుడు కాని,
0: ఆర్ ఎ వర్కర్ హూ వర్క్స్ ఇన్ ఇండస్ట్రీ ఆర్ ఎ ఫ్యాక్టరీ,
1: బజారు నందున్నటువంటి వ్యాపారి కాని,
0: or a vendor in the streets.
1: Kavikani Ravikani. Kavikani Ravikani.
0: A poet or be it anybody else.
1: Desa Dimmarikani.
0: Or one who's just lazying about.
1: నీవు తాను ఇతను అందరూ కూడాను ఈ విశ్వం అనేటువంటి విద్యాలయంలో విద్యార్థులే.
0: Irrespective of who you are and what you are doing, you are basically a student.
1: మానవుడు ఏ కర్మలు ఆచరించినప్పటికీ దాని ఫలితము మాత్రము తప్పదు.
0: Now whatever one might be doing, one has necessarily to put up with the fruits of his actions.
1: కవి రాసి కొట్టి వేస్తాడు.
0: Now the poet writes something and strikes it off.
1: రవి తిద్ది రంగులు తిద్ది తుడిచి వేస్తారు.
0: Now a painter, he might paint a few colors, again erase them.
1: ఈ కొట్టటము ఆ తుడిచటము రెండు కూడాను తన యొక్క కళకు అభివృద్ధిని అందిస్తూ వచ్చాయి.
0: సో ఐదర్ ది స్ట్రైకింగ్ ఆఫ్ వాట్ యు హావ్ రిటన్ ఆర్ ఎరేజింగ్ వాట్ యు హావ్ రిటన్ ఇస్ ఇన్ ట్యూన్ విత్ వాట్ యు వాంట్ టు డు.
1: కనుక మానవుడు మంచి చేసినా చెడ్డ చేసినా మానవుని యొక్క భవిష్యత్తునకు అవి ఒక విధమైనటువంటి సోపానములుగా ఏర్పడుతూ వస్తున్నాయి.
0: సో ఐదర్ యు డు గుడ్ ఆర్ యు డు బ్యాడ్ నౌ దే ఆర్ లైక్ ఎ స్టెప్పింగ్ స్టోన్స్ టు వాట్ కమ్స్ యువర్ వే ఇన్ ది ఫ్యూచర్ డే.
1: అసూయకు బాధలే ఫలితములు.
0: నౌ ఇఫ్ యు ఆర్ జెలసీ దెన్ డిఫికల్టీస్ ఆర్ యువర్.
1: ద్వేషమునకు ద్వేషమే ఫలితము.
0: ఇఫ్ యు హేట్ దెన్ హేట్రిడ్ ఈజ్ యువర్ రిజల్ట్.
1: హింసకు హింసనే ఫలితము.
0: ఇఫ్ యు ఇండల్జ్ ఇన్ వయలెన్స్ దెన్ యు ఆర్ గోయింగ్ టు బి హర్ట్ యువర్ సెల్ఫ్.
1: ఒక వీరుడు యుద్ధములో తన యొక్క విజయాన్ని సాధించవాలన్న ఈ యుద్ధము యొక్క రెండవ యుద్ధం ఉండే తీరాలి.
0: Now if you really wish to secure victory, then for this battle you have another battle to perform.
1: అదే విధముగానే మానవుడు తనను తాను ప్రేమించుకునే నిమిత్తమై చేసేటువంటి ప్రతి కర్మను ఎందు కూడాను పరులను కూడాను ప్రేమించాలి.
0: So in this manner, in whatever one does, if a human being wants to love others, or wants others to love him, he should love others.
1: పరులను ప్రేమించక తనను తాను ప్రేమించుకోవటం సాధ్యం కాదు.
0: Or rather, without loving others, he cannot love himself.
1: కనుక తనకు తాను ఉపకారం చేసుకోవలసినటువంటి వ్యక్తి పరులకు ఉపకారం చేసినప్పుడే తనకు తాను కూడా చేసుకోగలడు.
0: In the same manner, if he wants to help himself, the first step for him is to help others. That is the way to be helping himself.
1: ఈ విధమైనటువంటి ఒక ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకొని ఈ దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని లక్ష్యమును దుచ్చుకొని మనం ఈనాడు విద్యార్థులకు విద్య గడపడానికి ప్రయత్నించాలి.
0: So this is what we should have in view, these ancient customs and traditions of ours, and the fact that it is this divine element that has to be ultimately brought home.
1: కేవలం పదార్థ విజ్ఞాన శాస్త్రమైనటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ మాత్రమే పోషించడం చేత కేవలము తనకు ఉదర పోషణకు మాత్రమే అవి పనికి వచ్చును కానీ దివ్యమైనటువంటి యొక్క శీల గుణములకు ఏమాత్రం కూడా అవి అవసరం కావు.
0: Now today's studies consist in the pursuit of subjects like physics, chemistry and the like, all of which have to deal with matter as such. There is no place in them wherein you are told the divine aspect of your own being, and the character is the ultimate purpose.
1: ఈ పదార్థమునకు మూలాధారమైనటువంటి ఒక పరార్థాన్ని కూడాను ప్రజలకు బోధించడానికి ప్రయత్నించాలి.
0: There is that which is at the basis of all this matter, and that basis in the first place should be brought home to you.
1: అధ్యాపకులు ఆచరణ రూపమైనటువంటి ప్రచారములు కలిపినప్పుడే, ప్రబోధనలు చేసినప్పుడే ప్రజల యందు విశ్వాసం కూడాను బలపడుతుంది.
0: If teachers were to come forward by trying to put into practice what they are trying to preach, then certainly you can attract others.
1: ఈనాడు విద్యావంతులు కాని పండితులు కాని ప్రబోధించేటువంటి విషయాలపైన శ్రద్ధాభక్తులు లేకపోవటకు కారణమేమిటి?
0: Now today if you find that educationists and all the other scholars, if they are not able to bring to bear what they really want to do, what's the cause?
1: ప్రజల లోపల శ్రద్ధాభక్తులు అభివృద్ధి కావాలన్న బోధించేటువంటి యొక్క వ్యక్తులు ఎందు సరి అయినటువంటి ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రవర్తన మనం నిరూపించాలి.
0: Now if you want an element of diligence and devotion on the part of those who listen to you, then we should in the first place give due regard to them.
1: బోధించు వ్యక్తి ఎందు ఆచరణ లేక కేవలం బోధన ఎందు మాత్రమే ఉండినప్పుడు ఈ యొక్క బోధనలు విన్నటువంటి యొక్క ప్రజలు దీనిని విశ్వసించలేరు.
0: If one who wants to teach these, if he himself doesn't possess diligence or devotion, how can those who listen to him cultivate this?
1: కనుకనే ఈనాడు బోధించేటువంటి యొక్క వ్యక్తులలో ఒక పవిత్రమైనటువంటి ఆచరణ అత్యవసరం.
0: So in today's world, of one who wants to teach others, there should be this sacred element of practice.
1: ఈనాటి పిల్లలు చాలా తెలివితేటలు కలిగినటువంటి వారు.
0: Today's youngsters, children are extremely clever.
1: మనం చెప్పేటువంటి విషయములను అతి శ్రద్ధగా గుర్తిస్తూ ఉంటారు.
0: వాట్ ఎవర్ వి కమ్యూనికేట్ టు దెం, దే డు గ్రాస్ ఈజీలీ.
1: కేవలం గుర్తించడమే కాదు కనిపెడుతూ కూడా ఉంటారు.
0: Not only would they be listening keenly on what you are trying, they are also observing you.
1: విద్యార్థులకు మాత్రం సత్యం ఫలకమని చెప్పి అధ్యాపకులు అసత్యం ఆడుతుంటే విద్యార్థులు ఏ రీతిగా వారు అనుసరిస్తారు?
0: To the students, you want to talk about truth and nothing but the truth. But then what you do instead is keep uttering untruth. How do you expect the students to respond?
1: విద్యార్థుల్లో ఈ విధమైనటువంటి విశ్వాసము తల్లి తండ్రి గురువు నుంచి కూడా కోల్పోతున్నారు.
0: Now that's why students of today have lost this element of faith in this aspect of truth with regard to the parents, father, mother or a teacher.
1: ఇంటి యందు చిన్న చిన్న విషయముల యందు కూడాను తల్లి తండ్రులు అసత్యములు ఆడుతుంటారు.
0: Because in front of this child, even for the smallest of things, the father and mother utter an untruth, a lie.
1: ఈ అసత్యములు నిరంతరము శ్రవణం చేస్తున్నటువంటి విద్యార్థి దీన్ని ఏ రీతిగా విశ్వసించగలడు?
0: The student constantly listens to these lies. How can he have any regard for truth?
1: అదే విధముగానే అధ్యాపకులు కూడాను పిల్లలకు బోధించేటువంటి విషయములు తమ యొక్క ఆచరణ యందు ఉండిన విద్యార్థులు విశ్వసించుటకు ఎంతైనా కూడా సిద్ధంగా ఉంటారు.
0: ఇన్ ద సేమ్ మేనర్, ఇఫ్ ద టీచర్ వర్ టు బి ఫుల్ ఆఫ్ కన్విక్షన్ హింసెల్ఫ్ బై వే ఆఫ్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ హీస్ కమ్యూనికేటింగ్, సర్టెన్లీ హీ విల్ బి సక్సెస్ఫుల్.
1: ముఖ్యంగా మీరు అధ్యాపకులు గుర్తించవలసినటువంటి విషయము, మీరు అధ్యాపకులము అనేటువంటి భావను మీరు పెట్టుకోకూడదు.
0: Now one essential thing that all the teachers should bear in mind is never have a thought that you are a teacher.
1: మేము కూడాను విద్యార్థులమే అనేటువంటి సత్యాన్ని మాత్రము మరవకూడదు.
0: హ్యావ్ దిస్ రియలైజేషన్ దట్ వీ ఆల్సో ఆర్ స్టూడెంట్స్.
1: కారణం ఏమనగా విద్యార్థులకు చెప్పవలసినటువంటి విషయాలను మనం అనేక గ్రంథముల యందు మనము చదువవలసి వస్తుంది.
0: వై యూ మైట్ ఆస్క్, నౌ వాట్ ఎవర్ యూ విష్ టు కమ్యూనికేట్ టు ద స్టూడెంట్స్, యూ యోర్సెల్ఫ్ గార్నర్ అండ్ కలెక్ట్ ఫ్రమ్ వేరియస్ బుక్స్.
1: మొట్టమొదట మనం అన్ని విషయంలో తెలుసుకున్నప్పుడే కదా విద్యార్థులకు బోధించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ఆర్సెల్ఫ్ హావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఆర్ వీ ఇన్ ఎ పొజిషన్ టు కమ్యూనికేట్ దట్ టు ది స్టూడెంట్.
1: కనుక నీవు కూడాను నేర్చుకునేటువంటి స్థానంలో ఉండటం చేత నీవు కూడాను ఒక విద్యార్థియే.
0: సో యు ఆర్ ఆల్సో ఇన్ ద పొజిషన్ వేర్ యు ఆర్ లెర్నింగ్ థింగ్స్, సో యు ఆర్ బేసికలీ ఏ స్టూడెంట్.
1: ఇంతే కాదు, మన సత్యసాయి విద్యా వికాసమునందు అధ్యాపకులకు అయినటువంటి యొక్క గురువులు అనేక విధములైనటువంటి తమకు తెలియనటువంటి గ్రంథములు కూడాను ఈనాడు పఠించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: నాట్ ఓన్లీ దిస్, ది టీచర్స్ అసోసియేటెడ్ విత్ అవర్ ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హూ టేక్ పార్ట్ ఇన్ దీస్ క్లాసెస్, దే ఆర్ రీడింగ్ వేరియస్ బుక్స్ అబౌట్ విచ్ దే నో లిటిల్.
1: ఈనాడు విద్యా బాల వికాస యొక్క అధ్యాపకులే మీరు కాకుండా నిజంగా మీరు కూడాను భారతము, భాగవతము, రామాయణము, భగవద్గీత, ఉపనిషత్తులు ఇత్యాది గ్రంథములు మీరు చదివి ఉండేది వారు కాదు.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్, ఇఫ్ యూ హ్యాడ్ నాట్ బికమ్ దీస్ బాల్ వికాస్ టీచర్స్, యూ టూ వుడ్ నాట్ హ్యావ్ మేడ్ అన్ అటెంప్ట్ టు స్టడీ అండ్ లెర్న్ వాట్ ఈస్ కంటెయిన్ ఇన్ ద భారత, భాగవత, ద ఉపనిషత్ అండ్ ఆల్ ది అదర్ సేక్రెడ్ టెక్స్ట్.
1: కనుక బాల వికాస్ యొక్క అధ్యాపకులుగా మీరు తయారు కావటం చేత మీకు ఈ విధమైనటువంటి ప్రాప్తి కూడా ఒకటి లభిస్తూ వస్తుండాలి.
0: సో బికాస్ యూ హావ్ బికమ్ బాల వికాస్ టీచర్స్, యూ ఆర్ గివెన్ దిస్ ప్రాప్తి ఆఫ్ ది గుడ్ ఫార్చ్యూన్.
1: మీరు కూడాను మీకు తెలియనటువంటి విషయాలను ఎన్నిటినో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: బై ట్రైంగ్ టు నో వాట్ యూ యువర్ సెల్ఫ్ హావ్ నాట్ నోన్ ఆల్ దీస్ ఇయర్స్.
1: అయితే ఒక్కటి, వెలుగుతున్నటువంటి జ్యోతియే మిగిలినటువంటి జ్యోతులను వెలిగింప చేయడానికి అధికారంగా ఉంటుంటుంది.
0: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ ఓవర్ హియర్, దట్ క్యాండిల్, దట్ ఫ్లేమ్ విచ్ ఇస్ బై ఇట్సెల్ఫ్ గ్లోయింగ్ హ్యాస్ ద రైట్ టు లైట్ అప్ అదర్ క్యాండిల్స్.
1: కనుక అధ్యాపకులు వెలుగుతున్న జ్యోతి వలె ఉండినప్పుడే చిన్న విద్యార్థులైనటువంటి ఈ జ్యోతులను వెలిగించడానికి ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుంటుంది.
0: సో ఓన్లీ వెన్ ద టీచర్ ఈజ్ లైక్ ఇస్ గ్రోయింగ్ ఫ్లేమ్ డస్ హీ హావ్ ద రైట్ టు గో అండ్ లైట్ అప్ ద ఫ్లేమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్.
1: మీరు నిరంతరము చదువుతుండినప్పుడే ఈ యొక్క విద్యార్థులు కూడా చెప్పడానికి కూడా వీలవుతుంటారు.
0: ఓన్లీ వెన్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ ఇన్సిస్టెంట్లీ పర్సూయింగ్ ది స్టడీ ఆఫ్ దీస్ డూ యూ హ్యావ్ ఎ రైట్ టు టీచ్ అదర్స్.
1: కనుక మీరు కూడాను ఇంకా తెలియనటువంటి విషయాలను ఎన్నింటినో తెలుసుకున్నటకు ప్రయత్నించాలి.
0: సో యూ ఆల్సో మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ థింగ్స్ అబౌట్ విచ్ యూ నో నథింగ్ నౌ.
1: భౌతికంగా, వ్యావహారికంగా, లౌకికమైనటువంటి జగత్తులో జీవించడం చేత కొన్ని విద్యలు మనం అభ్యసించవలసి వస్తుంది.
0: Pertaining to this physical existence of ours, living as we are in the world with all its day-to-day encumbrances,
1: ఇవన్నీ ఇప్పుడు ఉదర పోషణ నిమిత్తమే గడిపేటువంటి విద్యలుగా మనం విశ్వసించాలి.
0: Now whatever we pursue in this context are merely to help you make a living.
1: Aithe anni vidyalaku mooladharamaitunte aatma vidyanu matramu anubhutulo manam teppinchukovali.
0: But that which is at the basis of it all, the atma vidya pertaining to the atma, should be realized in practice or experienced by us.
1: Ee naati yokka vignarulandaru kudanu pai pai yokka merugulu matrame chustu vastuntaru.
0: Today again you find in the field of science you are carried away by the razzle dazzle of his achievements.
1: ఈ ప్రశాంతి యుగంలో ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక మందిరమని, ఈ పూర్ణచంద హాలని, ఈ స్థూపమని, ఇవన్నీ కూడాను కంటికి కనిపించేటువంటి దృశ్యాలు మాత్రమే చూచి చాలా ఆశ్చర్యపడుతుంటారు.
0: Now those who come to Prashanilayam, for instance, they have a view of the mandir, they have a view of the stupa and various other spots, and they are given to a state of surprise.
1: అయితే ఈ కనిపించేటువంటి దృశ్యములు ఎందే ఇంత ఆనందం ఉంటే, కనిపించినటువంటిది ఈ కనిపించే దృశ్యములకు ఆధారమైనటువంటి దానిలో ఎంత ఆనందం ఉంటుందో యోచించుకోవచ్చు.
0: Not merely are you surprised, you are also given to a state of being happy. Now these are things which are striking you in the physical eye and you get elated thus. Then if only you were to look deeper and try to understand the basis of it all, how much joy will you really get?
1: కనిపించేటువంటి వృక్షము లోపల ఫలపుష్పాలు మాత్రమే నీ వాసించి వాటిని అనుభవిస్తావు.
0: Now here is a tree, you are seeing, you are looking at the flowers and the fruits and you are trying to aspire for them.
1: కాని ఈ కనిపించే అనుభవించేటువంటి ఫలపుష్పముల యొక్క ఫలితము కనిపించిన వేరుపైన ఆధారపడి ఉంటుందనేటువంటి యొక్క సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: But then you must understand the truth that that which you are able to see, that the fruits and the flowers have got at the very basis of their existence the roots which you are not able to see.
1: కనిపించేటువంటి వంత కూడాను మార్పు చెందేటువంటివి.
0: Now that which you are seeing is subject to a state of change.
1: కనుక మార్పు చెందిన దానిపైన మార్పు చెందేటువంటి పదార్థం అంతా ఈ జగత్తులో మనకు దృశ్య కల్పితంగా ఉండాలి.
0: బట్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఇట్ ఆల్ విచ్ ఇస్ చేంజ్లెస్ అండ్ ద వరల్డ్ యాస్ సచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఎ చేంజ్లెస్ ఎంటిటీ.
1: పర్వతములంతా శిలామయంగా ఉంటుండాలి.
0: టేక్ ఎ లుక్ ఎట్ ద మౌంటైన్స్, ఇట్స్ నథింగ్ బట్ రాక్.
1: భూమి అంతా మృణ్మయంగా ఉంటుండాలి.
0: అండ్ ఆన్ దిస్ ఎర్త్ యు హావ్ ఆల్ దీస్ హెర్బ్స్ అండ్ ద ప్లాంట్స్.
1: వృక్షములంతా కాష్టమయంగా ఉంటుండాలి.
0: ఎ ట్రీ ఇస్ మేడ్ ఆఫ్ వుడ్.
1: దేహమంతా మాంసమయంగా ఉంటుండాలి.
0: బాడీ ఇస్ నథింగ్ బట్ ఫ్లెష్.
1: కానీ కాస్తమయమైనటువంటి యొక్క ఈ కర్రకు అనేక విధమైనటువంటి రూపనామములు ఏర్పడినట్టుగా.
0: Now this piece of wood which is inert is given different shapes and names.
1: శిలామయమైనటువంటి పర్వతములన్నిటికీ అనేక రూపనామములు కల్పించినట్టుగా.
0: So also that which is basically rock is given different names and shapes and form.
1: మాంసమయమైనటువంటి యొక్క మానవత్వానికి దివ్యత్వమైనటువంటి ఆకారము తీర్చిదిద్దాలి.
0: In the same manner, this is that which is nothing but flesh in the main should be given different meanings and different significance.
1: కర్రను ఎన్ని రూపనామములుగా తీర్చినప్పటికీ కర్ర మాత్రము మారదు.
0: Now you may give different shapes and forms to this piece of wood, but that is basically wood.
1: శిలలో శిల్పి ఎన్ని రకములైనటువంటి రూపములు తీర్చిదిద్దినప్పటికీ రాయి మాత్రము మారదు.
0: The sculptor likewise might come out with different forms for a piece of rock, but basically it's rock.
1: కనుక మారనటువంటిది ఏదియో అదే దివ్యత్వమైనటువంటిది.
0: So that which does not change at all, that is divinity.
1: దానిపైన లక్ష్యం ఉంచుకొని మారేటువంటి యొక్క విద్యను మారేటువంటి జగత్తులకు సంబంధించినటువంటి విద్యార్థులకు బోధించడానికి పూనుకోవాలి.
0: So focus your attention on that changeless entity and with this as a basis proper, try and teach the students about things which basically change.
1: దురదృష్టవశాత్తు ఈనాడు మారేటువంటి విద్య అమితంగా అభివృద్ధి అవుతుండాలి.
0: But unfortunately, today's world we find that which goes on changing is given a great prominence.
1: విజ్ఞానము చేత ఎంత కార్యములైనా సాధించవచ్చునని విర్రవీగుతున్నాడు మానవుడు.
0: Man is arrogant to the core in believing that with science he can achieve anything.
1: దైవంతో ఏమాత్రము పని లేదు, విజ్ఞాన శాస్త్రజ్ఞుడే ఈయనకి ప్రధానమైన ప్రమాణమైన వ్యక్తిగా మనం విశ్వసిస్తున్నాం.
0: He has nothing to do with God, though he feels it is the scientist, the technologist who is the supreme being for him.
1: కేవలం భౌతిక విద్యకు ధనమునకు దాసులై.
0: Now by merely becoming slaves to this worldly knowledge and the material possessions.
1: అణుశక్తిని సాధించటమన్న అహంకారంతో స్వేచ్ఛా విహారం కలిపేటువంటి విజ్ఞానవేత్తలకు ఈ యొక్క జ్ఞానతత్వం అనేటువంటిది అర్థము కాదు.
0: And having become egoistic just because they have split the atom and tapped the energies of the atom and feeling that they have achieved everything, to such people this basic cause,
1: విజ్ఞానములు ఆడంబరము అధికము,
0: should be told that they cannot really get this true bliss.
1: జ్ఞానములు ఆనందము అధికము.
0: Now in vijnana you can't get ananda, but
1: ఆనందము అనుభూతి.
0: In jnana you get ananda which is experienced by
1: ఆడంబరం అశాశ్వతము.
0: Whereas the ananda that you get now is temporary.
1: కంచు నందు మ్రోత ఘనముగా నుండును.
0: Now the noise that emanated from a metal piece could be a loud one.
1: కనకమందు మ్రోత కానరాదు.
0: But that which emanates from gold you really cannot decipher.
1: అల్పులకెప్పుడు ఆడంబరము మెండు.
0: Now those insignificant ones indulge in exhibitionism and pomp.
1: పైన పూతలేల భక్తులకు.
0: But for a true devotee, what's the need for him to be exhibitionist?
1: కనుక మనము నిర్మలమైనటువంటి యొక్క జీవతత్వం చేత మనము పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని అన్వేషణ చేయాలి.
0: So we are basically serene. We are basically what we are. And with that, we should try to aspire for that which is grand and glorious.
1: Manamu ee jagattunu chusi ee okka bhoomini chusi ee dharamunu chusi manam anekanga murisipothunnam.
0: Now we look around the world at us and rejoice in what we see.
1: Bhoomi naadi anaga bhoomi pak kuna navu.
0: You say that the earth is yours and it is said the earth laughs back at you.
1: Dana heenuni chusi dhanamu navu.
0: So also one who is not given to charity, it is said wealth laughs at him.
1: Tyagahinunu chusi yogi navvunu.
0: So also a yogi would laugh at one who is not given to selflessness, who cannot indulge in sacrifice.
1: Yuddhahinunu chusi kalambu navvura.
0: So also time, it is said, laughs at one who backs out.
1: Neevu yuddhamunu chusi naa deham emaipothundo ani neevu baadhapadutunte kaaludu ninnu chusi navvutadu.
0: Now it is said that you are in the battlefield and you say it is yours. It is said the god of death laughs at you.
1: ee prapanchamunandu manam ati telivitekaluga manam melagavalsi vastundi.
0: Now in this world again, we certainly have to have a presence of mind and should be clever.
1: Aa yokka telivitekalu ee naadu manam abhivruddhi parchukovatam prayatninchali.
0: Now that sort of presence of mind, we should
1: aa telivitekalato paatu mana yokka gunamunu kudanu cherchali.
0: We should cultivate them as also the good qualities.
1: Dantamulaku madhya ఎంత మేల్కోతోడ
0: ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద టీత్
2: నాట్ గెటింగ్ క్రష్డ్ నరుడు కూడా అట్లే
0: ఇన్ ద సేమ్ మేనర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో
2: మేలంత మంచిది
0: ఇన్ ద సేమ్ మేనర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో షుడ్ కండక్ట్ హింసెల్ఫ్
1: కనుక మనము ఏ విధంగా మెలగాలంటే దంతములకు మధ్య నాలుగు ఏ జాగ్రత్తతో మనం మెరుగుతుండాలో అదే విధంగా నరులకు మధ్య మనం అతి జాగ్రత్తగా మనం మెలగడానికి ప్రయత్నించాలి.
0: Here you have the tongue carrying out its functions with so much of alertness in the midst of all these teeth and jaws.
1: అయితే ఇలాంటి ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించినటువంటి వ్యక్తులను చూచి అనేక మంది అనేక విధములుగా పరిహసించవచ్చు.
0: So also a human being should conduct himself in the midst of all this. But then there is one thing again, a person who aspires for the spiritual aspects of
1: కానీ ఇట్టి పరిహాసములకు కానీ ఇట్టి హాస్యాస్పదములకు కానీ ఈ విధమైనటువంటి దూషణ భూషణలకు కానీ మనం ఏమాత్రము కుంగక పొంగక సమర్థమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: మే కమ్ ఇన్ ఫర్ స్కాన్ అండ్ రిడిక్యూల్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ అదర్స్ బట్ దెన్ యూ షుడ్ నాట్ గివ్ వే, యూ షుడ్ నాట్ గెట్ బాగ్ డౌన్, యూ షుడ్ నాట్ బి వెయిట్ డౌన్ అండ్ ఫీల్ డిజెక్టెడ్ అట్ వాట్స్ ఫేసింగ్ యూ.
1: పుణ్యవశము చేత పుట్టెను మనుజుడై, పుణ్యవశము చేత పుట్టెను మనుజుడై.
0: Now you have been born as a human being out of a great good you have done in the past.
1: Dushta vaanchala cheta dushtudagunu.
0: And but when this is the case, because of your false desire, you are now becoming an evil.
1: Jnana heenudagunu manavattamu chedunu.
0: You have lost all sense of your jnana knowledge and you have become a bad and evil one.
1: Kanuka manavattvanni manam saptakam chesukuneetundi oka pavitra kaalanni manam anubhavinchali.
0: So we must try and sanctify this life that has been given to us.
1: Aithe లోకములు కొన్ని కొన్ని దూషణ భూషణలు మనము అనేక విధములుగా కట్టుబడి చేస్తున్నాయి.
0: Now in this world again it's our experience that we come in for praise as well as ridicule and scorn.
1: సమత్వాన్ని పొందేటువంటి ఒక విద్యను మనం మొట్టమొదట అభ్యసించాలి.
0: So what we must cultivate within ourselves is a sense of equal mindedness.
1: ఎవరు ఏమన్నప్పటికీ మన యొక్క లక్ష్యాన్ని మనం మార్చుకోకుండా ఉండాలి.
0: Let anybody say what he or she pleases, but let's not lose track of our
1: ee naadu vignana vishayam lopala viriviga abhruthi gaavatam cheta daivatvanni kodanu visvarinchetvanti yokka margamu yerpadutundadi.
0: Because of the rapid strides made in science and technology, one has forgotten divinity.
1: Daivame ledu aneetvanti yokka deeni kuda manu vinavalsi vastundadi.
0: We also come to hear statements like there is no god.
1: Inte kaadu ఒక విధమైనటువంటి మతము కులము కూడా లేదని కూడా వాదిస్తున్నారు.
0: నాట్ ఓన్లీ దిస్ దే సే దేర్ ఇస్ నో రిలీజియన్, దేర్ ఇస్ నో కాస్ట్.
1: ఏమిటి వీరి తెలివితేటలు?
0: ఇఫ్ యూ థింక్ దిస్ ఇస్ క్లెవర్నెస్, వాట్ టైప్ ఆఫ్ క్లెవర్నెస్ ఇస్ దిస్?
1: నాకు కులము లేదు మతము లేదు అని బల్లలు గుద్ది చాటుతున్నారు.
0: యు ఆర్ థంపింగ్ ఆన్ ద టేబుల్ అండ్ ప్రొక్లైమింగ్ ఐ హావ్ నో రిలీజియన్, ఐ హావ్ నో కాస్ట్.
1: అయితే లౌకికమైనటువంటి దృష్టిలో వారు ఈ విధంగా భావించి ఉండవచ్చు.
0: బట్ దెన్ ఇన్ ఎ వరల్డ్లీ కాంటెక్స్ట్ యు మైట్ బి బిలీవింగ్ దట్.
1: హిందువులు అనేటువంటి మతము, బౌద్ధులు అనేటువంటి మతము, ముస్లింలు అనేటువంటి మతము, క్రిస్టియన్స్ అనేటువంటి మతము, జైనులు అనేటువంటి మతము, పర్షియన్లు అనేటువంటి మతము, పార్సీలు అనేటువంటి మతము, ఇలాంటి బుద్ధులు అనేటువంటి మతము, ఇవన్నీ కూడా మతములుగా వారు భావించి ఇలాంటి మతములు మాకు లేవు అని వారు భావించి ఉండవచ్చు.
0: Now these people who keep talking in these lines, probably feel that you have a religion like Hinduism, Buddhism, Islam, Christianity, Jainism. But then you have the Persians, you have the Parsis, you have the Buddhists. Possibly they have this in view when they keep making such statements.
1: ఇవి లేవని చెప్పడంలో కూడా కొంతవరకు మనము సంతసించవలసినటువంటి విషయమే.
0: Now if really one were to say that these things do not exist,
1: కానీ మతమనగా ఇలాంటి సంకుచితమైనటువంటి యొక్క హద్దులతో కూడినటువంటి దానిని మతం అనేటువంటి భావము మన యందు ఉంచుకోరాదు.
0: But certainly we also have occasion to be happy about such statements. But then the basic fault is, by mata or religion, we should not confine it to such a narrow outlook.
1: ఈ మతమునకు రిలీజియన్ అని ఇంగ్లీష్ లో చెప్తారు.
0: Now the word mata translated into English is given as religion.
1: ఈ రిలీజియన్ అంటే ఏమిటి?
0: What is this religion?
1: Religion of love.
0: This religion is the religion of love.
1: ఈ ప్రేమని మన యొక్క మతము.
0: This love is our religion.
1: ఇది సర్వ మానవత్వానికి సమన్వయమైనటువంటి మతము.
0: This love, this aspect of love is something which is common to
1: all మతముల యొక్క అభిమతము.
0: It is the primary goal and aim of all different religions.
1: అది ఏ సాయి మతము.
0: That is the Sai Mata, Sai religion.
1: కనుక ప్రేమ, ఈ ప్రేమ అనేటువంటి మతంలో లక్ష్యం నందుంచుకున్నటువంటి విజ్ఞాని అయి ఉండిన నేను మతమును ఏమాత్రమో విశ్వసించనని చెప్పటంలో ఏమాత్రమో అర్థం లేదు.
0: సో ఇఫ్ దిస్ ఎడ్యుకేటెడ్ వన్, ద సైంటిస్ట్ హ్యాస్ దిస్ లవ్ యాజ్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ అవర్ రిలీజన్, వుడ్ నెవర్ సో మచ్ యాజ్ సే దట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ రిలీజన్.
1: నో ఫెయిత్ ఇన్ రిలీజన్ అంటాడు.
0: హీ సేస్ నో ఫెయిత్ ఇన్ రిలీజన్.
1: అనగా ప్రేమ పైన తనకు నమ్మకం లేదన్నమాట.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ హి డజంట్ హావ్ ఎనీ ఫెయిత్ ఆన్ లవ్.
1: ప్రేమ తనలో లేదన్నమాట.
0: దట్ మీన్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్ ఇన్ హిమ్.
1: దేనిని ప్రేమించలేదన్నమాట.
0: దట్ హి డస్ నాట్ లవ్ ఎనీథింగ్.
1: ప్రేమని లేనటువంటి వాడు కేవలము ఒక మృత్యు జీవితంతో కూడినటువంటి వాడు.
0: ఫర్ హూమ్ దేర్ ఇస్ నో లవ్ అట్ ఆల్, హీ ఈస్ లైక్ ఎ డెడ్ కార్ప్స్.
1: కనుక ఈ ప్రేమ లేదనేటువంటి వాడు సరి అయినటువంటి ఒక అర్థాన్ని గుర్తించి చెప్పేటువంటి మాట కాదు.
0: So one who does not understand this love, there is no point in his trying to talk about a religion or this love.
1: Love is God. Atane daivam.
0: Love is God and that is God.
1: Kanuka prema ledunte daivam ledane artham.
0: So if you say there is no love, there is no God.
1: Daivam ledunte pranam ledane artham.
0: If there is no God, there is no prana, there is no life force.
1: Kani ilanti vijnanulandari kudanu pedda goppa vivekuliga bhavinchukoni viravegutunnaru.
0: Now such people who claim to be educated, they pride on their intelligence.
1: ఇంకా నాకు కులము లేదు అంటాడు.
0: అండ్ దెన్ దే సే ఐ హావ్ నో కాస్ట్.
1: కులం అనగా ఏమిటి? బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు ఇత్యాది సంకుచితమైనటువంటి ఒక కల్పితమైనటువంటి ఒక కూటములా.
0: వాట్ ఇస్ దిస్ కాస్ట్? ఈజ్ ఇట్ ఎ కేస్ ఆఫ్ బ్రాహ్మణ్, వైశ్య, శూద్ర అండ్ ద లైక్?
1: కాదు కాదు. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: సర్టన్లీ నాట్ దిస్. ద కాస్ట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: నిజముగా మానవత్వం లేదని చెప్తని ఏ విజ్ఞాని అయినా చెప్పుటకు ధైర్యస్తాడా?
0: నో. లెట్ హీ బి a scientist of a high order, can he ever say there is no humanity at all?
1: కానీ ఈ మానవత్వమే నిజమైనటువంటి కులము అనేటువంటి సత్యం తెలియనటువంటి ఒక విజ్ఞాని నాకు కులము లేదు అని బోధిస్తున్నాడు.
0: సో వన్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ దిస్ బేసిక్ ట్రూత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ అండ్ దట్ ఈస్ ఆఫ్ హ్యూమానిటీ, కీప్ టాకింగ్ ఆఫ్ సేయింగ్ ఐ హావ్ నో కాస్.
1: కనుక మనము కులము మతం అంటే సంకుచితమైనటువంటి హద్దులను మాత్రమే మనం ఆధారం చేసుకోరాదు.
0: సో ఇన్ ద ప్రెసెంట్ డే కాన్నోటేషన్ వెన్ యూ స్టార్ట్ టాకింగ్ అబౌట్ కాస్ట్ అండ్ రిలీజన్ యు ఆర్ బీయింగ్ బాగ్డ్ డౌన్ బై నారో ఎండ్స్.
1: మన యొక్క కులము మానవత్వమే.
0: అవర్ కాస్ట్ ట్రూలీ ఇస్ ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: మన యొక్క రిలీజన్ మతము ప్రేమనే.
0: అవర్ రిలీజన్ ట్రూలీ ఇస్ ద రిలీజన్ ఆఫ్ లవ్.
1: కనుక మానవత్వమైనటువంటి సోదరత్వములు ఇచ్చే ప్రేమతత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం వెలిగింప చేయడానికి ప్రయత్నించాలి.
0: హియర్ ఈస్ దిస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అరౌండ్ యూ అండ్ ఫ్రమ్ దట్ షుడ్ బి బోర్న్ ద రియలైజేషన్ దట్ లవ్ ఈజ్ సుప్రీం అండ్ లవ్ ఈజ్ గాడ్.
1: నిజముగా ఈనాడు విజ్ఞానం పెరుగుతూ పెరుగుతూ వికృతిమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవిస్తుండాలి.
0: Today science is making rapid strides and progress, but then it's taking a distorted form altogether.
1: ఇది జగత్తునకు చాలా ప్రమాద స్థితిని కూడా కలిగిస్తుండాలి.
0: అండ్ బికాస్ ఆఫ్ దిస్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇన్ పెరిల్ అండ్ డేంజర్.
1: దీనిని ఉపయోగించుకునేటువంటి విధానము వారికి గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు యూటిలైజ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సైన్స్.
1: విజ్ఞానమే దైవత్వం కాదు.
0: సైన్స్ కెనాట్ బి కాల్డ్ గాడ్.
1: విజ్ఞానము ఇంద్రియ పరిపత్తంతో చిక్కుడినటువంటిది.
0: సైన్స్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంటిమేట్లీ బౌండ్ టు ద సెన్సెస్.
1: ఈ ఇంద్రియానికి అతీతమైనటువంటి యొక్క తత్వమే విజ్ఞత యొక్క తత్వము.
0: దట్ విచ్ ట్రాన్సెండ్స్ బియాండ్ దీస్ సెన్సెస్, దట్ ద విజ్ఞత, దట్ ఈస్ వాట్ కన్ఫర్స్ ఆన్ యువర్ డివినిటీ.
1: ఒక చిన్న విషయం.
0: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: విజ్ఞానం చేత ఆవిర్భవించినటువంటి, విజ్ఞాన సూత్రం చేత ప్రతిపాదింపబడినటువంటిదే ఈ యొక్క సాంకేతిక విజ్ఞానం.
0: You talk about this technology. Technology is nothing but an applied form of science. All that you have learned in
1: science. Television lu kudanu prarambhamainayi.
0: So one of the products of technology is television.
1: ఈ టెలివిజన్ ను సరైన మనకు మార్గంలో వినియోగ పెట్టుకున్నా విద్యను ఎంతైనా అభ్యసించవచ్చు.
0: యూ యూజ్ ది టెలివిజన్ ఇన్ ద ప్రాపర్ వే, సర్టన్లీ యూ కెన్ ఫర్దర్ ది కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్యా బోధన యందు, విజ్ఞాన పరిశీలన యందు, దివ్యత్వమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క సౌందర్యమునందు ఈ యొక్క టెలివిజన్లు మనం ఉపయోగ పెట్టుకుని మనం ధన్యులు కావచ్చు.
0: వీ సర్టన్లీ కెన్ మేక్ ది బెస్ట్ ఆఫ్ దిస్ టెలివిజన్ బై వే ఆఫ్ బ్రింగింగ్ హోమ్ ది బౌంటిఫుల్ నేచర్. But all that has to be shown, and it's an excellent visual aid.
1: మానవుని యొక్క వివేకతను వికసింపచేసే నిమిత్తమై ఏర్పడినటువంటివి ఈ టెలివిజన్.
0: Now this television is again that which furthers your own understanding of things better and better.
1: విద్యను ప్రబోధ ద్వారా ప్రచురింపచేసేటువంటిది ఈ టెలివిజన్.
0: This television once again is a visual aid to further the cause of education.
1: ఇది సాంకేతిక జ్ఞానం యొక్క స్వరూపములు.
0: Now this is the form that technology takes.
1: అయితే ఈనాడు ఆ యొక్క టెలివిజన్లు ఏ పెడమార్గం పట్టి విద్యార్థులను పాడు చేస్తున్నావో మీరే యోచించుకోవచ్చు.
0: బట్ దెన్ టుడే యు నో వాట్ ద ఫేట్ ఆఫ్ దిస్ టెలివిజన్ ఇస్. హౌ మచ్ ఇట్ హస్ బీన్ పుట్ ఇన్ ద రాంగ్ ట్రాక్, స్పాయిలింగ్ అండ్ పొల్యూటింగ్ ద మైండ్స్ ఆఫ్ యంగ్ స్టూడెంట్.
1: విద్యా సంస్థ నుంచి కూడా ఇంటికి వెళ్లినటువంటి విద్యార్థి 5 గంటల నుండి టెలివిజన్ ముందు కూర్చొని 9 గంటల వరకు కూడాను ఈ టెలివిజన్ ముందే కాలంను వ్యర్థం చేస్తున్నాడు.
0: After going away from his college at 5 o'clock, he sits in front of the TV screen from 5 to 9 and wastes away his time.
1: తన చదువును కూడాను తాను మర్చిపోతున్నాడు.
0: He ignores and neglects his studies.
1: కనుక ఈనాడు ఈ యొక్క సాంకేతిక విజ్ఞానం అనేటువంటిది విద్యార్థులకు ఒక అపమార్గమును అవలంబింపు చేస్తుండాలి.
0: So in this we find a case where this technological benefit is being misused.
1: ఈ టెలివిజన్ ను మంచిగాను ఉపయోగపెట్టుకోవచ్చును, చెడ్డగాను ఉపయోగపెట్టుకోవచ్చు.
0: So there you have, the television can be used for a good purpose as also a bad one.
1: మనం ఉపయోగించేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించి దానిని ఉపయోగించుకోవాలి.
0: So everything depends upon the way you try to use it.
1: ఈనాడు జగత్ యొక్క పరిపాలనలో అందరూ కూడాను అణుశక్తులే.
0: Now again, in this world of ours today, the atom is reigning supreme.
1: నక్షత్రమునకు నక్షత్రముకు మధ్య,
0: between one star and another,
1: గ్రహమునకు గ్రహమునకు మధ్య,
0: between one planet and another,
1: కాంతి ప్రయాణం సలుపుతూ ఉండాలి.
0: Light travels.
1: అదే విధముగానే జాగ్రత్తకు నిద్రకు మధ్య ఒక ఎరుకు ఉంటుండాలి.
0: In the same manner, between the waking state and the sleeping state, there is something which makes a journey.
1: No, that is consciousness.
0: That is consciousness.
1: ఈ యొక్క కాన్షియస్నెస్ అనేటువంటిది మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Now we must try to understand what this consciousness is.
1: కనుక ప్రకృతి యొక్క పరిపాలన అనేటువంటిది ఏ రీతిగా ఉంటుంది?
0: So what is it that governs? What are the laws governing this?
1: No, cosmic order. Cosmic power.
0: What is this cosmic order like? That should be your question.
1: ఈ కాస్మిక్ పవర్ అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకును, ప్రతి అణువునందును, ప్రతి దీని ఎందుకును ప్రసరిస్తూనే ఉంటుంది.
0: So here you have, it is the same cosmic power which is to be found between one planet and another, as also on the microscopic scale.
1: కనుక ఏదో ఒక విధమైనటువంటి ఒక యంత్రములను మాత్రమే మనం నిరూపించి ఆ యంత్రముల ద్వారా కాస్మిక్ పవర్ మనము ప్రోగు చేసుకోవాలనుకోవటము ఇది పూర్వన్న అజ్ఞానం.
0: This is what cosmic power is like. And through the medium of instruments and apparatus that you have devised, you want to understand this
1: mana shariram nandu anu anuvulandu kudanu ee cosmic power untundadi.
0: In our body itself, between one atom and another, you have this cosmic power.
1: Prati sankalpamunku sankalpamunku madhyalo kudanu oka cosmic power untundadi.
0: Between one thought and another, you have this cosmic power.
1: Dinine consciousness antaru.
0: You talk about it as consciousness.
1: Ee consciousness nu adhe chaitanyam ani kudanu cheppavachchu.
0: This is also called chaitanya.
1: Ee chaitanyam lenetuvanti okka పదార్థము లేక ప్రకృతి ఎక్కడ కూడా కనిపించదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ కెనాట్ కమ్ అక్రాస్ ఎ సబ్స్టెన్స్ ఆర్ ఎ మెటీరియల్ థింగ్ వితౌట్ దిస్.
1: సర్వత్ర చైతన్యమయమే.
0: వితౌట్ దిస్ చైతన్య ఎవ్రీవేర్ యూ హ్యావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ చైతన్య.
1: ఆ చైతన్యమును మనం అభివృద్ధి పరుచుకునేటువంటి యొక్క విధానాన్ని కూడా మనం తెలుసుకోవాలి.
0: బట్ దెన్ వి షుడ్ నో హౌ టు గెట్ యూజ్ అండ్ హౌ టు కల్టివేట్ దిస్ చైతన్య, హౌ టు నో ఇట్.
1: ఇక్కడ మైక్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ అ మైక్.
1: నేను మాట్లాడే ముందుగా దాన్ని ఆనులో పెట్టినప్పుడే నా పదములు మీకు వినిపించడానికి వీలవుతుంది.
0: Now before I start speaking, I must switch it on. Then you can hear my words.
1: కానీ దాన్ని ఆఫ్ లో పెట్టుకుని నీ ఎంత గట్టిగా మాట్లాడినప్పటికీ మీకేమాత్రము వినడానికి వీలు కాదు.
0: If I keep it in the off position, the switch, and let me talk any amount of thing louder, you can't hear it.
1: అదే విధంగానే మనలో ఉండినటువంటి చైతన్యాన్ని మనం ఏ స్థాయి లోపల తీసుకుని పోతే దాని యొక్క ఫలితమును మనం అందుకోగలము అనేటువంటి విధానాన్ని కూడా మనం తెలుసుకోవాలి.
0: So also this chaitanya is there very much latent in you. You should know the know-how as to how to raise it to a state of realization.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: Here again is a small example.
1: మన జోబిలో ఒక అగ్గిపెట్టె ఉంది.
0: Now in our pocket you have a matchbox.
1: ఈ మ్యాచ్ బాక్స్ లోపల మ్యాచ్ స్టిక్స్ కూడా ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ యూ హ్యావ్ ద మ్యాచ్ స్టిక్.
1: కానీ జోబిలో వేసుకున్నప్పటికీ కూడాను ఆ మ్యాచ్ బాక్స్ కానీ మ్యాచ్ స్టిక్స్ కానీ మన బట్టను ఏమాత్రము కాల్చటం లేదు.
0: Now though this matchbox has got this matchstick and it's very much in your pocket, no harm is coming to you.
1: కాని ఆ మ్యాచ్ బాక్స్ ని తీసి,
0: but you remove this matchbox from your
1: matchstick. Matchsticks ni teesi
0: and also remove the matchstick.
1: Aa aggi pulla aggi petta tho rendu kalisinappude aggi abhivruddhi avutundi.
0: Strike the stick against the box and then you have fire.
1: Avyaktanga undinatundi agni manaki ee maatramo apakaram cheyaledu.
0: Now this fire was very much latent in it, but it never did any harm.
1: Neeku upakaramu cheyaledu.
0: It did not do any harm, nor did it do any good to us.
1: Kaani ఈ రెండింటి యొక్క సాధనల చేత వ్యక్తమైనటువంటి అగ్ని ఉపకారము చేయవచ్చు, అపకారము చేయవచ్చు.
0: బట్ నౌ దిస్ ఫైర్ విచ్ హస్ మానిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రైకింగ్ ద స్టిక్ అగైన్స్ట్ ద బాక్స్ కుడ్ కాజ్ యూ హార్మ్, కుడ్ డూ యూ గుడ్.
1: కనుక దీనిని ప్రయత్నం ద్వారా సాధించి సాధించినటువంటి దానిని అనుభవించేటువంటి యొక్క విధానం కూడా మనం తెలుసుకోవాలి.
0: సో హియర్ యూ హావ్ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ దట్ విచ్ ఇస్ లేటెంట్ అండ్ నౌ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్.
1: దట్ ఇస్ మన దేహమే అగ్గి పెట్టే.
0: So here the body is like the matchbox.
1: Mana divyatme dini yokka pulla
0: and the divinity is like a matchstick.
1: Kanuka ee rendittini aacharana dwara manavu lankinchali.
0: Now these two should be manifest through the process of our conduct. The way we
1: appude manaku pavitram anetindi aatma tattva artham avutundi.
0: Only then can you understand this sacred entity of aatma.
1: Aithe ee aatma tattvani laukikanga upayoginchukochunu paramarthikanga upayoginchukochunu.
0: Now this realization pertaining to the aatma could be used in an external way as well as an internal way.
1: మనము ఈ ఆత్మను పారమార్థికంగా ఉపయోగించుకోవటం ఉత్తమమా లేక లౌకికంగా ఉపయోగించుకోవటం ఉత్తమమా?
0: బట్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది ఆత్మ, డు వి యూజ్ ఇట్ ఫర్ థింగ్స్ పర్టైనింగ్ టు ది వరల్డ్ ఆర్ ది వరల్డ్ బియాండ్?
1: ఈనాడు మన సాధకులందరూ కూడాను ఒక తప్పు అభిప్రాయాన్ని తలుస్తూ ఉంటున్నారు.
0: టుడే సాధకస్ ఆర్ అండర్ ఏ మిస్కన్సెప్షన్.
1: అయ్యా ధ్యానం ఎందుకు చేస్తున్నావు, జపం ఎందుకు చేస్తున్నావు, భజనలు ఎందుకు చేస్తున్నావు అంటే దైవత్వంలో లీనమయ్యే నిమిత్తము అంటున్నాము.
0: If you ask them a question, why are you doing jhana, japa or bhajan, then they'll say by way of merging in God.
1: Manavattvam nunchi daivattvaniki memu prayanam chestunnam ani bhavistunnaru.
0: He feels, the sadhaka feels, that from this state of being a human being he's traveling to the state of God.
1: Porapatu.
0: This is a highly mistaken notion.
1: Ee vidhamainti yokka అపార్థమును భావించుకుని ఈ విధంగా మనం సాధన చేయటం చేతనే తరతరముల నుండి కూడా మనం ఉన్న స్థానంలోనే ఉంటున్నాం.
0: బికాస్ వీ హావ్ బీన్ హార్బరింగ్ సచ్ ఫాల్స్ ఇల్యూజన్స్ రైట్ ఫ్రమ్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ దట్ యు కెన్ థింక్ ఆఫ్, వి ఆర్ నాట్ ఏబుల్ టు ప్రోగ్రెస్.
1: నీవు మానవత్వం నుండి దైవత్వానికి నేను చేరుకోవడానికి ప్రయాణం చేస్తున్నాను అనుకోవటం మానివేయండి.
0: You better put an end to this feeling that you are traveling from the state of being a human being to the state of God.
1: నేను దైవత్వం నుండి మానవత్వంలోకి ప్రవేశించాను అని తలుచుకోవటం ఉత్తమం.
0: Rather than do this, it's much better to feel that from the state of Godhead I have entered that of human being.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: Here again is a small example.
1: నీ మానవత్వం నుంచి దైవత్వం లేకపోతే నీ మానవత్వం యొక్క గుణములు దైవత్వంలో కూడా ప్రతిబింబిస్తుంటాయి.
0: Now if you say that you are traveling from being a human being to God, then in God all that is human should be manifest and reflected.
1: అయితే దైవత్వం నుండి మానవత్వం లేకొస్తే మానవత్వంలో కూడాను దైవత్వ గుణములు ప్రకటిస్తుంటాయి.
0: So also if you get down from Godhead to the state of a human being, then all the godly qualities should be manifest in you.
1: ఈ దైవత్వం యొక్క గుణములు అనేటువంటిది ఎక్కడికి పోయినప్పటికీ దాని స్వభావము మారదు.
0: These attributes of God, wherever they may be, can never become changed.
1: చక్కెరను నీళ్ళలో కలపండి.
0: Sugar, mix it in water.
1: కానీ తీపిగానే ఉంటుండాలి.
0: ఇట్ రిమైన్స్ స్వీట్.
1: ఈ చక్కెరను పాలలో కలపండి.
0: మిక్స్ ది షుగర్ ఇన్ మిల్క్.
1: కానీ అక్కడ దీని యొక్క గుణము మనకు ప్రకటిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఆల్సో ఇట్ ఇస్ స్వీట్.
1: ఈ చక్కెరను కొండి తీసుకుని పోయి పిండిలో కలపండి. ఆ పిండి కూడా మాధుర్యంగానే ఉంటుండాలి.
0: Or take this sugar, mix it in flour, the flour also tastes sweet.
1: దీనిని ఉపనిషత్తులు పిష్టాది గుణ సంపర్క దైవం యొక్క గుణమును పిచ్చ అనేటువంటి జగత్తులో కలిపినప్పుడు జగత్తు కూడాను దైవ గుణంగానే మారిపోతుంది.
0: సో దిస్ ఇస్ వాట్ ఇస్ కంటెయిన్ ఇన్ దిస్ ఉపనిషదిక్ సేయింగ్ దట్ ఇఫ్ యు గెట్ గాడ్ అండ్ మిక్స్ ఇట్ ఇన్ దిస్ వరల్డ్ ద వరల్డ్ షోస్ అప్ ది గాడ్లీ అట్రిబ్యూట్.
1: కనుక నా సాధనలన్నీ కూడాను దైవత్వం నుండి మానవత్వంలోకి వస్తున్నాను అనేటువంటి లక్ష్యం పెట్టుకున్నప్పుడే దైవ ప్రవర్తన, దైవ భావము, దైవ సంపర్కము ఇలాంటివన్నీ కూడా పెంపొందింప చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: సో వెన్ యూ హ్యావ్ దిస్ ఫర్మ్ ఫీలింగ్ దట్ ఫ్రమ్ ఎ స్టేట్ ఆఫ్ గాడ్ యు ఆర్ ట్రావెలింగ్ టు ది దట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ విల్ యూ బి ఏబుల్ టు ప్రొజెక్ట్ అండ్ రిఫ్లెక్ట్ ఆల్ దట్ ఈస్ గాడ్లీ, ఆల్ దట్ ఈస్ నోబుల్.
1: అట్లు కాకుండా మానవత్వం నుంచి నేను దైవత్వంలో ప్రవేశిస్తున్నామంటే ఈ పాత రోత మానవత్వం గుణములంతా కూడా దైవత్వంలో కూడా ప్రకటిస్తాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు సే దట్ ఫ్రమ్ బీయింగ్ ఎ మ్యాన్ యు ఆర్ ట్రావెలింగ్ టు గాడ్ ఆల్ దట్ ఈస్ అన్డిజైరబుల్ ఇన్ మ్యాన్ యు ఆర్ టేకింగ్ ఇట్ విత్ యూ.
1: కనుక ప్రతి ఒక్కరు కూడాను దైవత్వం నుంచి దిగినటువంటి వారే కాని మానవత్వం నుంచి దైవానికి ప్రయాణం చేసేవారు కాదు.
0: సో ఎవ్రీవన్ ఇస్ వన్ హూ హాస్ డిసెండెడ్ ఫ్రమ్ గాడ్. ఇట్స్ నాట్ ద అదర్ వే అబౌట్ యు ఆర్ గోయింగ్ టు.
1: ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికి మీరు వెళ్ళాలి.
0: సో వే యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ యూ షుడ్ ప్రొసీడ్ టు ద ప్లేస్.
1: దీనినే భాగవతము ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. సో సముద్రము నుంచి ఆవిరై పుట్టినటువంటి జలము మేఘములుగా రూపొంది పాత రోత మానవత్వం గుణములంతప్పుడు దైవత్వంలో కూడా ప్రకటిస్తాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు సే దట్ ఫ్రమ్ బీయింగ్ ఎ మ్యాన్ యు ఆర్ ట్రావెలింగ్ టు గాడ్ ఆల్ దట్ ఈస్ అన్డిజైరబుల్ ఇన్ మ్యాన్ యు ఆర్ టేకింగ్ ఇట్ విత్ యూ.

0: ఏకుటనైజము ప్రాణికోటికి. సముద్రము నుంచి ఆవిరై పుట్టినటువంటి జలము మేఘములుగా రూపొంది వర్షంగా వర్షించి నదుల్లో ప్రవహించి తిరిగి సముద్రంలోనే లీనమైపోతుండాలి.
1: Where you have come from, ultimately you must go back to that. This is the injunction contained of the Bhagavata. Like you have this water, from the ocean you have vapor condensing into clouds, coming down in the form of rain, making up rivers, ultimately merging in the ocean proper.
0: కనుక మీరు దైవత్వాన్ని ఏదో ఒక ప్రత్యేకమైనగా మీరు భావించక దైవత్వం మీ అంతరాత్మగా భావించుకుని మీ సర్వసాధనలు ఎందుకూడను దైవమే అనేటువంటి భావం చేతనే సర్వకర్మలు ఆచరించినప్పుడు సార్థకమవుతాయి.
1: సో డి నాట్ రిగార్డ్ గాడ్ యాజ్ సంథింగ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ ఫ్రమ్ యూ. గాడ్ ఈస్ వెరీ మచ్ విత్ ఇన్ యూ. ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ సాధనాస్ ఈజ్ టు కమ్ టు దిస్ సుప్రీం అండర్స్టాండింగ్.
0: కనుక ప్రకృతియే మనకు అన్ని విద్యలను చక్కగా నేర్పుతూ ఉండాలి.
1: సో హియర్ ఈస్ దిస్ నేచర్ టీచింగ్ యూ ఎ వెరీ టైప్స్ ఆఫ్
0: జాతి భేదము లేక జనులకు ఆశ్రయమిచ్చి సర్వ సమత్వము చాకు తరులు ఈ చెట్లంతా కూడాను ఎంత సమత్వాన్ని చాటుతున్నాయి.
1: దేర్ ఇస్ నో బేసిస్, దేర్ ఇస్ నో డిస్టింక్షన్ ఆన్ ద బేస్ ఆఫ్ కాస్ట్ ఆర్ క్రీడ్. ఇట్ హెల్ప్స్ టు గివ్ ప్రొటెక్షన్ అండ్ షెల్టర్. దీస్ ఆర్ ద త్రీ.
0: కనుక నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: So it has been said, nature is really the best teacher.
0: Kanuka ee yokka prakruti yokka bhavamnu anusarinchi prakruti yokka tattvanni manam hrudayamlo pratishtimpa chesukoni mana karmalanu saatvikamaina pavitramainatuvanti gunamula cheta ee telivitegallo praveshimpa chesukovali.
1: So taking a look at nature, regarding it as our own teacher, and trying to understand and learn all that nature has to offer, in turn trying to put it into a good proper way, that should be our aim.
0: నిజముగా ఈనాటి విద్యార్థులు ఎంతో సున్నితమైనటువంటి వారు.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ వెరీ టెండర్.
0: వారి యొక్క హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి.
1: దే హార్ట్ వెరీ ప్యూర్.
0: అలాంటి పవిత్రమైనటువంటి యొక్క దీని యందు మనము పవిత్రమైనటువంటి యొక్క బోధనలే చేయడానికి ప్రయత్నించాలి.
1: సో దాట్ విచ్ ఇస్ బేసికలీ ప్యూర్ అండ్ సేక్రెడ్, ట్రై టు గివ్ సంథింగ్ విచ్ ఇస్ సేక్రెడ్ అండ్ ప్యూర్.
0: కానీ ఈనాటి విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ జీతం కోసం మేము ఈ విధమైన పాటు కొడుతున్నామని భావించవచ్చు.
1: But then today's students or teachers might say, for the sake of getting a salary, we are doing this job.
0: కానీ మన బాల వికాస అధ్యాపకులంతా కూడాను జీవితం కోసం పాటు పడేటువంటి విద్యను బోధించాలి.
1: But our బాల వికాస teachers should aspire for the sake of life as such, not for jeeta or the salary.
0: మన యొక్క అధ్యాపకులు ఏ యొక్క ఫలితములు కూడాను ఆశించి కానీ చేసేటువంటి యొక్క సేవలు కాదు.
1: Now our teachers, whatever they do, it's not for the sake of trying to derive some benefit.
0: వాళ్ళు ఒక్క ఆశని మాత్రమే ఆశించి చేస్తున్నారు.
1: They have only one desire.
0: అదే దైవానుగ్రహం కావాలి.
1: And that is the grace of God for them.
0: కనుక మనము ఏ విధమైనటువంటి త్యాగానికి మనం ప్రయత్నిస్తామో ఆ త్యాగం వలనే మనకు ఒక విధమైనటువంటి యోగం కూడాను ప్రాప్తిస్తుంది.
1: సో దాట్ విచ్ యూర్ ట్రైంగ్ టు సీక్, దిస్ సాక్రిఫైస్ దట్ యువర్ ఇండల్జింగ్ ఇన్, దట్ అల్టిమేట్లీ ఇస్ గోయింగ్ టు కన్ఫర్ ఆన్ యూ దిస్ యోగ.
0: ప్రేమ హృదయులు కావాలి మీరు మొట్టమొదట.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమతోనే బోధించాలి.
1: విత్ దిస్ మీడియం ఆఫ్ లవ్ టీచ్.
0: ప్రేమతోనే శిక్షించాలి.
1: ఇట్స్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ షుడ్ యు పనిష్ ఆల్.
0: ప్రేమతోనే పిల్లలను పెంచాలి.
1: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ దట్ యు మస్ట్ బ్రింగ్ అప్ చిల్డ్రన్.
0: కనుక ప్రేమతత్వాన్ని పెంచుకుని ఈ దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించండి.
1: సో లెట్ దిస్ లవ్ బీ ద గైడింగ్ స్టార్ అండ్ దెన్ రీచ్ అవుట్ టు ద డివైన్.
0: దేశంలో నలుమూలలా ముంచుకుని వస్తున్నటువంటి అశాంతిని కొంతవరకు మన యొక్క ప్రచార ప్రబోధముల చేతన లేక సాధనల చేతను దీనిని చల్లార్చడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆర్ అరౌండ్ us, దిస్ chaos అండ్ కన్ఫ్యూజన్ దట్ ఈస్ జనరేటింగ్, దట్స్ ఆన్ ద ఇంక్రీజ్. ట్రై టు అరెస్ట్ ఇట్ త్రూ వాట్ వీ డూ.
0: ఈనాటి విద్యార్థులే భావి భారతోద్ధారకులు.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ రూలర్స్.
0: జగత్తునికే వీరు మార్గదర్శకులు.
1: అండ్ టు ద ఎంటైర్ వరల్డ్ దే ఆర్ ద పాత్.
0: కనుక మార్గదర్శకులైనటువంటి యొక్క ఈ విద్యార్థులకు చక్కని ఆదర్శవంతమైనటువంటి విద్యను మనం బోధించాలి.
1: దే ఆర్ ద వన్స్ హూ ఆర్ గోయింగ్ టు లీడ్ అదర్స్ అండ్ ఫస్ట్ పీపుల్ షుడ్ బి గివెన్.
0: విద్యార్థి లోకంలో ఈనాడు చెలరేగుతున్నటువంటి ఒక అలజడలంతా కూడాను చల్లార్చడానికి ఈ విద్యార్థులు అభివృద్ధి కావాలి.
1: షుడ్ బి గివెన్ ఎన్ ఐడియల్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ కెయాస్ ఇన్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఆన్ ద ఇంక్రీజ్ ఇన్ ద స్టూడెంట్ కమ్యూనిటీ.
0: ఉద్రేకాలకు లేక విప్లవాలకు గురి అయినటువంటి వారు విద్యార్థులు కారు.
1: దీస్ స్టూడెంట్స్ షుడ్ ట్రై అండ్ ఎస్వేజ్ సచ్ టెండెన్సీస్. నౌ దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ గివెన్ ఎ స్టేట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్.
0: వారికి విద్య అనేటువంటి విషయం ఏమిటో వారికి తెలియనటువంటి వారే.
1: దే కెన్ నెవర్ రియలీ గెట్ నో వాట్ విద్య ఇస్.
0: ఎక్కడ విప్లవాలు ఉంటుందో అక్కడ ప్రశాంతిని చేకూర్చాలి నిజమైన విద్యార్థి.
1: త్రూ ఎడ్యుకేషన్ షుడ్ ట్రై అండ్ బ్రింగ్ అబౌట్ పీస్ వేర్ దేర్ ఇస్ కెయాస్ అండ్ రెవల్యూషన్.
0: కానీ విషయార్థులుగా తిరుగుతూ విద్యార్థులు మనం చెప్పుకుంటున్నారు.
1: దే ఆర్ టేకింగ్ ఆఫ్టర్ మెటీరియల్ థింగ్స్, దే ప్రొక్లెయిమ్ దెమ్సెల్వ్స్ టు బి విద్యార్థీస్ ఆర్ స్టూడెంట్స్.
0: చెప్పుట ఒక్కటి చేయుట మరి ఒకటి.

0: You are saying something but doing something else.
1: కనుక విద్యార్థుల యొక్క లక్షణం కాదు.
0: This is not what a true student is.
1: The apostasy of mankind is man. Thoughts, words, action together. ఒకటి ఒకటే పోవాలి.
0: The proper study of mankind is man. Your thought, word and deed should be in perfect harmony with one another.
1: కనుక ఇలాంటి విద్యార్థుల యొక్క తత్వము మనం ఎంతైనా అభివృద్ధి పరచడానికి చక్కని అవకాశం ఉంటుండాలి.
0: And to generate such an atmosphere, we have ample scope here.
1: రాత్రి జరిగినటువంటి సంఘటనకు ఇందులాష జనరల్ మహాదేవన్ కూడా చెప్పారు, కానీ వారికి ఇంకా సూక్ష్మమైనటువంటి విషయాలు కూడా వారు గుర్తించలేదు. కనుక ఆ సూక్ష్మమైన విషయాలు కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను.
0: What happened last night has already been told to you by Indulal Shah and General Mahadevan. But then there are many things which they are not aware of. So I am not venturing out to talk to you about those things which they are not aware of.
1: Undinattu undi munchukoni vachindi gali varshamu.
0: All of a sudden, without any notice whatsoever,
1: vesina shamyalanta kudanu kooli poyinayi.
0: Came this rain and wind and the shamyana
1: kani shamyalo kinda undinattu pillalandaru kudanu aa yokka shamyalo vachi irukunnaru.
0: Now these children which were sitting under the shamyana then what literally
1: inda unnatvanti yokka ee vidyarthulu em chestunnaru ayyo amma appa anetvanti ee pichikekalu veyaledu.
0: What trapped under the shamyana, what were these children doing? They were not wailing aloud or lamenting ayyo amma appa, calling out mother and father. They did not indulge in this.
1: Kontha mandi sairam antunnaru, kontha mandi bhajan chestunnaru.
0: Some were calling out Saira and some others were doing bhajan.
1: Srinivasulu velli kangaruto vadanu palukariste, don't fear uncle.
0: When Srinivasan went and started consoling them, they said, don't fear uncle.
1: Uncle, no fear, don't worry, mem adjust chestunnam, mem aanandanga bhajan chestunnam, meer maa nimittamai meer ematramu kangaru padanakkarledu.
0: Don't fear uncle, don't be afraid, you don't have to have any worry on our account, we are very happy, we are doing bhajan.
1: Mem adjust chestunta meer em thondara padakandi anna,
0: and we will certainly make any adjustments that we have to be doing. So don't exert yourself.
1: Inaati vidyarthulu pedda variki bodhinchetunte paristhi erpadutundadi.
0: So here you have a case where these young students were handing out a lesson to the elders.
1: ఈనాడు మన బాల వికాస్ విద్యార్థులందరూ కూడా నిజముగా ఒక్కొక్క ఇంటిలో కూడా పోతే తల్లిదండ్రులకు బోధిస్తున్నారు.
0: టుడే ఇఫ్ యు
1: అది తల్లిదండ్రులు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు.
0: టుడే ఇఫ్ యు సీ అవర్ బాల వికాస్ చిల్డ్రన్ వెన్ దే గో బ్యాక్ దే టీచ్ దేర్ మదర్ అండ్ ఫాదర్ వాట్ దే షుడ్ అండ్ వాట్ దే షుడ్ నాట్. ఇన్ ఫ్యాక్ట్ ద పేరెంట్స్ టెండ్ టు ఫీల్ షై ఆఫ్ టెలింగ్ దిస్.
1: ఇంటిలో తండ్రి ఏమైనా సిగరెట్ తాగుతుంటే నమస్కారం చేస్తూ, నాన్న ఇది చాలా తప్పు, నీవు తాగుతుంటే నేను కూడా నువ్వు తాగాలని రావచ్చును, లేకపోతే నేను కూడా నువ్వు ఈ విధమైన దురభ్యాసంలో ప్రవేశించవచ్చును, ఈ స్మోకింగ్ అనేటువంటిది చాలా చెడ్డది, నువ్వు విడిస్తేనే నేను భోంచేస్తాను, లేకపోతే నేను భోంచేయనని హఠములు పట్టుకుని తల్లిదండ్రుల యొక్క దురభ్యాసాలంతా ఈ రకంగా తొలగింపు చేస్తున్నారు.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇఫ్ ద ఫాదర్ ఇస్ గివెన్ టు స్మోకింగ్, ద చైల్డ్ వుడ్ గో అప్ టు హిమ్ విత్ ఫోల్డెడ్ పామ్స్, హి వుడ్ ప్లీడ్ విత్ హిమ్, ఫాదర్ ఇఫ్ యు ఆర్ స్మోకింగ్ దెన్ ఐ టూ వుడ్ బి టెంప్టెడ్ టు స్మోక్ అండ్ దిస్ ఇస్ ఎ బ్యాడ్ థింగ్ టు డూ. We should never do such things. If you do not stop smoking, then I am not going to eat food here. In this way they plead with their parents and make them feel ashamed.
1: Idhi vidhamgane mari kontha mandi tallidandrulanta kudanu teesukuntuntaru.
0: In the same manner parents are also given to the habit of drinking.
1: ఈ విధమైన ప్రతిజ్ఞ చేత పిల్లలు తల్లిదండ్రులు సరైన మార్గంలో తిప్పుతూ ఉన్నారు.
0: Even such parents are brought down by their children.
1: ఒక పిల్లవాడిని నేను ప్రశ్నించాను నిన్న.
0: Yesterday I asked a small question of a child, of a boy.
1: నీవు బొంబాయికి వెళ్ళినావు, ఎన్ని పరియాలను టెలివిజన్ చూచావు, ఎన్ని సినిమాలకు వెళ్ళినావు అని అడిగాను.
0: You had been to Bombay, how many times did you see television, how many cinemas did you see?
1: చీచీ, అలాంటి పిచ్చి ఆటలు నేనేం ఆడలేదు స్వామి అన్నాడు.
0: నో హి సెడ్, ఐ యామ్ నాట్ గివెన్ టు సచ్ బ్యాడ్ థింగ్స్ స్వామి.
1: నేను వాణి యొక్క భావాన్ని తెలుసుకునే నిమిత్తమై సినిమాకు పోతే తప్పే వచ్చింది, నాలెడ్జిని డెవలప్ చేసుకోవచ్చును కదా అని అడిగాను.
0: నౌ బై వే ఆఫ్ ప్రాడింగ్ హిమ్ ఫర్దర్ ఐ సెడ్, వాట్ రాంగ్ ఇన్ సీయింగ్ ఎ సినిమా, యు ఆర్ ఓన్లీ బ్రాడనింగ్ యువర్ నాలెడ్జ్, ఇస్ ఇట్ నాట్.
1: స్వామి సినిమాను చూస్తే నా నాలెడ్జ్ పోతుంది కానీ అభివృద్ధి కావడానికి వీలు కాదు అన్నాడు.
0: అండ్ దెన్ హి సెడ్ స్వామి ఇఫ్ ఐ సీ ఎ సినిమా వాట్ లిటిల్ నాలెడ్జ్ ఐ హావ్ ఐ యామ్ లూజింగ్ ఇట్స్ నాట్ ఎ కేస్ ఆఫ్ ఇంక్రీజింగ్ మై నాలెడ్జ్.
1: ఎక్కడ నీ నాలెడ్జ్ తగ్గిపోతుండదు అని అడిగాను.
0: అండ్ దెన్ అగైన్ ఐ ఆస్క్డ్ హిమ్ హౌ ఇస్ యువర్ నాలెడ్జ్ డిక్రీజింగ్.
1: ఈ ఫిలిం ఒక రీలు, ఆ రీలు ముందు ఒక దీపం ఉంటుంది, ఆ దీపం ముందు రీలు తిరుగుతుంటే బొమ్మలు తిరుగుతున్నాయి.
0: దెన్ హీ స్టార్టెడ్ సేయింగ్ దట్ ఫర్ దిస్ సినిమా ఆల్ ఐ నో ఇస్ దేర్ ఇస్ అ రీల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రీల్ ఇస్ అ ల్యాంప్ అండ్ సంథింగ్ ఈస్ బీయింగ్ ప్రొజెక్టెడ్ ఆన్ ఎ స్క్రీన్ అట్ ఎ డిస్టెన్స్.
1: గ్రామ్ ఫోన్ ప్లేట్ మరొక వైపున పాడుతూ ఉండాలి.
0: అండ్ దెన్ దెర్ ఇస్ దిస్ గ్రామ్ ఫోన్ ప్లేట్ ఎ సర్టన్ డిస్టెన్స్ అవే.
1: దానికి దీనికి అతికించి సినిమా చూపుతున్నారు.
0: అండ్ నౌ దెర్ ఇస్ అ లింక్ బిట్వీన్ ద సైట్ అండ్ ద సౌండ్ అండ్ దట్ ఈస్ ద సినిమా.
1: ఆ సినిమాలో ఆడేటువంటి వాళ్ళు డబ్బు కోసం యాక్ట్ చేస్తున్నారు.
0: నౌ దోస్ పీపుల్ హు ఆర్ ప్లేయింగ్ రోల్స్ ఇన్ ద సినిమా ఆర్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ.
1: ఇవి రెండు కూడాను కల్పితములైనటువంటివే.
0: Both are things which are a make-believe world.
1: ఈ కల్పితమైనటువంటి వాటికి మేము డబ్బు ఇచ్చి మేము ఏడుస్తున్నాము.
0: For that which is basically a make-believe thing, we are giving money and crying in the process.
1: సినిమాలు నడిస్తే మేము ఏడుస్తున్నాము, నిజంగా అక్కడ ఏడ్చడం లేదు, నిజంగా ఇలాంటిదంతా కూడా మా నాలెడ్జిని కిల్ చేస్తుంది అది కానీ డెవలప్ చేయటం లేదు అన్నారు.
0: Those enacting the roles in the cinema are crying, but they are crying by taking money. Seeing them cry, we are crying, but we are parting with money.
1: ఇది మా ఇగ్నరెన్స్ కానీ ఇది నాలెడ్జ్ కాదు అన్నాడు.
0: In this way, our true knowledge is decreasing. It's not a case of increasing our knowledge.
1: కనుక పిల్లలను ఈ విధమైనటువంటి యొక్క తెలివి చేటలు ఇంత జాగ్రత్తతో వాళ్ళు కనిపెడుతున్నారు.
0: సో దిస్ ఈస్ వాట్ ఈస్ గివెన్ టు యంగ్స్టర్స్ ఆఫ్ టుడే. దే ఆర్ సో క్లెవర్, సో అలర్ట్ టు అబ్జర్వ్.
1: అలాంటి హృదయం కలిగినటువంటి యొక్క పవిత్ర హృదయులైనటువంటి విద్యార్థులకు గురువులు పవిత్రమైనటువంటి మార్గంలోనే వాళ్ళను అభివృద్ధి కావించాలి.
0: సో దీస్ ఆర్ దీస్ యంగ్ చిల్డ్రన్ ప్యూర్ సెరీన్ అండ్ సీక్రెట్. And our teachers must aspire to feed them with that which is sacred and pure.
1: Konni konni samayallo pala vidyarthulaka background lo chala viruddhanga untayi.
0: Now in certain circumstances we find that the background of students is something which is not what we
1: want. Valana sarjitteetunte margalu kuda konni manam kari pettali.
0: So by way of reforming them we must devise ways and means.
1: కనుక విద్యార్థులలో సమరసము, సమైక్యత, సమన్వయము, ప్రేమలు అభివృద్ధిగా ఉంటుంటాయి.
0: So in students you have this element of love, this sense of equanimity of thought and equality of purpose, the one pointedness, these things should be furthered.
1: కనుక మనము అధ్యాపకులైనటువంటి వారు ఈనాడు లోకములో మూడు రకములుగా ఉంటున్నారు.
0: Now when you look at the teaching community or the teachers community in the world, there are three categories.
1: ఒకరు నిరంతరము విద్యార్థుల పైన కంప్లైంట్ కంప్లైంట్ కంప్లైంట్ చేస్తుంటారు.
0: ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ టీచర్స్ కంటిన్యూస్లీ ఇండల్జెస్ ఇన్ కంప్లైనింగ్ అగెయిన్స్ట్ స్టూడెంట్స్.
1: ఇంకా రెండో తరగతి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు.
0: ద సెకండ్ టైం స్పెండ్స్ హిస్ టైం ఆర్ హిస్ టైం ఇన్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్.
1: మూడో తరగతి వారు ఇన్స్పైర్ చేస్తారు.
0: ద థర్డ్ టైప్ ఆఫ్ టీచర్స్ ఇన్స్పైర్.
1: కానీ మనము ఇన్స్పైర్ చేయడానికి అంత శక్తి లేకపోయినా కానీ ఎక్స్ప్లెయిన్ అన్నా చేయండి కానీ వాళ్లలో కంప్లైంట్ మాత్రం చేయకండి.
0: నౌ యూ మే నాట్ బి ఎండోర్డ్ విత్ ద క్యాలిబర్ ఆఫ్ ఇన్స్పైరింగ్ అదర్స్, అట్ లీస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ బట్ డోంట్ ఇండల్జ్ ఇన్ కంప్లైనింగ్ అగెయిన్స్ట్.
1: మనం టాప్ లెవెల్ అయినటువంటి అనగా ఉన్నత స్థాయి అయినటువంటి ఇన్స్పైర్ చేసేటువంటి టీచర్స్ గా కావాలి.
0: నౌ వీ షుడ్ ఆస్పైర్ టు బికమ్ టీచర్స్ హూ వుడ్ ఇన్స్పైర్ ద స్టూడెంట్స్.
1: వాళ్ళు ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి అనేటువంటి ఉత్సాహం వాళ్ళలో అభివృద్ధి పరచాలి.
0: వి మస్ట్ టీచ్ దెమ్ ఇన్ సచ్ ఎ వే దట్ దే హావ్ దిస్ ఇన్బోర్న్ ఎంథూజియాజమ్ డెవలప్ ఫర్దర్ టు లిసన్ టు మోర్ అండ్ మోర్ ఫ్రమ్
1: us. ఇది స్వార్థ త్యాగం చేసినటువంటి గురువులకే సాధ్యమవుతుంది.
0: నౌ ఓన్లీ దోస్ హూ హావ్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ దెమ్ కెన్ దే అచీవ్ దిస్ డిగ్రీ.
1: అధ్యాపకులారా, ప్రతి విద్యార్థి కూడాను మీ కన్న కుమారుని వలె, కన్న బిడ్డల వలె మీరు చూసుకోవాలి.
0: టీచర్స్ ట్రై టు లుక్ అపాన్ ఎవ్రీ చైల్డ్ యాజ్ యువర్ ఓన్ చైల్డ్.
1: నిజముగా మీ పుట్టిన బిడ్డలు కూడా ఇంత ప్రేమించరు కానీ మీరు ప్రేమపుత్రులైనటువంటి ఈ విద్యార్థులు మిమ్మల్ని ఎంతో విశ్వసించి ప్రేమిస్తున్నారు.
0: ఇట్ మైట్ హ్యాపన్ దట్ యువర్ ఓన్ చిల్డ్రన్ మే నాట్ లవ్ యూ సో మచ్ యాజ్ దీస్ చిల్డ్రన్ వేర్ దేర్ ఇస్ దిస్ బాండ్ ఆఫ్ లవ్ బిట్వీన్ యూ అండ్ దెమ్.
1: లేకపోతే 5 సంవత్సరంలో 6 సంవత్సరంలో పిల్లవాళ్ళు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఈ చండీగఢ్, ఈ యొక్క ప్రాంతాల నుంచి కూడాను, గుజరాత్, అనేక ప్రాంతాల నుంచి కూడాను తల్లిదండ్రులను వదిలి ఈ గురువులతో వచ్చారంటే మీ పైన ఎంత విశ్వాసమో యోచించుకోండి.
0: నౌ అదర్వైజ్ వాట్ ఇస్ ద కాస్ట్ ఫర్ దిస్? యూ హ్యావ్ చిల్డ్రన్ హియర్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, గుజరాత్ అండ్ ఆల్ అదర్ ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ లీవింగ్ బిహైండ్ దే పేరెంట్స్ అండ్ కమింగ్ ఓవర్ హియర్. వాట్ వుడ్ బి ద కాస్ట్ ఫర్ దాట్?
1: కనుక తల్లిదండ్రుల కంటే మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తున్నారు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ దే లవ్ యూ మోర్ ద టీచర్స్ దాన్ దేర్ ఓన్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులకు కామపుత్రులు, మీకు ప్రేమపుత్రులు.
0: Now, as far as the parents are concerned, these children are born of desire. Whereas for you, they are children of love.
1: కనుక ప్రేమ పుత్రులే ప్రధానమైన వ్యక్తివారు.
0: సో దీస్ చిల్డ్రన్ ఆఫ్ లవ్ ఆర్ ద ఇంపార్టెంట్ వన్స్.
1: ఇలాంటి ప్రేమ పుత్రులకు ప్రేమను బోధించి ప్రేమ తత్వాన్ని చెలజమ్మి ప్రేమ స్వరూపులుగా తయారు చేసేటువంటి మార్గాన్ని మీరు చేపట్టాలి.
0: సో ఆన్ దిస్ చిల్డ్రన్ ఆఫ్ లవ్ ఆఫ్ యువర్స్ షవర్ ఆన్ దెమ్ లవ్ స్ప్రింకిల్ ఆన్ దెమ్ దీస్ వాటర్స్ ఆఫ్ లవ్ అండ్ లెట్ ఎవ్రీథింగ్ ఆఫ్ లవ్ స్ప్రౌట్ ఇన్ దెమ్ అండ్ ఫర్దర్ ఇట్ అండ్ మేక్ దెమ్ వన్ ఆఫ్ లవ్.

Sunny,

0: evil. Do not talk evil. Do not hear evil at any time in the world. Establish in your heart the statue of those three monkeys which give you this lesson. This is a matter of fact which I am telling you.
1: Vidyarthulara,
0: dear students,
1: Upanishad Vakyanusaramu, Shariramu Rathamaniyu, Indriyamulu Gurramaniyu, Manasu Paggamaniyu, Manam Gurtinchukunnam.
0: According to the declarations of the Upanishad, we have recognized that physical body is like chariot and senses are horses, mind is the rope.
1: శరీర ఇంద్రియ మనస్సు యొక్క తత్వము కేవలము ఒక నిరుపయోగమైనటువంటివి.
0: ది ప్రిన్సిపల్ అసోసియేటెడ్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సస్ అండ్ ద మైండ్ ఈస్ బై ఇట్ సెల్ఫ్ యూజ్లెస్.
1: గుర్రములు ఎంత భద్రమైనవైనప్పటికీ, పగ్గములు ఎంత బిగువైనవైనప్పటికీ, రథము చాలా అందచందములతో కూడినప్పటికీ, సారథియే లేకుండినా ఈ రథము, ఈ పగ్గములు, ఈ యొక్క గుర్రములు కూడాను నిరుపయోగమే.
0: ది చారియట్ ఆఫ్ ది బాడీ మే బి ఎక్సలెంట్, ద హార్సెస్ మే బి ఇన్ ట్రిమ్ కండిషన్ అండ్ ద రోప్ మే ఆల్సో బి వెరీ స్ట్రాంగ్ అండ్ స్టర్డీ, బట్ ఇఫ్ దెర్ ఇస్ నో చారియట్ హియర్ ఆల్ దిస్ ఆర్ యూజ్లెస్.
1: కనుక జీవిత యాత్రలో బుద్ధి అత్యంత ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్.
1: నిశ్చయాత్మక బుద్ధి అన్నారు, ఇది నిశ్చయాత్మకమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ద వన్ విచ్ టీచర్స్ స్టడీనెస్.
1: జీవితంలో అనేక సమస్యలు, అనేక విధములైనటువంటి చిక్కులు, అలజడలు చెలరేగుతుంటాయి.
0: వన్ ఫేసెస్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్.
1: అయితే ఈ సమస్యలను పరిహారం గావించుకోవటం ప్రతి మానవునికి ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ to solve these problems.
1: Aithe ee yokka pariharamunaku edi pradhanamaina sutramu,
0: what is it that can help you to provide a solution for the problems?
1: Buddhi,
0: that is intelligence.
1: Buddhi yokka praveshamu leka mana yokka samasyalu gaani, mana yokka sambandhamaina chikkulu gaani teerutaku veelu kaadu.
0: Without intelligence playing its own role, it is impossible for us to solve any problems of life.
1: Samshayatma vinashyati, samshayamulu yokka nirmoolam gavinchinatvanti buddhi kanukane buddhi grahya matindriyam annaru. Indriyamulaku atheetamainatvanti kanuka idi samshayatmakamainatvanti oka swaroopam.
0: As intelligence transcends the senses, it is that which can help in deciding and solving the problems.
1: భగవద్గీత లేక మన యొక్క సమస్యలు కాని, మన యొక్క సంబంధమైన చిక్కులు గాని తీరుటకు వీలు కాదు.
0: వితౌట్ ఇంటెలిజెన్స్ ప్లేయింగ్ ఇట్స్ ఓన్ రోల్.

0: help in deciding and solving the problems.
1: Bhagavad Gita తన యొక్క ప్రవాహములకు రెండు హద్దులను ఏర్పరచుకున్నది.
0: There are two bands prescribed by Bhagavad Gita for its flow.
1: ఈ హద్దులే లేకుండినా ఈ జీవిత ప్రవాహం అనేటువంటిది కేవలము అనేక విధములైనటువంటి యొక్క చిక్కులకు, బాధలకు, అపాయములకు గురి అవుతుంది.
0: If the flow of life does not have these two bands or two banks, then it faces innumerable dangers and problems.
1: ఒక వైపున అష్టాక్షరీ మంత్రము, మరొక వైపున అష్టాక్షరీ మంత్రము, ఈ రెండు మంత్రములు అనేటువంటి గట్టు నడుమ ఈ జీవితం అనేటువంటి ప్రవాహం ప్రవహించిన సుఖశాంతి అయినటువంటి యొక్క అనుగ్రహ సాగరము చేరగలవు అని దీని యొక్క అంతరార్థము.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ దిస్ ఫ్లో దేర్ ఇస్ ఎయిట్ లెటర్డ్ మంత్ర ఆన్ బోత్ ద సైడ్స్ అండ్ విత్ ఇన్ దిస్ ఇఫ్ ఇట్ ది లైఫ్ ఫ్లోస్ ఇట్ కెన్ రీచ్ ది గోల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఎంజాయ్ ఇట్.
1: ఒకవైపున శ్రద్ధావాన్ లభతే గానం, ఇది ఎనిమిది అక్షరముల యొక్క మంత్రం.
0: దిస్ ఎయిట్ లెటర్డ్ మంత్ర వన్ సచ్ ఈస్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: మరొక వైపున సంశయాత్మ వినశ్యతే, ఇది అష్టాక్షర మంత్రం.
0: ది అదర్ సైడ్ ఈస్ సంశయాత్మ వినశ్యతే ఎయిట్ లెటర్డ్ మంత్ర.
1: ఒకవైపున శ్రద్ధ, ఒకవైపున నిస్సంశయము ఉండినప్పుడే మానవ జీవితము గమ్యమును చేరగలదు.
0: హ్యూమన్ లైఫ్ కెన్ రీచ్ ఇట్స్ గోల్ ఓన్లీ వెన్ ఆన్ వన్ సైడ్ ఇట్ హ్యాస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆన్ ది అదర్ సైడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ డౌట్స్.
1: కనుక మానవునకు శ్రద్ధ, నిస్సంశయము అత్యవసరమనేటువంటిది గీత నిర్ణయపరుస్తూ వచ్చింది.
0: గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ దట్ ఫర్ మ్యాన్స్ హ్యాపీ లైఫ్ దెర్ ఇస్ నీడ్ ఫర్ వన్ సైడ్ శ్రద్ధ, అనదర్ సైడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ డౌట్స్.
1: ఈ బుద్ధికి మరి అనేక పేర్లు కూడా ఉంటున్నవి.
0: దిస్ ఇంటెలిజెన్స్ బుద్ధి హ్యాస్ డిఫరెంట్ నేమ్స్.
1: దీనికి అంతర్వాణి అని మరొక పేరు.
0: అనదర్ నేమ్ ఫర్ దిస్ ఈజ్ ఇన్నర్ వాయిస్.
1: ఈ అంతర్వాణిని పురస్కరించుకునియే మానవుడు కొంతవరకు తమ జీవిత మార్గమును అనుసరిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ఫాలోయింగ్ ది డిక్టేట్స్ ఆఫ్ దిస్ ఇన్నర్ వాయిస్.
1: సమస్యలు చెలవేయగినప్పుడు అంతర్వాణి యొక్క సంబంధమైన జవాబుని కోసం కాచుకొని ఉంటాడు.
0: మ్యాన్ వెయిట్స్ ఫార్ ది ఆన్సర్స్ కమింగ్ ఫ్రమ్ ది ఇన్నర్ వాయిస్ వెన్ ఎవర్ హీ ఫేసెస్ ప్రాబ్లమ్.
1: అంతర్వాణియే సంతృప్తియా లేకుండా తాను సంతృప్తిని ఏమాత్రం కూడా ప్రకటించలేడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ డస్ నాట్ గివ్ హిమ్ సాటిస్ఫాక్షన్ నో అదర్ ఎక్స్టర్నల్ సాటిస్ఫాక్షన్ కెన్ గివ్ హిమ్ రియల్ సాటిస్ఫాక్షన్.
1: ఇది అంతర్వాణి సంతృప్తిగా ఉండినా తాను బాహ్య సంబంధమైన జగత్తునందు కూడాను సంతృప్తిని ప్రకటిస్తాడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ ఆర్ హిజ్ కాన్షియన్స్ ఇస్ హ్యాపీ దెన్ హీ విల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ హ్యాపీనెస్ ఎక్స్టర్నలీ.
1: అదే మనం నిత్య జీవితంలో ఉపయోగపెట్టుంటాం. నా కాన్షియన్స్ నాకు తృప్తిగా లేదు, నా కాన్షియన్స్ దీనిని ఒప్పుకోవటం లేదు అంటారు. అనగా ఏమి? అంతర్వాణి అనగా కాన్షియన్స్.
0: వెన్ యూ సే అంతర్వాణి ఇట్ ఇస్ కాన్షియన్స్. ఇన్ ది కామన్ పార్లెన్స్ ఆల్సో విల్ బి కమింగ్ అక్రాస్ స్టేట్మెంట్స్ మై కాన్షియన్స్ ఇస్ నాట్ హ్యాపీ, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ మై కాన్షియన్స్ ఈజ్.
1: కనుక మొట్టమొదట ఫాలో ది మాస్టర్ అన్నాం. నీ మాస్టర్ ఎవరు? ఇదే అంతర్వాణియే, నీ కాన్షియన్సే నీ మాస్టర్.
0: ఇన్ ది స్టేట్మెంట్ ఫాలో ది మాస్టర్ హూ ఈస్ ద మాస్టర్ రెఫర్ టు? ఇట్ ఈస్ ది కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ను అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు సరి అయినటువంటి స్థాయిని మనం చేరుకోగలము.
0: ఇఫ్ యూ కెన్ ఫాలో ది కాన్షియన్స్ ప్రాపర్లీ యూ కెన్ రీచ్ ది ప్రాపర్ స్టేజ్.
1: అయితే ఈ బుద్ధికి ఇంకొక పేరు కూడా ఉంటున్నది.
0: దెర్ ఈస్ వన్ మోర్ నేమ్ ఫార్ దిస్ బుద్ధి ఇంటెలిజెన్స్.
1: దీనికి విజ్ఞానము అని కూడా చెప్పగలరు.
0: ఫర్ దిస్ విజ్ఞానము ఆర్ విజ్డమ్.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైన విషయంలో మాత్రమే విమర్శించి విచారణ కలిపి నిర్ణయానికి తెస్తుంది.
0: దిస్ విజ్ఞానము ఆర్ ది ఎక్స్టర్నల్ విజ్డమ్ ఓన్లీ డిసైడ్స్ థింగ్స్ రిలేటింగ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్.
1: అయితే

0: బుద్ధి అంతర్ సంబంధమైన సమస్యలను తీర్చి తద్వారా ఒక నిర్ణయానికి తీసుకుని వస్తుంది.
1: ఇంటెలిజెన్స్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్ప్స్ యూ టు కమ్ టు సర్టన్ డెసిషన్స్.
0: కనుక దీనికి సరి అయినటువంటి విజ్ఞానం అని చెప్పటము సరి అయినటువంటి యొక్క పేరు కాదు.
1: Therefore, this word విజ్ఞానం is not appropriate to describe intelligence.
0: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైనటువంటి లౌకిక భౌతిక జగత్తునకు సంబంధించినటువంటిది.
1: This word విజ్ఞానం is applicable to the physical world, the external world.
0: బుద్ధి అంతర్ సంబంధమైన సూక్ష్మ స్వరూపమైన తత్వానికి సంబంధించినటువంటిది.
1: ద ఇంటెలిజెన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇన్నర్ వరల్డ్ విచ్ ఈస్ సటిలర్.
0: కనుక ఈ బుద్ధి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించడం అత్యవసరము.
1: దేర్ ఫార్ ఇట్ ఈస్ నెసెసరీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: అయితే మధ్య మధ్య ఈ బుద్ధిని కూడాను అహంకారం ఆవరిస్తూ ఉంటుంది.
1: సమ్ టైమ్స్ దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎన్వలప్డ్ బై ఈగో.
0: శరీరమున కంటే ఇంద్రియములు సూక్ష్మమైనటువంటివి గాను
1: సెన్సెస్ ఆర్ సెటిలర్ దాన్ ద బాడీ.
0: ఈ ఇంద్రియముల కంటే మనస్సు మరింత సూక్ష్మమైనటువంటిది గాను
1: మైండ్ ఈజ్ సెటిలర్ దాన్ ద సెన్సెస్.
0: ఈ మనస్సు కంటే బుద్ధి అత్యంత సూక్ష్మమైనటువంటిది గాను
1: ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ సెటిల్ దాన్ ది మైండ్.
0: బుద్ధి కంటే ఆత్మ అనంత సూక్ష్మమైనటువంటిది గాను
1: ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్లీ సెటిలర్ కంపేర్డ్ టు ఆల్ దీస్ థింగ్స్.
0: నిర్ణయించవచ్చు.
1: వీ కెన్ డిసైడ్ దిస్ వెరీ కన్ఫ్యూజ్.
0: అయితే ఇట్టి సూక్ష్మమైనటువంటి బుద్ధికి అహంకారం ఆవరించినదనగా అహంకారం అనేటువంటిది బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటిదిగా మనం నిరూపించాలి.
1: వెన్ యూ సే దాట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎన్వలప్డ్ బై ఈగో, ఈగో మస్ట్ బి సెటిలర్ దాన్ ఇంటెలిజెన్స్.
0: ఈ అహంకారం అత్యంత సూక్ష్మమైనటువంటిది.
1: ఈగో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
0: సర్వత్రా ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
0: సర్వ కర్మలు ఎందుకూడను ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ టు ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్.
0: కనుకనే మానవుడు ఈ యొక్క అహంకారమును దాటి ఆత్మను చేరలేకపోతున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ దిస్ ఈగో అండ్ రీచ్ ఆత్మ.
0: ఒకనొక రాజు ఒక పెద్ద సమావేశంలో గావించి అందులో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులను పండితులను ఆహ్వానించాడు.
1: One king called a big assembly of pandits and scholars and invited all of them.
0: ee samaveshamlo ee maharaju oka prashna vesadu.
1: This king put a question to the participants in that assembly.
0: Inta veda shastra itihasa puranamulu yokka pramanamulanu satyachya roopakanga gochirimpa chesi anubhavinchi aanandinchi jagattuku andinchinatundi o pandita varyulara.
1: For great scholars who have mastered the Vedas, Shastras, Itihasas and various scriptures and who have enjoyed all these things.
0: ఈ సమావేశములో కూడినటువంటి ఈ మహా అదృష్టవంతులలో ఎవరు మోక్షమును చేరగలరు అని ప్రశ్నించాడు.
1: The question continued, among all those people who have assembled here, who has the power to reach moksha, liberation?
0: అయితే ఈ పండితులు అనేక పాండిత్యం కలిగినటువంటి వారు అయినప్పటికీ దీనికి ధైర్యంగా సాహసంగా జవాబును చెప్పడానికి సాహసించలేదు.
1: దీస్ స్కాలర్స్ హావ్ అసెంబ్ల్డ్ హావ్ నో డౌట్ స్కాలర్షిప్ బట్ దే డిడ్ నాట్ డేర్ కమ్ అవుట్ విత్ అన్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ ఆఫ్ ది కింగ్ అబౌట్ లిబరేషన్.
0: ఆ సమావేశంలో సభ అంతా కూడా స్తంభించిపోయింది.
1: దేర్ వాస్ పర్ఫెక్ట్ సైలెన్స్ అండ్ స్టిల్నెస్.
0: శబ్దంగా ఉండినటువంటి ఆ యొక్క శబ్దములు ఒక సామాన్యమైన వ్యక్తి లేచి మహారాజా నేను పోతే పోవచ్చును అన్నాడు.
1: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ దేర్ వాజ్ పర్ఫెక్ట్ సైలెన్స్ దేర్ వాజ్ వన్ లోన్ వాయిస్ ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ వెల్ ఓ కింగ్ ఐ మే బి ఏబుల్ టు రీచ్.
0: పండితులకందరికీ మహా అసూయ కలిగింది. ఏ శాస్త్రము, ఏ ఇతిహాసము, ఏ పురాణము, ఏ భగవద్గీత, ఏ బ్రహ్మసూత్రము ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుడు.
1: ఆల్ దీస్ స్కాలర్స్ వర్ అసెంబ్ల్డ్ వర్ జెలస్ ఆఫ్ దిస్ ఆర్డినరీ మ్యాన్ హూ డేర్ ఆన్సర్డ్ దట్ హీ వుడ్ గో టు లిబరేషన్ యాజ్ హీ హాజ్ నాట్ మాస్టర్డ్ ఆర్ స్టడీడ్ ఎనీ ఆఫ్ ది స్క్రిప్చర్స్ భగవద్గీత, వేదాస్, ఉపనిషత్, బ్రహ్మసూత్ర ఆర్ ఎనీథింగ్ లైక్.
0: ఎట్టి సాధన సంపత్తిని కూడా ఎరుగునటువంటి

0: అమరుడు.
1: దిస్ పర్టికులర్ పర్సన్ హూ హాజ్ నాట్ అక్వైర్డ్,
0: నేను మోక్షమును నేను పోతే పోవచ్చునని చెప్పిన ధైర్యంగా చెబుతున్నాడే, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? దేనిని బట్టి చెబుతున్నాడు? దీని యొక్క అంతరార్థం ఏమిటి అని వారిలో వారు చాలా గుసగుసలు ప్రారంభమైనాయి.
1: హౌ డేర్ దిస్ జెంటిల్మెన్ డిక్లర్ దట్ హీ మే బి ఏబుల్ టు రీచ్ లిబరేషన్ వెన్ హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ లైక్ దాట్. దే బిగాన్ క్వశ్చనింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అండ్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అబౌట్ ది ఫూల్హార్డీనెస్ ఆఫ్ దిస్ జెంటిల్మెన్.
0: మహారాజు ఆ వ్యక్తిని చెంత చేర్చి, నాయన, ఏ ఆధారమును పురస్కరించుకుని నీవు నేను పోతే పోవచ్చునని పలికావు? ఇంతమంది పండితుల వర్గం లోపల ఇది పండితులను అవమానపరిచినట్టు కాదా?
1: కింగ్ కాల్డ్ దట్ జెంటిల్మెన్ నియర్ ఆర్ అండ్ జస్ట్ టోల్డ్ అఫెక్షనేట్లీ, వెల్ ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ సే దట్ యూ క్యాన్ రీచ్ లిబరేషన్? ఈజ్ ఇట్ నాట్ పుట్టింగ్ ఆల్ దీస్ స్కాలర్స్ టు షేమ్?
0: మహారాజా, క్షమించండి, నేను పోతే పోవచ్చు అనేటువంటి అంతరార్థంలో నేను అనేటువంటి అహం పోతే పోవచ్చును అనేటువంటి యొక్క భావమే దీని యొక్క భావం అన్నాడు.
1: హీ సెట్, వెల్ మహారాజా, వెన్ ఐ సెట్ దట్ ఐ మే నేను పోతే పోవచ్చు, దట్ మీన్స్ ఇఫ్ ఈ గో ఇఫ్ ఐ గో ఐ మే గో.
0: అహం అహం అహం, నేను అనేటువంటిది ఒక అహం. ఈ అహం ఆకారంతో కూడటం చేత ఇది అహంకారంగా మారిపోయింది.
1: వెన్ హీ సెడ్ దట్ ఇఫ్ ఐ గో దట్ రెఫర్ టు ది ఈగో, హీ మెంట్ దట్ ఇఫ్ ఈగో గోస్ వన్ కెన్ గో టు లిబరేషన్.
0: కనుక నీ దేహాత్మ భావం పోయినప్పుడే మోక్షమునకు అర్హుడవుతాడు అనేటువంటిదే దీని అంతరార్థం అన్నాడు.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దట్ వాస్ దట్ ఇఫ్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ లాస్ట్ అండ్ ఇఫ్ ఈగో ఇస్ డిస్ట్రాయ్డ్,
0: మానవుని ఎందుకూడను ఈ దేహాత్మ భావము దేహ తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా రూపొందుతుంది.
1: వెన్ ఎ పర్సన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ బాడీ దెన్ హీ డెవలప్స్ ఈగో.
0: కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు.
1: యాజ్ లాంగ్ యాజ్ వన్ సఫర్స్ ఫ్రమ్ ఈగో వన్స్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ షైన్.
0: కనుక మొట్టమొదట బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి చెయ్యాలి.
1: Therefore, in the first instance, you should make efforts to destroy ego which envelops intelligence.
0: ఇది క్రమక్రమేణా బుద్ధి అనున్నటువంటిది ఆత్మకు అత్యంత సమీపంగా ఉంటుండాలి.
1: This intelligence is very closely set to Atma.
0: ఆత్మకు సమీపంగా ఉండుట చేత ఆత్మ యొక్క ప్రభావము, ఆత్మ యొక్క ప్రకాశము, ఆ యొక్క ఆత్మ యొక్క ప్రచిన్నత ఈ బుద్ధిని సరిగ్గా చేరడానికి అవకాశం ఉంటుంటుంది.
1: యాజ్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు ఆత్మ ఈజ్ వెరీ హై, ఇట్ ఈస్ లైక్లీ టు గెట్ ది యాజ్ ఇట్ ఈస్ వెరీ నియర్, ఇట్ ఈస్ లైక్లీ టు జస్ట్ హ్యావ్ ది ఇంపాక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆత్మ ఆన్ దట్.
0: కనుక ఆత్మశక్తి అంతైకుడు ఇంచుమించు 90% బుద్ధిపైకి రావడానికి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫార్ ది ఆత్మిక్ పవర్ 90% ఆఫ్ ఇట్ టు రీచ్ దిస్ ఇంటెలిజెన్స్.
0: తర్వాతనే దేహం మనస్సు పైన ప్రసరిస్తుంది.
1: ఆఫ్టర్ దిస్ ఇంటెలిజెన్స్ అలోన్ దిస్ ఆత్మిక్ పవర్
0: ఈ మనస్సు యొక్క ప్రభావమే ఇంద్రియముల పైన ప్రసరిస్తుంది.
1: ద పవర్ ఆఫ్ మైండ్ is set on the senses.
0: Indriyamulu yokka prabhavame deham paina.
1: The power of the senses is left on the body.
0: Buddhi suddhamaina addam vantedi ani anukunnam.
1: We thought that intelligence is like a pure mirror.
0: Suryuni yokka kiranamulu mana intilo praveshinchutaku idi chaala kashtam.
1: The rays of the sun may not straight away get into our house.
0: Atyanta chikatito koorinatvanti yokka gruhamulo ఈ సూర్యకిరణములు చేరాలనుకున్నప్పుడు మనము అద్దమును సూర్యుని వైపును త్రిప్పి దానిని ఇంటి వైపును కొంతవరకు మరల్చినప్పుడు ఆ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబము అద్దం పైన పడి అద్దం యొక్క ప్రతిబింబము గృహములో ప్రవేశిస్తుంది.
1: ఇఫ్ యు వాంట్ ద రేస్ ఆఫ్ ది సన్ టు రీచ్ యువర్ హోమ్ వేర్ దర్ ఇస్ డార్క్నెస్, యూ మేక్ ది రేస్ ఆఫ్ ది సన్ రిఫ్లెక్ట్ ఆన్ ద మిరర్, టర్న్ ది మిరర్ ఇన్ సచ్ ఎ వే దట్ ది రేస్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ టు ది హౌస్ అండ్ దెన్ లైట్ ఈ షెడ్.
0: ఈ సూర్యుని యొక్క కిరణములు డైరెక్ట్ గా రూమ్ లో పడడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ది రేస్ ఆఫ్ ది సన్ డైరెక్ట్లీ ఇంటు ది హౌస్.
0: అద్దం ద్వారానే ఈ యొక్క గృహంలో ప్రవేశించాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ దిస్ రేస్ గో ఇన్ టు ది హౌస్ through a reflection of mirror.
0: అద్దము పైన పడినటువంటి యొక్క సూర్యకిరణములు క్రమక్రమేణా తమ యొక్క శక్తిని సొంత సన్నగించుకుని తదుపరి ఈ గృహంలో ఆ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ చూపిస్తూ వస్తుంది.
1: ది పవర్ ఆఫ్ ది రేస్ కమింగ్ త్రూ ఫాలింగ్ ఆన్ ద మిర్రర్ మే నాట్ బి యాజ్ పవర్ఫుల్ యాజ్ ది డైరెక్ట్ రేస్ ఆఫ్ ది సన్ ఫాలింగ్ ఆన్ ద మిర్రర్.
0: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్.
0: నీరు ఊట పుట్టిన చోటు చాలా పవిత్రంగానే ఉంటుంది.
1: ది ఆరిజిన్ ఆఫ్ ఎ రివర్ ఈజ్ సేక్రెడ్ ద ప్లేస్. The place where the water spring is there, it is sacred, it is pure.
0: కానీ క్రమక్రమేణా ప్రవహించి జనుల యొక్క ఉపయోగ స్థాయికి వచ్చేటప్పటికి మాలిన్యాన్ని పొందుతాయి.
1: By the time this water flows from the spring to the place where the men are using, it gets polluted and it becomes dirty.
0: అదే రీతిగానే ఆత్మ యొక్క ప్రభావము సూర్యుని పైన పడి, అనగా బుద్ధి పైన పడి, బుద్ధి నుంచి మనసు పైన పడి, మనసు నుంచి ఇంద్రియంలో ప్రవేశించి, ఇంద్రియముల ద్వారా శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పరిపూర్ణ మాలిన్యాన్ని పొందుతుంది.
1: ఇన్ ద సేమ్ వే ది పవర్ ఆఫ్ ఆత్మ ఆఫ్టర్ ఫాలింగ్ ఇట్ ఆన్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ ఆన్ ద మైండ్ అండ్ దెన్ ఆన్ ద సెన్సెస్ అండ్ బై ది టైమ్ ఇట్ రీచెస్ ది బాడీ దే వుడ్ హావ్ లాస్ట్ మచ్ ఆఫ్ ఇట్స్ పవర్.
0: కనుక మనము ఈ పవిత్రమైనటువంటి బుద్ధిని పరిశుద్ధమైనటువంటిదిగా తీర్చిదిద్దుకున్నప్పుడు ఈ బుద్ధి యొక్క ప్రభావము డైరెక్ట్ గా దేహం పైన కూడా పడడానికి అవకాశం ఉంటుంది.
1: ఇఫ్ వీ కెన్ మేక్ ది ఇంటెలిజెన్స్ ప్యూర్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ దాట్ ది పవర్ విచ్ ఇంటెలిజెన్స్ డిరైవ్స్ ఫ్రమ్ ఆత్మ మే బి డైరెక్ట్లీ అలౌడ్ టు ఫాల్.
0: కనుక బుద్ధి యొక్క పవిత్రతకు, బుద్ధి యొక్క నిర్మలత్వంకు మానవుడు ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ మ్యాన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్ టు కీప్ హిస్ ఇంటెలిజెన్స్ సేక్రెడ్ అండ్ ప్యూర్.
0: దశోపనిషత్తులు ఉంది, ఒక ప్రధానమైనటువంటి ఉపనిషత్తు తైత్రీయోపనిషత్తు.
1: అమంగ్ ద ఉపనిషత్ తైత్రేయ ఉపనిషత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ ఉపనిషత్తు నందు ఈ బుద్ధిని ఒక పక్షిగా వర్ణిస్తూ వచ్చింది.
1: ఇన్ దిస్ తైత్రేయ ఉపనిషత్ ఇంటెలిజెన్స్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బర్డ్.
0: దీని యొక్క శిరస్సు శ్రద్ధ అనేటువంటిదిగా నిరూపించింది.
1: ద హెడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈజ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
0: కుడివైపున ఉన్నటువంటి పక్షము అనగా రెక్క దీనికి రుతము అని పేరు పెట్టింది.
1: ద రైట్ వింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ రుతము.
0: ఎడమ వైపున ఉన్నటువంటి రెక్క పేరు సత్యము అని నిరూపించింది.
1: ద లెఫ్ట్ వింగ్ హెస్ బీన్ కాల్డ్ సత్యము ట్రూత్.
0: మధ్యనున్న దేహమునకు మహత్తత్వము అని పేరు పెట్టింది.
1: ద బాడీ ది ప్రాపర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మహత్తత్వము.
0: దీని తోకకు యోగము అని నామకరణం చేసింది.
1: ద నేమ్ గివన్ టు ఇట్స్ టెయిల్ ఈజ్ యోగము.
0: అనగా శ్రద్ధ అనేటువంటి ఒక బుద్ధి అనేటువంటి పక్షికి శ్రద్ధ శిరస్సు.
1: ఫార్ ది బర్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ శ్రద్ధ ఆర్ ఇంట్రెస్ట్ ఈజ్ ది హెడ్.
0: కుడి ప్రక్కన రెక్క రుతము.
1: ద రైట్ వింగ్ ఈజ్ రుత.
0: ఎడమ ప్రక్కన రెక్క సత్యము.
1: ద లెఫ్ట్ వింగ్ ఈజ్ ట్రూత్.
0: దేహము మహత్తత్వము.
1: ది రిమైనింగ్ బాడీ ఈజ్ మహత్తత్వం.
0: తోక యోగము.
1: ద టెయిల్ ఈజ్ యోగ.
0: కనుక బుద్ధి అనగా కేవలము ఒక్క భాగముతో కూడినటువంటిది కాదు. రుతము సత్యము మహత్తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క యోగముతో కూడినటువంటిది.
1: దేర్ ఫార్ వెన్ యూ సే ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రుత ట్రూత్ ఇంట్రెస్ట్ మహత్తత్వ అండ్ యోగ.
0: బుద్ధి సామాన్యమైనటువంటిది కాదు.
1: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ ఆర్డినరీ థింగ్.
0: ఇది ఇన్ని రకములైనటువంటి అంగములతో కూడినప్పుడే ఇది పరిపూర్ణ బుద్ధి స్వరూపాన్ని పొందుతుంది.
1: టు బి ఫుల్ ఇంటెలిజెన్స్ ఇట్ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ లింబ్స్ టుగెదర్. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఫుల్.
0: విక్రమాదిత్యుని కాలమునందు
1: డ్యూరింగ్ ది డేస్ ఆఫ్ విక్రమాదిత్య
0: ఆయన మహాపండితుల చేత ఒక సమావేశం గావించాడు.
1: హి కాల్డ్ ఫార్ ఎ వెరీ బిగ్ మీటింగ్ అసెంబ్లీ.
0: ఇక్కడ శ్రద్ధ ప్రధానమైనటువంటిదా లేక మేధా ప్రధానమైనటువంటిదా బుద్ధి ప్రధానమైనటువంటిదా, దీనిని మీరు తేల్చి చెప్పాలి అన్నాడు.
1: హి ఆస్క్డ్ ది మెంబర్స్ ఇన్ ది అసెంబ్లీ వెదర్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆర్ మేధా ఇంటెలిజెన్స్ మేధా ఆర్ బుద్ధి విచ్ ఆఫ్ దీస్ త్రీ.
0: బుద్ధికి శిరస్సు అనేటువంటి శ్రద్ధనే లేకపోతే ఇది ఏమాత్రము ప్రయోజనం లేదు.
1: ఇంటెలిజెన్స్ వితౌట్ ద హెడ్ ఆఫ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
0: ఈ పండిత సమావేశంలో అనేక మంది అనేక విధములుగా కూడాను చెప్తూ వచ్చారు.
1: డిఫరెంట్ పీపుల్ ఇన్ ది అసెంబ్లీ గేవ్ డిఫరెంట్ ఆన్సర్స్.
0: కట్ట కడపటికి మేధాశక్తియే గొప్ప అన్నారు.
1: అల్టిమేట్లీ దే సెడ్ దట్ దిస్ పవర్ ఆఫ్ మేధస్ దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్.
0: విక్రమాదిత్యుడు పండితుడి యొక్క జవాబునకు చాలా చింతించి దీనికి సరి అయినటువంటి జవాబును చెప్పలేకపోయారు కదా అని యోచించాడు.
1: కింగ్ విక్రమాదిత్య వాజ్ ఫీలింగ్ సారీ దట్ ఎ ప్రాపర్ రిప్లై హాజ్ నాట్ కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ది పండిట్స్.
0: ఆయన చెప్పాడు.
1: హీ టోల్డ్ దెమ్
0: ఆస్థ్య ఆస్థ స్వస్థాత్యాయ స్వాత్ మేధే నిరుపయోగ కిం ప్రయోజన అన్నాడు. అనగా ఆస్థ స్వాస్థాయ నస్వాత్ మేధయ కిం ప్రయోజన. ఓ పండితులారా, ఆస్థ అనగా కేవలం ఆసక్తి.
1: ఓ స్కాలర్స్,
0: స్వాస్థ అనగా ఒక స్థిరత్వము.
1: డిజైర్ స్టెడీనెస్
0: ఆసక్తి స్థిరత్వము లేనటువంటి యొక్క మేధ నిరుపయోగము అన్నాడు.
1: మేధస్ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ డిజైర్ అండ్ స్టడీనెస్ ఈజ్ యూజ్లెస్.
0: అనేక మంది చాలా మేధాశక్తులుగా ఉండవచ్చును.
1: దేర్ మే బి మెనీ పీపుల్ హూ విల్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ మేధ.
0: శ్రద్ధనే లేకపోతే ఈ మేధాతో ఏమి సాధించగలరు?
1: వితౌట్ ఇంట్రెస్ట్ what is it that they are going to achieve with that medha shakti?
0: ee medha shakti paine oka sthirathvame lekapothe ye karyam nu vaadu sadhinchaledu.
1: Without that sense of steadiness, with merely having intelligence, they are not going to achieve anything at all.
0: Stedda sthirathvamu rendu undinappude aasakti balapadutundi.
1: Interest and steadiness alone will
0: kanuka mottamoda aasakti.
1: The first one is aasakti
0: sthirathvamu.
1: The second one is
0: ee rendu koodinatvante buddhi.
1: Intelligence must be associated with these two.
0: Kanuka manavudu telivitetalu endu maatrame aadharapadi telivitetalni nammukoni jeevinchatamu idi kevalam veritanam.
1: Therefore if man thinks that cleverness and intelligence alone can give him success, he is mistaken.
0: Deenipaina amitamaina aasaktini manam penchukovali.
1: There is a need for extraordinary interest in that.
0: Aasaktini sthirathvanga manam roopandimpa chesukovali.
1: You have to transform that interest into steadiness.
0: Appude manavudu etti ghana karyam lenapudunu sulabhanga sadhinchagaladu.
1: Then only he can achieve anything in life.
0: Kanukane vedantamu shraddhavan labhate gnanam annaru.
1: That is the reason why Vedanta has declared one can get knowledge and wisdom.
0: Shraddhane lekapothe మనము ఎట్టి చిన్న కార్యం నందు కూడాను విజయాన్ని కాని ఆనందాన్ని కాని కార్యమును కాని సాధించలేము.
1: వితౌట్ హ్యావింగ్ శ్రద్ధ ఇంట్రెస్ట్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెయిన్ ఎదర్ సక్సెస్ ఆర్ జాయ్ ఇన్ లైఫ్.
0: అనుమాత్రం అగ్ని మన యొక్క చేతికి చిక్కినప్పుడు దాని శ్రద్ధనే ఉంటే అనేక రకంగా దాని ఫ్యాన్ వేసో ఇంకే విధమైనటువంటి మార్గంలోనూ దానిని గొప్పగా అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఈవెన్ యూ కెన్ గెట్ ఎ స్పార్క్ ఆఫ్ ఫైర్ ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ you can develop that into any amount.
0: Telenetunti vaniki tattadu nippulu techi pettina kodanu ashraddato aragottukochunu.
1: On the other hand, even if you give any quantum of fire, if he does not have shraddha, it can be extinguished.
0: Anuswarupamainatunti marriginjani teeskuni vachi shraddato poorchi dani sarainatunti oka shraddato pochinchinappudu oka brahmandamainatunti vrutchanga roopondutundi.
1: If you can get a small tiny seed of people tree, if you can just develop into a tree, it can become a very big vast tree.
0: Kalukuni ano raniyan mahato mahiyan adu nunchi ghanam varaku kuda pentadaniki sedda atyavasaram.
1: For developing even the small and minutest things into mountainous big things, it is shraddha interest which is essential.
0: Kani manavunaku shraddha unnadi.
1: Man has interest.
0: Deni paina shraddha?
1: But on what does he have?
0: ఫలము పైన శ్రద్ధ ఉన్నది కానీ క్రియ పైన శ్రద్ధ లేదు.
1: He has interest in the fruits of action and not of action.
0: Spirit of work. ఇది మానవుల యందు సన్నగిలినది.
1: He is not having that spirit of work in him.
0: ఈ సైన్స్ యొక్క డెవలప్ వల్ల, అభివృద్ధి వల్ల,
1: on account of the development of this science,
0: మానవుడు సుఖమునకు మరిగి,
1: man has become indolent.
0: సోమరత్వాన్ని పెంచుకొని,
1: has developed laziness.
0: శ్రద్ధను క్రమక్రమేణా సన్నగింప చేసుకున్నాడు.
1: He has lost all the interest which is inherent in him.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: సైన్స్ ఇస్ నాట్.
0: కానీ మన ఉపయోగం అనేటువంటి దాని వల్ల పెద్ద మార్గం పడుతుంటుంది.
1: బట్ ద యూజ్ ఆఫ్ సైన్స్ ఇస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
0: మనం ప్రతి విషయమునందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను చిన్నాభిన్నంగా ఆవించుకుంటున్నాం.
1: వీ ఆర్ డిస్ట్రాయింగ్ ద లవ్ బై డిఫ్యూజింగ్ ఇట్ అండ్ డైవర్టింగ్ ఇట్ టు మెనీ డైరెక్షన్స్.
0: కనుకనే ఆధ్యాత్మిక మార్గమునందు ఈ ప్రేమను అభివృద్ధిగా ఆవించుకోవాలి, ఏకత్వంగా నిరూపించాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రచారం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు టీచ్ ప్రాపర్లీ దాట్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ లవ్ అండ్ డైవర్ట్
0: సింబలంలో ఆధ్యాత్మికమునకు ఒక విజ్ఞానమునకు ఉండేటువంటి వ్యత్యాసం మనం చెప్పాలంటే ఒకే ఒక పదం.
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ యూ కెన్ డూ ఇట్ విత్ వన్ వర్డ్.
0: స్పిరిట్ ఆఫ్ లవ్ ఇదే ఆధ్యాత్మికము, స్పిరిట్ ఆఫ్ లవ్ ఇదే సైన్స్.
1: స్పిరిట్ ఆఫ్ లవ్ ఇస్ స్పిరిచువాలిటీ, స్పిరిట్ ఆఫ్ లవ్ ఇస్ సైన్స్.
0: దీనికి ఎంత వ్యత్యాసం చూడండి.
1: యూ కెన్ సీ ది ఓషన్ ఆఫ్ డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ.
0: ఉన్నది చిన్న పదమే.
1: There is only a small word.
0: Kani idi anantamaina arthamato koodi untundali.
1: But this is pregnant with meaning.
0: Laukikamainatti bhoga bhagyamulanu anukoola sadupayamulanu kevalamu ee vaigyanam manaku andistu untundali.
1: Science confers worldly comforts and worldly benefits.
0: Kani manaviki kavalsinatundi antar sambandhamainatti aanandam.
1: But what man really needs is inner joy.
0: Koredi aanandam.
1: He is seeking joy.
0: ప్రయత్నించేది ఆనందం నిమిత్తము.
1: But he is making efforts for joy.
0: కానీ ఆ ఆనందం వస్తువాను యందు ఉన్నదా?
1: But does he get it in the
0: విషయములందు ఉన్నదా?
1: Does he get it in senses?
0: నీకు ఆనందం ఇచ్చేటువంటి వస్తువులే అశాశ్వతమైనప్పుడు ఈ నిత్యానందం నీకు ఎట్లా లభ్యమవుతుంది?
1: When the sense objects themselves are impermanent, how can you get permanent joy out of them?
0: కనుక ఇచ్చే పదార్థములు అశాశ్వతమే, అనుభవించేటువంటి దేహములు అశాశ్వతమే, మనం నివసించే దేశము అశాశ్వతమే.
1: ద సెన్స్ ఆబ్జెక్ట్స్, ద బాడీ అండ్ ద కంట్రీ వేర్ యూ లివ్, దెమ్సెల్వ్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపర్మనెంట్.
0: కనుకనే మనము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మానసిక తత్వాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్, యూ విల్ హావ్ టు కీప్ యువర్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ స్టేట్.
0: ఈనాడు వైజ్ఞానిక పరిజ్ఞానము,
1: సైన్స్,
0: నైతిక భౌతిక ధార్మికమైనటువంటి యొక్క అభివృద్ధులు,
1: దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్
0: రాజకీయ పరిణామము,
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
0: ఆర్థిక పరిణామము,
1: ది ఎకనామిక్ రెవల్యూషన్
0: వైజ్ఞానిక పరిణామము,
1: సైంటిఫిక్ రెవల్యూషన్
0: లౌకిక పరిణామికము,
1: ది వరల్డ్లీ రెవల్యూషన్,
0: అన్ని అభివృద్ధి అంచనాయి.
1: ఆల్ రెవల్యూషన్స్ హావ్ టేకన్ ప్లేస్.
0: కానీ మానసిక పరిణామం మాత్రం కలగలేదు.
1: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ మానసిక పరిణామం తర్వాత ఆధ్యాత్మిక పరిణామం కూడా అత్యవసరం.
1: ఆఫ్టర్ దిస్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఈజ్ నెసెసరీ.
0: అయితే ఈ మనసు ఎక్కడ నుంచి మనకు ఆవిర్భవిస్తుండాలి?
1: ఫ్రమ్ వేర్ డస్ దిస్ మైండ్ టేక్ ఇట్స్ బర్త్?
0: దీని యొక్క పుట్టుక స్థానం ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్?
0: ఏదో మనం విచారం చేస్తూ అనేక గ్రంథములు డిక్షనరీలు ఏమేమో తీసుకున్నా కూడా అది మన తలకు అంటటం లేదు.
1: ద బుక్స్ అండ్ డిక్షనరీస్ విల్ నాట్ రివీల్ దిస్ మిస్టరీ ఆర్ ద సీక్రెట్.
0: సులభంగా మనం విచారణ చేస్తే నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం నుండే అభివృద్ధి అవుతుండాలి ఈ మనస్సు.
1: ది మైండ్ ఈస్ టేకింగ్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ది ఫుడ్ దట్ యు టేక్ ఎవ్రీ డే.
0: మనము తీసుకునేటువంటి యొక్క ఆహారము,
1: the food that you partake,
0: జీర్ణించిన తర్వాత మలంగా స్థూల రూపంలో వెళ్ళిపోతుండాలి.
1: ఆఫ్టర్ ఇట్ ఈస్ డైజెస్టెడ్ ద గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ ఎస్ ద రిఫ్యూజ్.
0: సూక్ష్మమైనటువంటి యొక్క ఈ ఆహారమే రక్తము కండలుగా మారిపోతుండాలి.
1: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు బ్లడ్.
0: ఆహారమే మనసుగా రూపొందుతుండాలి.
1: ద సటిలెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ మైండ్.
0: కనుకనే మన మనసు యొక్క ప్రభావం అంతా మనము అనుభవించేటువంటి ఆహారంపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: the entire mind depends upon the type of food that you partake.
0: దీనికి ప్రాణం అత్యవసరం.
1: There is need for understanding this.
0: ప్రాణమయమైన తర్వాతనే మనోమయం.
1: For this life, prana is
0: మనోమయమైన తర్వాతనే విజ్ఞానమయము.
1: After mind, then vijnanamayam.
0: విజ్ఞానమయమైన తర్వాతనే ఆనందమయం.
1: After that, see the intelligence.
0: కనుక అతి స్థూలమైనటువంటి యొక్క దేహం నుండి ఈ ప్రాణమయం ప్రారంభించాలి.
1: From the gross body, the subtle prana, life has to start.
0: ఈ ప్రాణం ఎక్కడ నుంచి వస్తుండాలి?
1: From where do you get?
0: ఎవరి నుంచి పెడుతున్నారు?
1: From where do you?
0: ఏ కనెక్షన్ తో ఇది ప్రాకుతుండాలి?
1: How is it connected to various things?
0: ఏమి లేదు. అది కూడా మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం యొక్క సారమే.
1: That also is the essence of the food that you partake.
0: మనం త్రాగేటువంటి నీరు స్థూలమైనటువంటిది మూత్ర రూపంలో పోతుండాలి.
1: The water that you partake, the gross aspect of it goes as
0: అతి సూక్ష్మమైనటువంటి యొక్క జలమే ప్రాణంగా మారుతుండాలి.
1: The subtle aspect of the water becomes prana or life principle.
0: అన్నము మనసు గాను నీరు ప్రాణము గాను చేరి మానవుని యందు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే విజ్ఞానమయంగా మారుతుండాలి.
1: The food becomes mind, the water becomes life. The mind and the life principle together become the vijnanamaya or the intelligence sheath.
0: ఈ విజ్ఞానమనగ కేవలము భౌతిక లౌకికమైనటువంటి విజ్ఞానము కాదు.
1: హియర్ ద ఇంటెలిజెన్స్ రెఫర్డ్ టు ఇస్ నాట్ ద ఎక్స్టర్నల్ వన్,
0: బాహ్య ప్రపంచమునకు మాత్రమే, స్థూల జగత్తుకు మాత్రమే.
1: ద ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఓన్లీ
0: అబ్జర్వ్డ్ మాత్రమే,
1: ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
0: కానీ సూక్ష్మావస్థ యందు అంతర్భావమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది ఏమాత్రం కూడాను పనికి రాదు.
1: But this is not useful for understanding the principle of atma or its functioning.
0: Aithe bahyanni aadharam chesukoni antarbhavamunu poshinchukovadaniki tagina krishi cheyali.
1: We have to make efforts to base our understanding on the external life.
0: Anni manayandu manayande untunnam kani baita ekkadi nunchi raavatam ledhu povatam ledhu.
1: Everything exists inside of you. There is nothing which comes externally.
0: Atmaku అహంకారములకు ఉండిన వ్యత్యాసం కూడా మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆత్మ అండ్ అహంకార ఈగో.
0: ఇది ఆత్మ నుండియే ఆవిర్భవించింది.
1: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ఆత్మ.
0: ఈ ఆత్మ నుండియే తలంపు బయలుదేరింది.
1: ద థాట్ కమ్స్ ఫ్రమ్ ఆత్మ.
0: ఈ తలంపు నుండియే వాక్ వచ్చింది.
1: ఫ్రమ్ దిస్ థాట్ ద వర్డ్ హ్యాస్ కమ్.
0: ఏతా వాత వాక్, తలంపు, అహంకారము, ఈ మూడు కూడాను ఆత్మ సంబంధమైనటువంటి యొక్క కుటుంబమే.
1: ద వర్డ్, ద థాట్, దే ఆర్ బేసికలీ అండ్ ఈగో హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
0: కనుక అహంకారం అనేటువంటిది ఆత్మకు పుత్రుడు.
1: ఈగో ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మకు తలంపు పుత్రుడు.
1: థాట్ ఈస్ ద సన్ ఆఫ్ ఈగో.
0: తలంపుకు వాక్కు పుత్రుడు.
1: వర్డ్ ఈజ్ ద సన్ ఆఫ్ థాట్.
0: కనుక ఈ వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్,
1: దిస్
0: గ్రేట్ గ్రాండ్ సన్.
1: దిస్ వర్డ్ ఈజ్ అ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్, సన్, ఫాదర్, ఇవంతా ఒక కుటుంబానికి చేరినటువంటి వారు కదా.
1: గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ అండ్ ఫాదర్ ఆల్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: ఈ అహంకారం అనేటువంటిది కేవలం వచ్చి పోతూ ఉంటుంటాయి.
1: దిస్ ఈగో ఇస్ వన్ విచ్ అపియర్స్ అండ్ డిసపియర్స్.
0: రాకపోకలతో కూడినటువంటిది అహంకారం.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కమింగ్ అండ్ గోయింగ్.
0: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వం.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్ స్టేస్ కంటిన్యూస్లీ.
0: కనుక ఆత్మకు అహంకారములకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలంటే మనం అహంకారాన్ని ఈగో ఈగో ఈగో అంటాము. ఇది చాలా తప్పు పదం.
1: టు డిస్క్రైబ్ ది అహంకార విత్ ఈగో ఈజ్ రాంగ్.
0: అహంకారం అనగా కేవలం శరీర సంబంధించినటువంటి అహంకారం అనేటువంటిదిగా భావిస్తున్నారు. కాదు, దేహమే నేను అనేటువంటి భ్రాంతియే నిజమైన అహంకారం.
1: ది ఫీలింగ్ దాట్ యు ఆర్ ది బాడీ, దిస్ ఇస్ రియల్ అహంకారం.
0: ధనమును పట్టి, గుణమును పట్టి, కులమును పట్టి విద్యను పట్టి వచ్చేటువంటి అహంకారము అది అహంకారం కాదు. కేవలం ఒట్టి భ్రమ.
1: ద ఈగో దట్ కమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ వెల్త్, యువర్ క్వాలిటీస్, యువర్ స్కాలర్షిప్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: ఏ ధర్మం చూచి నీవు అహంకార పడుతున్నావా అంటారు. ఆ ధర్మం చూచి అహంకారం కాదు చాలు పడేది, భ్రమ పడుతున్నాడు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది వెల్త్ దట్ యు హావ్ ఆర్ యు ఈగోయిస్టిక్ సే
0: నీ విద్యను చూచి నేను గొప్ప విద్యావంతుడని అనుకుంటున్నావు, ఇది కేవలం ఒట్టి భ్రమగా ఉంటుండాలి.
1: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ గ్రేట్ మ్యాన్ ఆన్ ది బేసిస్ ఆఫ్
0: ఎడ్యుకేషన్ అహంకారం అని చెప్పకూడదు.
1: దట్ షుడ్ నాట్ బి కాల్డ్ రియలీ అహంకారం.
0: ఒకరికి విద్య ఉండి కూడా నువ్వు ఈ విధమైనటువంటి భ్రమ లేకుండా ఉండొచ్చు.
1: దేర్ మే బి సమ్ పీపుల్ హూ హావ్ ఎడ్యుకేషన్ బట్
0: ధన ఉండి కూడా నువ్వు ఈ యొక్క భ్రమ లేకుండా ఉండొచ్చును.
1: విత్ వెల్త్ దేర్ మే నాట్ బి ది డెల్యూజన్ ఆఫ్ ది.
0: కానీ అందరి యందు సమంగా అహంకారం అనేటువంటిది ఉంటుంది.
1: బట్ ఆల్ పీపుల్ హ్యావ్ ఈక్వలీ దిస్ అహంకార,
0: అనగా దేహమే నేను అనేటువంటి యొక్క ఇది భావం ఉండటం చేతనే అతని అహంకారం అనేటువంటి స్వరూపం ధరించింది.
1: ది ఫీలింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ కన్ఫర్స్ దిస్ అహంకార ఆన్ యూ.
0: కనుక ఈ అహంకారం అనేటువంటిది బుద్ధిని ఆవరించటం చేత అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గం పట్టిస్తుంటుంది దేహాన్ని.
1: ది ఇంటెలిజెన్స్ విల్ బి పుటింగ్ ది బాడీ ఇన్ టు రాంగ్ పాత్ బికాస్ ఇట్ ఈస్ ఎన్వలప్డ్ బై అహంకార.
0: కనుక ఈ బుద్ధి అనేటువంటి దానికి శ్రద్ధను డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ అహంకారాన్ని మొట్టమొదట మనం నిర్మూలన చేయాలి.
1: డిస్ట్రాయ్ ది అహంకార ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ ఇంటెలిజెన్స్ డెవలప్ శ్రద్ధ.
0: ఇంకా రెండవది ఈ పచ్చిక ఉండినటువంటి దీంట్లో కుడి ప్రక్క వృత్తం.
1: ది రైట్ వింగ్ ఆఫ్ దిస్ బర్డ్ ఇంటెలిజెన్స్ ఇస్ వృత్తం.
0: వృత్తం అనగా సర్వసామాన్యంగా వేదాంతమునందు సత్యము అని చెప్తూ వచ్చారు.
1: యూజువలీ ఇన్ ది కామన్ పాలన్స్ వైల్ డిస్క్రైబ్ స్పీకింగ్ అబౌట్ వేదాంత వృత ఇస్ టేకన్ యాజ్ ట్రూత్, సత్యం.
0: రుజుమార్గమును చూపేటువంటిదే వృతము అని.
1: షోయింగ్ ద ప్రాపర్ అండ్ రైట్ పాత్ దట్ ఈస్ వృత.
0: అయితే సత్యమునకును వృతమునకును వ్యత్యాసం ఉంటున్నది.
1: దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సత్య ట్రూత్.
0: సత్యమే వృతము, వృతమే సత్యం అని చెప్పరాదు.
1: ఇట్ ఈస్ రాంగ్ టు సే సత్యం యాజ్ వృతం అండ్ వృతం యాజ్ సత్యం.
0: మాటతో చెప్పినటువంటి దాన్ని చేతితో చేయటము, చేతితో చేసినటువంటి దాన్ని మాటతో చెప్పటము, ఇది సత్యం.
1: ఇట్ ఈస్ ట్రూత్ వెన్ యూ డూ సంథింగ్ అండ్ స్పీక్ అవుట్ వాట్ యు హావ్ డన్. వెన్ యూ టెల్ సంథింగ్ అండ్ ఆల్సో డూ ద సేమ్ థింగ్.
0: అయితే వృతం అనేటువంటిది అది కాదు.
1: వృతం రెఫర్స్ టు సంథింగ్ ఎల్స్.
0: మనసులో పుట్టిన దాన్ని మాటలో చెప్పటము, మాటలో చెప్పిన దాన్ని చేతితో చేయటము, ఇది త్రిగుణాత్మకమైనటువంటి తత్వంతో కూడినటువంటిది. కనుక దీనికి వృతము అన్నారు.
1: వృత్తం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్, ద థాట్, ద వర్డ్ అండ్ డీడ్.
0: వృత్తం అనేటువంటిది మానసిక సంబంధమైనదని, సత్యమైనటువంటిది లౌకిక సంబంధమైనటువంటిదని దీనిని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ జస్ట్ సే దట్ వృత్తం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ అండ్ సత్యం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
0: సత్యం సత్యం అనేటువంటిది త్రికాల భాజ్యం అంటారు.
1: దట్ ఈస్ వై ట్రూత్ ఈజ్ కాల్డ్.
0: కానీ ఇది త్రికాల భాజ్యం కావచ్చు.
1: ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ త్రికాల.
0: కానీ త్రిలోక భాజ్యం వృతం.
1: బట్ వృతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ వరల్డ్స్,
0: అనగా మనస్సునందు, వాక్కునందు, క్రియందు ఏకత్వాన్ని పొందేటువంటిది వృతం. కనుకనే వృతము అనేటువంటిది కూడాను, సత్యము అనేటువంటిది కూడాను ఈ రెండు రెక్కలు చేరినటువంటిది అయినప్పుడే మన యొక్క బుద్ధి సరి అయినటువంటి స్థితిగా ఉంటుంది. కనుక శ్రద్ధ ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. ఈ శ్రద్ధకు ఈ వృత సత్యములు కూడాను ఏకం కావాలి. ఈ బుద్ధి అంటే సామాన్యమైనటువంటి బుద్ధిగా మనం భావించరాదు.
1: ది ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ద వన్ రెఫర్డ్ టు హియర్.
0: వృతం సత్యముతో కూడినటువంటిదే ఈ యొక్క బుద్ధి.
1: ఇంటెలిజెన్స్ to be correct must be associated with shraddha, rutam and satyam.
0: Aithe deeniki toka vere untundadi.
1: It has also one tail.
0: Ee toka endu kosam?
1: Why is this tail?
0: Rekkalanu samanvaya parche nimittamai balance sariga pette kosam ee toka atyavasaram.
1: This tail is necessary in order to bring about balance between two wings.
0: Ruta satyamulanu ee jagattunandu క్రియారూపములో ప్రసరింపచేయడానికి ఈ యొక్క యోగము అనేటువంటి తోక అవసరము.
1: The tail of yoga is necessary for making man practice rutam and satyam in daily life.
0: లౌకిక జగత్తునందు ఎయిర్‌ప్లేన్ మనం చూస్తుంటాం.
1: విల్ బి సీయింగ్ ఇన్ ది వరల్డ్ ది ఎయిర్‌ప్లేన్.
0: దీనికి రెండు రెక్కలు ఉంటుంటాయి.
1: ఇట్ హాస్ టూ వింగ్స్.
0: కానీ రెండు రెక్కలతో మాత్రమే ఈ ఎయిర్‌ప్లేన్ పరిగెత్తదు.
1: బట్ ఈ ఎయిర్‌ప్లేన్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫ్లై.
0: ఈ రెండు రెక్కలకు సమన్వయపరిచేటువంటి తోక కూడా ఒకటి ఉండాలి.
1: ఇట్ మస్ట్ హ్యావ్ ఎ టెయిల్ విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ వింగ్స్.
0: ఈ మూడింటి ద్వారానే మధ్యనున్నటువంటి ఒక దేహము బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
1: ద బాడీ in the midst of all these three will enjoy balance only when you have got all these three.
0: ee plane lokala kurchunnappudu meeru chucharo ledo.
1: While sitting in the plane, I don't know whether you see
0: samayalo oka rekka koncham kinda padutundi oka rekka paiki potundi.
1: While going up, one wing slightly goes upwards and another
0: ee samayalo mari oka rekka kindiki ostundi oka rekka paiki potundi.
1: While landing, one wing will be on
0: anaga ఇహ సంబంధమైనటువంటి జగత్తులో మనం జరిపించుకునే సమయంలో సత్యము ముందుగా వస్తుంది, వృతం వెనుక వస్తుంది.
1: ఇది వెన్ యు ఆర్ క్యారీయింగ్ ఆన్ యువర్ వరల్డ్లీ వర్క్, సత్యం కమ్స్ ఫస్ట్ అండ్ వృతం కమ్స్ నెక్స్ట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ సలిపేటప్పుడు వృతం ముందు వస్తుంది, సత్యం దాని వెంట పడుతుంది.
1: వెన్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు అండ్ ఎన్క్వైరింగ్ ఇన్ టు స్పిరిచువల్ వరల్డ్, వృతం కమ్స్ ఫస్ట్.
0: కనుక ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంటుంది.
1: ఆల్ దిస్ డిపెండ్స్ అపాన్ ద బ్యాలెన్స్.
0: అన్ని రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ కూడా సరి అయినటువంటి రీతిగా ఉండినప్పుడే ఇది బుద్ధిగా రూపొందుతుంది.
1: ఇంటెలిజెన్స్ విల్ బి రియలీ ఏబుల్ టు ఫంక్షన్ యాజ్ ఇంటెలిజెన్స్ వెన్ దెర్ ఇస్ అ బ్యాలెన్స్ అండ్ ఈక్విలిబ్రియం ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: కేవలము వృతము సత్యము యోగము లేకుండా పోతే ఇది కేవలము ఇది బుద్ధే కాదు.
1: You cannot call that intelligence at all if it is not associated with rhythm, satyam and yoga.
0: ఈ యోగం అంటే ఏమిటి?
1: What do you mean by yoga?
0: ఏమిటి, క్రియాయోగమా?
1: Is it క్రియాయోగ
0: లేక హఠయోగమా?
1: హఠయోగ
0: లేక రాజయోగమా?
1: రాజయోగ.
0: ఏ యోగం ఇది? ఏ యోగము కాదు. యోగం అనగా ఏమిటి? ఆసనాలు వేయటమే యోగము కాదు. ఇది కేవలము ఒక విధమైన ఫిజికల్ ఇది ట్రైనింగ్, ఒక విధమైన కసరత్.
1: Now the yoga which is normally understood refers to physical exercise. It is not real yoga at all.
0: ఇవన్నీ కేవలం దేహాన్ని పోషించే నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: All these are given to maintain the body.
0: నిజమైన యోగం ఏంటి? యోగః చిత్తవృత్తి నిరోధకః. మన ఇంద్రియమును అరికెట్టినటువంటి యోగమే నిజమైన యోగం.
1: Real yoga is one which controls the senses.
0: ఈ యోగం అనేటువంటిది తోక.
1: That is the tail.
0: ఈ యోగముతో కూడినప్పుడే బుద్ధి సరి అయిన మార్గంలో నడుస్తుంది.
1: ద ఇంటెలిజెన్స్ విల్ బి ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్
0: కేవలం తెలివితేటలతో మేధాశక్తితో కూడినటువంటి వాడిని వీడు చాలా బుద్ధిమంతుడప్ప అంటారు. ఇది బుద్ధిమంతుడు కాదు. ఇది
1: యూజువలీ టు డిస్క్రైబ్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సమ్ క్లెవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మేధస్ యాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అట్ ఆల్.
0: ఇది తెలివివంతుడు కావచ్చు.
1: He may have,
0: అక్కడ బుద్ధిని ఉపయోగించరాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు యూజ్ ద వర్డ్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ దేర్.
0: బుద్ధిని ఉపయోగించాలంటే ఎక్కడ ఉపయోగించాలి?
1: తెలివి ఆర్
0: అంతర్ సంబంధమైనటువంటి యొక్క శ్రద్ధ సత్యము వృతము యోగము ఈ యొక్క మహత్తత్వము ఈ ఐదింటి యొక్క చేరిక సమయం నుండి దీనికి బుద్ధి అని ఉపయోగించవచ్చు.
1: యూ కెన్ కాల్ దట్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శ్రద్ధ సత్యం వృతం and yogam and mahasakti.
0: ఈ యొక్క యోగము ఉండినప్పటికీ మధ్యలో దేహం ఉంటుండాలి. అది మహత్తరమైన తత్వం తత్వము అని.
1: అండ్ దట్ బాడీ విచ్ కమ్స్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ఆల్ దిస్
0: మహత్ అనగా గొప్ప అని అర్థం.
1: మహత్ రెఫర్స్ టు గ్రేట్.
0: తత్వము అనగా రెండింటిని గుర్తించినటువంటిది అని.
1: తత్వము మీన్స్ వన్ విచ్ అండర్స్టాండ్స్.
0: అందువల్లనే మహామంత్రములు యందు తత్ త్వం అసి అన్నారు. తత్ త్వం అసి అదే నేను అన్నాడు.
1: ఇన్ మహత్తత్వ ఇట్ ఇస్ సెడ్ తత్ త్వం అసి థౌ ఆర్ట్ దట్ ఐ యామ్.
0: అనగా ఈ సర్వశక్తితో కూడినటువంటి యొక్క దివ్యత్వమే నేను అనేటువంటి యొక్క తత్వమే మహత్తత్వం.
1: ది మహత్తత్వం రెఫర్స్ టు ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ ది ఆల్ పవర్ఫుల్ ఆత్మ ద ప్రిన్సిపల్.
0: నేనే సప్త చిత్ ఆనందమును అనేటువంటిది మహత్తత్వము.
1: ద రియల్ మహత్తత్వం ఈజ్ టెలింగ్ దట్ ఐఎమ్ సత్ చిత్ అండ్ ఆనంద.
0: స్వస్వరూప సందర్శన భాగ్యమే తత్వము.
1: అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద రియల్ ఫార్మ్ అండ్ రియల్
0: స్వరూప సంధానమే తత్వము.
1: తత్వం ఈజ్ స్వస్వరూప సంధానం.
0: అనగా తానెవరో తనను గుర్తించుకోవటమే ఈ యొక్క సరైన తత్వము.
1: ద రియల్ తత్వం ఈజ్ రికగ్నైజింగ్ యువర్ రియల్
0: సెల్ఫ్. బుద్ధి తానెవరో తాను గుర్తించుకోగలరు, అదే నిజమైన బుద్ధి.
1: రియల్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఇస్ వన్ విత్
0: కేవలం తెలివితేటలతో ప్రపంచాన్ని అంతా తెలుసుకున్నంత మాత్రమే వీడు బుద్ధిమంతుడు కాదు.
1: యూ కెనాట్ కాల్ ఎనీ పర్సన్ బుద్ధిమాన్ ఆర్ ఇంటెలిజెంట్ వన్ జస్ట్ బికాస్ హీ అండర్స్టాండ్స్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: తనను తాను తెలుసుకున్నటువంటి వాడే బుద్ధిమంతుడు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ నోస్ హీ రియలీ ఈజ్ ఈజ్ ఇంటెలిజెంట్ వన్.
0: ఇక్కడ బుద్ధి అనేటువంటి దానిని కేవలం సామాన్యమైనటువంటి యొక్క పేరుతో సామాన్యమైనటువంటి స్థితితో మనం అనుభవించరాదు.
1: హూ షుడ్ నాట్ థింక్ దట్ బుద్ధి రెఫర్స్ టు దిస్ ఆర్డినరీ క్లవర్నెస్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: ఇది కేవలము ఆత్మకు ప్రతిబింబం అనే చెప్పవచ్చు.
1: హూ కెన్ సే దట్ దిస్ బుద్ధి ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇది ఆత్మ యొక్క రియాక్షన్ అనే చెప్పవచ్చును.
1: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇది ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ అనే చెప్పవచ్చును.
1: యు కెన్ సే దట్ దిస్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇది ఆత్మ యొక్క రీసౌండ్ అనే చెప్పవచ్చు.
1: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ ఆత్మ యొక్క తత్వమే బుద్ధి యొక్క ప్రమాణము.
1: ద రియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక విద్యార్థులు ఈ విధమైనటువంటి బుద్ధి యొక్క రహస్యాన్ని చక్కగా తెలుసుకున్నప్పుడే నేను బుద్ధిమంతుడా లేక భ్రమతో కూడినవాడా అని తనకు తానే నిర్ణయం చేసుకోవచ్చు.
1: ఓన్లీ అవుట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద రియల్ నేచర్ ఆఫ్ దిస్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్ వన్ కెన్ టెల్ వన్ సెల్ఫ్ వెదర్ హీస్ రియల్లీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రమున లేక ఓ గ్రేడ్ వచ్చినంత మాత్రమున నేను చాలా తెలివితేట గలవాడని భావించుకోవచ్చు. తెలివితేటలు ఉండవచ్చును, అది మేధాశక్తికి సంబంధించినటువంటిది.
1: Now, just because you get a first rank or O grade, if you say that you are extremely intelligent, well, you have cleverness. You have that intellect.
0: May. Adi medha shakti. Medha. Tantlo putin it with shakti.
1: It is the power which has taken its origin.
0: Ee medha shakti e maya shakti.
1: This power of medha is itself illusion. The power of maya.
0: రామచంద్రుడు 14 సంవత్సరం అరణ్యవాసం చేసి శ్రీ అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైక తన దోషమును తాను గుర్తించి ఒంటరిగా ఉన్న సమయం నందు రాముని దగ్గరికి వెళ్లి, నాయన, నా వల్లనే నీకు ఇన్ని కష్టములు కలిగింది. నీవు సాక్షాత్ భగవంతుడవని తెలిసి కూడాను నా విషయవాసన చేత, నా అభిమానం చేత, నా మమకారం చేత నిన్ను ఈ విధమైనటువంటి కష్టములకు గురి చేస్తుంది. నాయన, ఈ పరిహారార్థమై నీవు ఏదైనా ఒక చక్కని ఉపదేశం చేసి నా యొక్క ఈ పాపను క్షీణింపచేయమని చెప్పిన కోరింది.
1: ఆఫ్టర్ రామ రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్ కైకే వాజ్ హైలీ రిపెంటెంట్. షీ వెంట్ టు రామ అట్ అప్రోప్రియేట్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ హావ్ సిన్డ్, ఐ హావ్ కాస్డ్ యూ అన్టోల్డ్ ట్రబుల్స్, లెట్ మీ రిపెంట్ అండ్ ఎక్స్పియేట్ ఫార్ వాట్ సిన్స్ వాట్ ఎవర్ సిన్స్ ఐ హావ్ కమిటెడ్.
0: రాములు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా అనేక రకమైన మార్గములు చూపించినాడు.
1: రామ కన్వే ది వేరియస్ మెథడ్స్.
0: ఇది అనాది కాలం నుండి అవతారముల యొక్క రహస్యమే. ఇది ఏది డైరెక్ట్ గా చెప్పటం లేదు.
1: అవతారం
0: కొన్ని మాత్రమే చెప్పవచ్చును, కానీ కొన్ని మాత్రం ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ అవతార్స్ నెవర్ టెల్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. Most of the things they convey indirectly only.
0: కారణం ఏమనగా మానవత్వం నుండే ఒక దివ్యత్వం ఉన్నది కనుక ఆ దివ్యత్వాన్ని మేలుకొల్పి ఆ దివ్యత్వం ద్వారానే తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The reason is, in every human being there is divinity basically. In order that divinity manifests,
0: కేవలం అన్ని డైరెక్ట్ గానే చెప్తూ పోతుంటే తన యొక్క దివ్యత్వాన్ని తాను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు.
1: When it is told directly, One would not be able to understand
0: oneself in indirectly.
1: In order to give that capacity and that freedom to understand his own real divinity, things are conveyed indirectly.
0: ఇక్కడ అమ్మ నీకు ఉపదేశం చేస్తారు కానీ సరియు నది తీరమునకు వెళ్లి స్నానము చేసి అక్కడ చుట్టూ ఏమైనా ఉంటుందాయేమో చూచి అవి ఏమి చేస్తున్నాయో చూచుకుని రామన్నాడు.
1: Mother, well, I will teach you the necessary things, but go to river Sarayu, have a bath.
0: Ame ఈనాడు గొప్ప ఉపదేశం అందుకోగలుగుతున్నాను నా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ద్వారా అని చాలా ఆనందపడి తన చెలికత్తెలతో సరియు నదికి పోయింది, స్నానం చేసింది, చుట్టూ చూచింది ఏమిటిండాయని. కానీ అక్కడ అంత గొర్రెలు ఉంటున్నాయి.
1: Look to the surroundings and come back. She went with the other maid. And when she went and had the bath in Sarayu river, what she saw was goats and sheep.
0: చూచింది చూచేటప్పటికి ఎక్కడ చూసినా గాని మే మే మే అని అరుస్తున్నాయి ఈ గొర్రెలు ఈ మేకలు.
1: ది షీప్ అండ్ దిస్ గోట్స్ వర్ మేకింగ్ ది సౌండ్ మే మే.
0: వచ్చింది పాపం, అమ్మా మీరు స్నానం చేశారా? చేశారు. సరియు నది ఒడ్డున ఏమి జీవిస్తున్నాయి, ఏ యొక్క మృగములు ఉన్నాయి, ఏ మనుషులు ఉంటున్నారు చెప్పమన్నాడు.
1: కైకేయి రిటర్న్. రామ ఆస్క్డ్, మదర్, did you have your bath? What did you find? What animals did you find?
0: నాయనా గొర్రెలు మేకలు పచ్చిగడ్డిని మేస్తున్నాయన్నాడు.
1: అండ్ షీ సెడ్, వెల్ దిస్ గోట్స్ అండ్ షీప్ వర్ గ్రేజింగ్.
0: అవి ఏ విధంగా శబ్దం చేస్తున్నాయన్నాడు.
1: What sound were they producing, mother?
0: దాని స్వభావమే కదా మే మే మే అని అరుస్తున్నాయన్నాడు.
1: ఇట్ ఇస్ దేర్ నేచర్ టు షౌట్ మే మే.
0: మే అంటే ఏమిటి అన్నాడు.
1: హి ఆస్క్డ్, వాట్ డు యు అండర్స్టాండ్ బై
0: మే? ఎవరు అనేటువంటిది, నేనెవరు అనేటువంటిది.
1: మే మీన్స్ హూ ఆమ్ ఐ.
0: గొర్రెలు కూడాను ఆశిస్తున్నాయి నేనెవరు నేనెవరు నేనెవరు నేనెవరు అని ప్రశ్నిస్తున్నాయి. కనుక నీవు మానవుడైపోయి కూడా నీవు నేనెవరు అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకపోతే నీవు గొర్రెతో సమానమేనన్నాడు.
1: ఈవెన్ ది షీప్ గో ఆన్ ఆస్కింగ్ హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ. ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు నో, పుట్ ది క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
0: కనుక ఈనాడు నేనెవరు అనేటువంటి ప్రశ్న మాత్రం వేసుకోకుండా నీవెవరు అతనెవరు ఇతనెవరు అని ప్రశ్న వేస్తుంటే వీరంతా గొర్రెలతో సమానమే.
1: టుడే యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ అస్ టు హూ యూ రియలీ ఆర్ అండ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ హూ ది అదర్ పర్సన్ ఇస్.
0: ప్రశ్న వేసుకో, హూ ఆమ్ ఐ.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ పుట్ ది క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
0: కనుక నేను పుట్టినప్పుడు ఏ యొక్క దీనితో నీవు పుట్టావో నీవు గిట్టినంత వరకు కూడా ఆ యొక్క దీనితోనే నీవు గిట్టరాదు.
1: With whatever you are born, you should not die with the same thing.
0: పుట్టినప్పుడు నీవు కోహం కోహం కోహం అని ఏడ్చినావు.
1: When you are born, you cried out, కోహం
0: కోహం అనగా నేనెవరు నేనెవరు.
1: హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ, దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కోహం.
0: చచ్చేంత వరకు నేనెవరు నేనెవరు అని చచ్చేస్తే ఇంకా పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: Even at the time of death, if you die asking the question, who am I, what is the use of life?
0: పుట్టినప్పుడు కోహం అని పుట్టావు, చచ్చే సమయంలో సోహం అని చావాలి, అదే సార్థకం.
1: When you are born, you said, who am I? When you are dying, you should say, I am that and die. That sanctifies your life.
0: కనుక మానవుని యందు ఉన్నటువంటి అహంకారతత్వాన్ని మనం నిర్మూలం కావించుకోవాలంటే ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
1: If you want to destroy this ahankara for want of our ego, you will have to just follow a particular path.
0: ఇది ఒక భగవత్ యొక్క మార్గంలో తప్ప అన్య మార్గంలో మనకి ఇది ఏమాత్రం కూడా తలింప చేయదు.
1: ఎక్సెప్ట్ బై ఫాలోయింగ్ ది పాత్ డివైన్, దెర్ ఇస్ నో అదర్ పాత్ విచ్ కెన్ లీడ్ యు ఆన్.
0: అహంకారం కలిగినప్పుడు నీ ఒక ప్రదేశంలో కూర్చో.
1: వెన్ యు సఫర్ ఫ్రమ్ దిస్ అహంకార,
0: నీవు పరీక్ష గావించు.
1: యు గో ఆన్ అబ్జర్వింగ్ యువర్ ఓన్ బ్రెత్,
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏమైనా పలుకుతున్నాయో నీ విచారణ చేయి.
1: ఎన్క్వైర్ ఇన్ టు వాట్ యువర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ produce the sound.

0: ఈ యొక్క శ్వాసను నువ్వు చక్కగా అనుసరించు.
1: అబ్జర్వ్ ద వర్డ్ సోహం, ఐ ఆమ్ దాట్.
0: సోహం అనగా సహ అహం, ఈ రెండింటి పదములు చేరే సోహం అయిపోయింది. సహ అహం,
1: సోహం రెఫర్స్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ సహ అండ్ అహం.
0: సహ నీవు, అహం నేను.
1: సహ ఈజ్ యు, అహం ఐ.
0: సహ బ్రహ్మ, అహం నేను.
1: సహం
0: బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావం మనలో ఆవిర్భవించుకొని ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావాన్ని నీవు అభివృద్ధి గావించుకుంటూ వస్తే ఈ అహం అనేటువంటిది నీకేమాత్రం కూడా బాధించదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ విత్ ఇన్ యూ అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మ, అయం బ్రహ్మ, దెన్ దిస్ అహంకార విల్ నాట్ బాదర్ యు.
0: ఈ వేదాంత పరిభాష యందు హంస గాయత్రి అని చెప్తూ పోయారు. సోహం, హం అనగా హంస, హంస గాయత్రి యొక్క సోహం అని.
1: దిస్ సోహం మంత్ర ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ హంస గాయత్రి ఇన్ వేదాంతిక్ పారలన్స్.
0: విద్యార్థులారా, మన యందు అంతర్వాణి అదే కాన్షియన్స్. ఈ సోహం తత్వం చోట మనకు క్షణ క్షణం కూడా బోధిస్తూనే ఉంటుండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వీఆర్ గెటింగ్ లెసన్స్ ఫ్రమ్ అవర్ కాన్షియన్స్ విత్ దిస్ సోహం ప్రిన్సిపల్.
0: ఒక దినమునకు 24 గంటలు,
1: ఎ డే కన్సిస్ట్ ఆఫ్ 24 అవర్స్.
0: 24 గంటల లోపల కూడాను మనము ఈ సోహం, సోహం అనేటువంటిదంతా కూడాను ఒక దినమునకు 21,600 పర్యాయము చెప్తుండాలి. 21,600.
1: We chant this soham within a day of 24 hours 21,600 times.
0: 21,600 times. Nene Brahma, Nene Brahma, Nene Brahma. Ani antarvani neeku upadesham chestunte ee upadeshanni kattabetti oka tattu kattipetti deenini nene Brahma anetundi danni marchipoyi nenu Ramayya, nenu Simayya, nenu Jogayya, nenu ee vidhanga cheppukuntu pothunte idi emaina sariyina margama?
1: When your own conscience is repeating 21,600 times that you are a Brahman, and if you refuse to recognize that and go on with your own names as Ramayya, Krishnaya, are you just
0: Ramayya, Krishnaya anukoni neevu enta kaalam sadhana chesina kudanu idi prayojanamee ledu. Neevu Ramayya gane untavu, neevu Krishnaya gane untavu. Ee Ramayya Krishnaya dehaniki pettina perlu kaani nee perlu kaadu.
1: With the feeling that you are Ramayya and Krishnaya, you may do this sadhana any duration of time. It is useless. The name is given to your body and not to yourself.
0: ఇది దేహానికి పెట్టిన పేరు.
1: This name is given to the body.
0: నా సోహం అనేటువంటి పుట్టిన పేరు.
1: This soham is my name from birth.
0: పుట్టిన పేరు శాశ్వతం కానీ పెట్టిన పేరు శాశ్వతమా?
1: The name which is born with you is permanent. Now name which is given is not
0: అనేటువంటిది artificial.
1: Whatever is given is artificial.
0: పుట్టినది real.
1: Whatever is born with you is real.
0: అదే నీ సత్యం.
1: దాట్ ఈజ్ యువర్ ట్రూత్.
0: ఆ సత్యమే ఋతముగా భావించుకోవాలి.
1: దాట్ ట్రూత్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఋతం.
0: ఈ సత్య ఋతములు రెండింటిని ఏకత్వం గావించుకుని దివ్యత్వమైనటువంటి సచ్చిదానందాన్ని పొందాలి.
1: ఇఫ్ యు యునైట్ దిస్ ఋతం అండ్ సత్యం, యు విల్ బి ఏబుల్ టు రీచ్ సచ్చిదానంద.
0: కనుక బుద్ధి అనేటువంటిది కేవలము లోక సంబంధమైన రీతిగా మనము ఉచ్చరించేటువంటిది కానీ అనుభవించేటువంటిది కానీ దానిని ఉపయోగించేటువంటిది కానీ కాదది.
1: The real intelligence is not the one which is commonly used and commonly understood and experienced as intelligence in the worldly sense.
0: Kanuka buddhi aneetundi dani yokka rahasyanni chakkaga gurtinchukoni tadwara ee ratasarathi yokka vishayanni manamu poorthi telusukunnappude ataniki mana jeevitham aneetundi rathanni ataniki arpitam cheyadaniki oka vidhamaina avakasam untuntadi.
1: Only when we understand the secret and the full aspects of buddhi, we will be able to hand over this chariot to the charioteer with full satisfaction.
0: Krishnudu partha sarade ayinadu.
1: Krishna was partha sarade.
0: Parthudu ante evaru?
1: Who is partha?
0: Kevalam Arjunudu maatrame kaadu.
1: It is not Arjuna alone.
0: Prithvi putrudainatunte vaade parthudu. Kabatti meerandaru prithvi putrule. Meerandariki ni partha sarade. Aa bhagavantuni saradiga meeru tisikarinchali.
1: It is not merely Arjuna. Everyone born on earth is the son of Prithvi, and that is Partha. You have to accept the Lord as the charioteer.
0: Idi bhagavantuni aatma pratibimbam ainatundi ganaka ee buddhi buddhini saradiga pettukoni
1: As intelligence is a reflection of God,
0: మీ పెన్నిధి అయినటువంటి యొక్క భగవంతుని సన్నిధిని చేరడానికి కృషి చేయండి.
1: With itself, try to reach the lotus feet of the Lord.
0: ఈ అన్నింటికి ప్రేమ అత్యవసరము.
1: Love is essential for all these things.
0: ప్రేమ లేకుండా ఏ కార్యము కూడాను మనం చేయడానికి వీలు కాదు.
1: It is impossible to accomplish anything without love.
0: కేవలము తినటము త్రాగటం కూడా ప్రేమ ఉండినప్పుడే దాన్ని తినడానికి త్రాగడానికి కొనుక్కుంటాం.
1: ఈవెన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ డిపెండ్స్ అపాన్ ద లవ్.
0: కనుక ఆ ప్రేమ స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్
0: ఆఫ్ సత్యభాస్కరుడే భగవంతుడు.
1: హీఈస్ ది
0: సద్గుణములకు నిలయమైనటువంటి వాడే సత్య.
1: అండ్ ఈస్ ద వన్ హూ నోస్ ట్రూత్.
0: కనుక ప్రేమ చేత మీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించడానికి బుద్ధిని ఆశ్రయించి తద్వారా మీ యొక్క మానసిక తత్వాన్ని పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి భవ్యమైనటువంటి రూపకంగా తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: త్రూ లవ్ ట్రై టు రికగ్నైజ్ యువర్ రియల్ నేచర్ విత్ ది హెల్ప్ ఆఫ్ థింకింగ్ డిపెండ్స్ అపాన్ ద లవ్.
0: కనుక ఆ ప్రేమ స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్
0: సత్యభాస్కరుడే భగవంతుడు.
1: హీఈస్ ది
0: సద్గుణములకు నిలయమైనటువంటి

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow is the third day of the three-day Sri Satya Sai Global Bal Vikas Gurus Conference being conducted here at Prashanthi Nilayam. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, the morning program will commence comprising introduction to the theme of the day, Blossoming of Excellence. Talk by Ms. Lakshmi Suresh, Bal Vikas alumna and guru, Sri Satya Sai Seva Organizations. Talk by Dr. Mahesh Narayanan, Bal Vikas guru and teacher's trainer from the United Kingdom, Sri Satya Sai Global Council. Pledge taking ceremony for the Bal Vikas gurus, followed by the valedictory address by Sri Nimish Pandya Garu, All India President, Sri Satya Sai Seva Organizations. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. We'll be having regular evening session in Sai Kulwant Hall, 4:30 to 5:15, Vedam chanting, 5:15 to 6 p.m., bhajans, followed by mangalarti and Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రశాంతి నిలయంలో జరుగుతున్న మూడు రోజుల శ్రీ సత్యసాయి గ్లోబల్ బాల్ వికాస్ గురువుల సమావేశంలో రేపటి మూడో రోజున సాయి కులవంత్ సభామండపంలో ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 నుండి రేపటి ఉదయం కార్యక్రమాలు ఈ క్రమంలో జరుగుతాయి. మూడో రోజు సమావేశం కార్యక్రమాల అంశం బ్లాసమింగ్ ఆఫ్ ఎక్సలెన్స్ పై పరిచయ వ్యాఖ్యలు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బాల్ వికాస్ పూర్వ విద్యార్థిని మరియు గురువు అయిన లక్ష్మీ సురేష్ గారిచే ప్రసంగము, శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ యునైటెడ్ కింగ్డమ్లో బాల్ వికాస్ గురువు మరియు టీచర్స్ ట్రైనర్ అయిన డాక్టర్ మహేష్ నారాయణన్ గారిచే ప్రసంగము, గురువులందరిచే ప్రతిజ్ఞ, అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ నిమీష్ పాండ్యా గారిచే సమాపక ప్రసంగం. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం యథావిధిగా 4:30 నుండి 5:15 వరకు వేద పఠనంతో, 5:15 నుండి 6 గంటల వరకు భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Many distinguished artists and musicians have received the blessing of performing before Bhagavan Baba. Radio Sai now presents excerpts from a concert performed in the Divine Presence on the occasion of Swami's birthday celebrations.
2: ఈ మహోన్నతమైన రోజు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి 80 సంవత్సరముల పుట్టిన రోజున స్వామిని పరవశింపచేయడానికి మనందరినీ సంగీత సాగరంలో ముంచెత్తడానికి భారత జాతి గర్వించదగ్గ సంగీత రత్నాలు భగవాన్ స్వామి ఆయన ఆశీర్వాదంతో మీ ముందుకు రాబోతున్నారు. ముందుగా పండిట్ శివకుమార్ శర్మ గారు, రాహుల్ శర్మ గారు వాళ్ళ బృందాన్ని సంతూరు వాద్యంతో మనలందరినీ ముగ్ధ మనోహరులు చేయడానికి రాబోతున్నారు. ఐ వెల్కమ్ పండిట్ శివకుమార్ శర్మ గారు, రాహుల్ శర్మ గారు.
3: అవర్ కోటి కోటి ప్రణామ్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ భగవాన్ బాబా. వి ఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ టు బి హియర్ this evening to celebrate the 80th birthday of the avatar. I feel I had many good karmas of the past births, that I had the blessings of Bhagwan in this life. I had the fortune of playing for Swami exclusively in early 70s at Parthi and Whitefield in small room with some students. I had the good fortune of paying my tribute, musical tribute, at the lotus feet on the 60th birthday, 70th birthday and today 80th birthday. My son Rahul is equally blessed by Swami and

0: నెక్స్ట్ సంగీత సమ్రాజ్ఞి క్వీన్ ఆఫ్ మ్యూజిక్ బేగం పర్వీన్ సుల్తానా గారిని వోకల్ క్లాసికల్ అందించవలసిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
1: ఓం సాయి రామ్. మై కోటి కోటి సష్టాంగ్ ప్రణామ్స్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ మై భగవాన్ శ్రీ శ్రీ సప్త సాయి బాబా. బాబా, ఫస్ట్ ఆఫ్ ఆల్ I thank you from my core of my heart to give me this opportunity to sing in this holy occasion. Om Sai Ram to all my brothers and sisters. I am singing Baba Sai Bhajans, which is composed by Ustad Dilshad Khan Sahab for this particular occasion. Sai Ram.

మనసు తేలకన్నా మించియుండు. ఆకాశమున కంటే అతి సూక్ష్మమైయుండు సర్వజీవులయందు.

0: ఇంత కంటను వేరెత్తి ఎరుగ పరచు సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా. సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా.
1: ఇట్ షైన్స్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎ సన్, ఇట్ ఇస్ సాఫ్టర్ దాన్ ద క్లౌడ్స్, సటలర్ దాన్ ది స్పేస్. That which is present in all of the beings is the principle of divinity, Brahman himself. There is nothing in this world where there is no God. He is all awareness in all of the beings. You are the very embodiment of Brahman. Brahman is within you. You are Brahman. What more else is to be stated to the members of this august assembly?
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: సత్యమే ఈ ప్రపంచ స్వరూపాన్ని ధరించింది.
1: ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ హస్ మానిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: సత్యమే లేకుండా జగత్తే లేదు.
1: విదౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
0: సర్వము సత్యము నుండియే ఆవిర్భవించినది.
1: ఎవ్రీథింగ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యంగునందుండి సర్వము సృష్టించే సత్యంగునందడగే సర్వ సృష్టి. సత్య మహిమలేని తలమేది కనుగొన్న శుద్ధ సత్వమే.

0: God being truth himself is the center or the origin of the entire universe, and everything merges there in that eternal truth. There is no place in this universe without the principle of truth. It is a pure, unsullied, non-dual truth.
1: Sri Sampadalu, Bhoga Bhagyamalu, Satyamalundiye Aalupavitsunnavi.
0: The plenty and prosperity and all the pleasure originated from truth.
1: Vedamalu, Upanishattalu, Sarva, Vangmayavantayikudunnu, Satyamalundiye Aalupavitsunnavi.
0: The Vedas and Upanishads came out of this truth.
1: Satyame Sariyaina Niliyamu Bhagavantunaku.
0: It is the truth that is the very form of God which is so dear.
1: Satyamunu Vedi Bhagavantunu, Bhagavantunu Vedi Satyamu Undajaladu.
0: The truth cannot be there without God, nor God without truth.
1: Aite, ee Bhagavantunu ante emi?
0: Then who is God?
1: Satyame Bhagavantunu.
0: God is truth.
1: Upanishattulu Raso Vai Sahana.
0: Upanishads declared that God is
1: truth. Rasasvarupudanuga Pansadara Payasamuga Undinattuga.
0: Rasasvarupa means just as the sugar is there in a pudding.
1: Venna Palalo Undinattuga.
0: As the butter is contained in the milk.
1: Sarvatra Bhagavantudu Kanasvarupudai Anusvarupudai Sancharistu.
0: God is present everywhere, in every cell, in every atom.
1: Bhagavantudu Satchat Rupamulo Chuchutaku Kunta Kastamainappatikini Bhagavantudu Yokka Unikini Sarvulakudamu Gurtinchutaku Sadhyamavutundi.
0: It may not be possible to have direct perception of the divinity, but one can experience.
1: Charakuloni Teepi Merapuloni Karamu Nimmaloni Pulusu Vetakayaloni Chedu. ఇవన్నీ కూడా మీరు భగవంతుని ఉనికిని ప్రకటించినటువంటివి.
2: జస్ట్ యు ఫైండ్ ది షుగర్ ఇన్ షుగర్ కేన్, జస్ట్ యు ఫైండ్ ది సౌర్ టేస్ట్ ఇన్ లైమ్, జస్ట్ ఇఫ్ నీమ్ ఇస్ బిటర్ యు ఫైండ్ ది డివినిటీ ఆల్సో.
1: పర్వతములు చూస్తే ఆనందం వేస్తుంది.
2: యు ఫీల్ సో హ్యాపీ బ్లిస్ఫుల్.
1: ప్రవాహములు చూస్తే ఆనందం ఉప్పొంగిపోతుంది.
0: యాజ్ యు సీ ది ఫ్లో ఆఫ్ వాటర్ యు విల్ బి ఎక్స్టాటిక్.
1: అలలు చూస్తే ఆనందం కలుగుతుంది.
0: యాజ్ యు వాచ్ వేవ్స్ యు విల్ బి హ్యాపీ.
1: ఇవన్నీ ఇప్పుడు భగవంతుని ఉనికి యొక్క ప్రభావములు.
0: దే ఆర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది డివినిటీ.
1: కాంతులు వెలిగిస్తాయి.
0: యు ఆల్సో ఫైండ్ ది ఎఫల్జెన్స్.
1: నక్షత్రములు ప్రకాశిస్తాయి.
0: స్టార్స్ షైన్.
1: సూర్యుడు మండుతాడు.
0: సన్ షైన్స్.
1: గ్రహములు తిరుగుతాయి.
0: యు ఫైండ్ ది ప్లానెట్స్ రివోల్వ్.
1: ఇవన్నీ కూడా భగవంతుని ఉనికి యొక్క ప్రత్యక్ష స్వరూపములే.
0: దే ఆర్ ఆల్ ది ఎవిడెన్సెస్ ఆఫ్ గాడ్.
1: అగ్ని కణమును మనం అర్థం చేసుకున్నప్పుడు అగ్ని యొక్క స్వరూపాన్ని మనము అర్థం చేసుకున్న వారం అవుతాం.
0: We have to understand the nature of the fire and then understand it clearly.
1: నీటి బిందువు అర్థం చేసుకున్నప్పుడు గంగ యొక్క ప్రభావం కూడా మనం అర్థం చేసుకోవచ్చు.
2: When you understand the nature of the drop, you'll be able to understand the Ganges in general.
1: అదే విధంగానే మానవత్వాన్ని అర్థం కావించుకున్నప్పుడే దైవత్వం కూడా మనం గుర్తించడానికి వీలవుతుంది.
2: If you understand the principle of humanity, you'll understand the divinity.
1: నిత్య జీవితంలో తెల్లవారి ఉదయం రాత్రి పరుగునంత వరకు మానవుడు తన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండేటప్పటికీ మానవుడంటే ఏమిటో అని మానవునికి తెలియదు.
2: Though man has been spending his time day in and day out, discharging all his responsibilities, he doesn't know his true innate nature.
1: శరీర మనో ఇంద్రియముల యొక్క స్వరూపమే మానవుడిని భావిస్తున్నారు.
2: He considers that the body is his very form.
1: శరీర మనో ఇంద్రియములకు అతీతమైనటువంటి వాడే మానవుడు.
2: But man is to understand the Ganges in general.
1: అదే విధంగానే మానవత్వాన్ని అర్థం కావించుకున్నప్పుడే దైవత్వం కూడా మనం గుర్తించడానికి వీలవుతుంది.
2: If you understand the principle of humanity,

0: అని భావిస్తున్నారు.
1: హీ కన్సిడర్స్ దట్ ద బాడీ ఇస్ హిస్ వెరీ ఫుడ్.
0: శరీరమైన ఇంద్రియములకు అతీతమైనటువంటి వాడే మానవుడు.
1: బట్ మ్యాన్ ఇస్ బియాండ్ బాడీ.
0: శరీరమనో ఇంద్రియములంతా ఇప్పుడు పనిముట్టు.
1: ద బాడీ మైండ్ అండ్ సెన్సెస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఎవడు మానవుడని భావిస్తున్నాడో అతనే దీనికి మాస్టర్.
1: He considers himself the body of the man, but he is the master of his instrument.
0: కనుకనే మొట్టమొదటి తన్ను తాను గుర్తించమని బోధిస్తుంది వేదాంతం.
1: Therefore Vedanta, the spirituality tells him to know his nature.
0: తాననగా ఏమిటి?
1: Who is the true self?
0: పలాని వారి కుమారుడని చెప్పుకోవటం తానవుతుందా?
1: Can you introduce yourself as the son of
0: self?
1: If you tell your name, do you represent that?
0: లేక తన గుర్తులను ఆధారం చేసుకుని పరిచయం గావించుకున్నప్పుడు తను తాను గుర్తించిన వాడవుతాడా?
1: If you introduce yourself by your profession, do you stand by that?
0: లేక తన యొక్క దేశం యొక్క విషయం గుర్తించినప్పుడు తను తాను గుర్తించుకున్న వాడవుతాడా?
1: If you stand for your nation, that does not stand for your true self.
0: నిత్య జీవితంలో ఉపయోగించుకునేటువంటి యొక్క డైలాగ్ పదములు.
1: They are the words which are used in our daily routine.
0: తనను తాను గుర్తించుకోవటం అంటే దేశము క్షేత్రము.
1: To know one's own self, one should know the body is the key.
0: Kshetrajnudu.
1: The indwella is knower.
0: కనుక ఆ క్షేత్రజ్ఞుని గుర్తించుకోవటమే నిజమైన తన్ను తాను గుర్తించినటువంటి వాడవుతాడు.
1: To know the nature of the knower, క్షేత్రజ్ఞ, amounts to the knowledge of the self.
0: అయితే ఈ పంచభౌతికమైన దేహమునందు భగవంతుడు గుణస్వరూపుడై ఉంటున్నాడు.
1: But in this body of five elements, God has attributes.
0: Brahma, Vishnu, Maheshwara ani bhavistuntaru Bharatiyulu.
1: Bharatiyas consider the divinity as Brahma, Vishnu, Maheshwara.
0: Brahma, Vishnu, Maheshwara lu sharira dharulu kaaru.
1: Brahma, Vishnu, Maheshwara have no form.
0: Veeranna evvaru kudanu chudaledu.
1: No one has ever seen him.
0: Yetti anubhavaniki kudanu veelu kaadu.
1: It is not possible to experience.
0: Aithe aa Brahma, Vishnu, Maheshwara swarupule సత్వరజో తమోగుణములతో దేహమునందు సంచరిస్తూ ఉంటుంది.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వరస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్ ఇన్ అవర్ బాడీ.
0: కనుకనే మన గుణములే మన యొక్క దైవ స్వరూపాలు.
1: అవర్ వెరీ క్వాలిటీస్ రిప్రజెంట్ డివినిటీ.
0: బ్రహ్మ సృష్టిని గావిస్తాడు.
1: ది బ్రహ్మ ఇస్ క్రియేటర్.
0: అయితే ఈ సృష్టిని గావించుకునేటువంటి యొక్క విధానము ఎవరిని గుర్తించుకోలేదు.
1: నో వన్ కెన్ నో ద మిస్టరీ ఆఫ్ నేచర్.
0: ఇది కంటికి కాని రాదు.
1: యూ డోంట్ సీ ది ఐ.
0: మనసుకు విన రాదు.
1: యూ కెన్ అండర్స్టాండ్.
0: మనసుకు తెలవరాదు.
1: యూ కెన్ థింక్.
0: హృదయానికి అర్థం కాదు.
1: యూ కెనాట్ అండర్స్టాండ్.
0: ఇలాంటి అతీతమైన యొక్క దివ్యతత్వాన్ని తల్లి బోధిస్తూ ఉంటారు.
1: దిస్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఇస్ టాట్ బై యువర్ మదర్.
0: తల్లి కూడా సృష్టింపజేస్తుండాలి.
1: మదర్ ఆల్సో క్రియేట్.
0: నిన్ను నన్ను అందరినీ సృష్టించినటువంటి తల్లియే.
1: ద మదర్ హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ యూ అండ్ మీ హియర్.
0: కనుకనే మొట్టమొదటి మాతృదేవో భవ తల్లియే బ్రహ్మస్వరూపము.
1: Therefore mother is Brahma the creator.
0: బ్రహ్మ యొక్క స్థానములో తల్లిని ఉంచుకోవాలి.
1: మదర్ ఇస్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ బ్రహ్మ ద క్రియేటర్.
0: తల్లిని గౌరవించాలి.
1: One has to respect mother.
0: తల్లిని సేవించాలి.
1: One has to serve mother.
0: తల్లిని విశ్వసించాలి.
1: And you should have full faith in her.
0: బ్రహ్మ విశ్వాసమున సంకేతం.
1: This is a symbol and a sign for faith in Brahma.
0: ఈ బ్రహ్మ యొక్క స్వరూపములకు పరిస్వరూపమే ఈ తల్లి.
1: Mother represents the very form of Brahman creator.
0: ఇంకా రెండవది.
1: Second.
0: తల్లి సృష్టింపబడినటువంటి బిడ్డను పోషించి తన యొక్క స్థితిగతులను గుర్తించి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంటాడు తండ్రి.
1: ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ అండ్ సీ దట్ హీ గ్రోస్ అప్.
0: అట్టి రక్షణకర్తనే విష్ణువు అని భావిస్తున్నారు.
1: విష్ణు ఇస్ సస్టైనర్ ప్రొటెక్టర్.
0: ఆ విష్ణు స్థానమునకు పరిస్వరూపమే విష్ణువు తండ్రి.
1: ఫాదర్ స్టాండ్స్ ఫార్ విష్ణు సస్టైనర్.
0: కనుకనే పితృదేవో భవ.
1: దేర్ఫోర్ ఫాదర్ ఇస్ గాడ్.
0: తల్లి తండ్రులు ఇరువురు కూడాను బ్రహ్మ విష్ణువుల యొక్క రెండవ స్వరూపములే.
1: Therefore mother and father stand for represent Brahma and Vishnu, creator and sustainer.
0: వీరు ప్రతిబింబ స్వరూపులే.
1: They are very reflections.
0: వేరు కాదు.
1: They are not separate.
0: తదుపరి ఈశ్వరుడు.
1: Then comes Ishwara.
0: ఈశ్వరుడు బోలా శంకరుడు అని.
1: Ishwara is one who is free.
0: అడిగిన వారందరికీ వరం ఇస్తుంటాడని.
1: He confers grants all boons.
0: ఎవరిని కాదనలేడు.
1: He will never deny.
0: ఇలాంటి సత్య స్వరూపము దాటేది కాదు.
1: You cannot hide it.
0: మార్చితే మారేది.
1: You cannot change it.
0: అట్టి శివ స్వరూపాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క ఆధారము తమోగుణమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ తమోగుణ ద లాస్ట్ అట్రిబ్యూట్ దట్ స్టాండ్స్ ఫర్.
0: తమోగుణం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ విత్ తమోగుణ?
0: సామాన్యంగా ప్రపంచంలో తమోగుణం అనగా నిద్రాహారంతో మునిగి కాలం వ్యర్థం గావించేటువంటి వాడు తమోగుణుడు అంటారు.
1: We think that tamoguna is nothing but sleep and slumber, spending time in eating.
0: ఇది తమోగుణం సరియైన అర్థం కాదు.
1: It's not true meaning of tamoguna.
0: బ్రహ్మ సృష్టించినటువంటి ఈ యొక్క జగత్తును,
1: the world created by Brahma,
0: విష్ణు కాపాడినటువంటి ఈ జగత్తును,
1: this world protected

0: సత్యమైన మార్గంలో ప్రవేశపెట్టి
1: ఇట్ ఈస్ టు బి మేనేజ్డ్ అలాంగ్ ద ప్రాపర్ లైన్
0: మానవత్వాన్ని గుర్తింపజేసి
1: అండ్ డివినిటీ హస్ టు బి
0: నోన్ వైపు మార్గం చూపేటువంటి వాడే శివుడు
1: ఇట్ ఇస్ ఓన్లీ లార్డ్ శివా హూ షోస్ ద డివైన్ పార్ట్
0: కనుకనే ఇతను తమో గుణ స్వరూపుడు
1: Therefore, he is the very form of tamoguna.
0: Itti sattarajo tamogunamu anetuvanti brahma vishnu maheshwaru prati manavuni endukodalo untundaru.
1: These three attributes sattarajas tamoguna are present in every human being.
0: Kanukane ishvara sarvabhutanam.
1: So ishvara
0: ichchavasyam idam jagatte.
1: So ishvara is present in all of the beings.
0: Sarvatra undinatvanti oka divya tattamu ee gunam yokka swarupame.
1: Divinity which is all pervasive is a very form of attributes.
0: Trigunam త్రిదాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం ఈ మూడు గుణముల యొక్క తత్వాన్ని ముచ్చటగా మనం కలిపినప్పుడే త్రిమూర్తి యొక్క తత్వాన్ని మనము అనుభవిస్తాం.
1: When we have the combination of the three attributes, we will have the true experience of all
0: దేవుడనగా దేవుడు లేడు.
1: God is not present in a foreign land.
0: దేవుడనగా తనది దేహమంది.
1: God is present in one's own body.
0: పాపమనగా వేరు పరదేశము
1: Sin is not present in a foreign country.
0: తాను చేయు పనుల కదిలి.
1: It is attached to one's own action.
0: కనుకనే దివ్యత్వ నిమిత్తమై మనం అనేక ప్రాంతములు తిరిగి సత్యాన్వేషణ కలిపి ఏదో మేము గుర్తించామని అనుకోవటము ఇది ఒక భ్రమ.
1: It's only illusion that we are in search of God, that we go around different places to understand divinity.
0: తనంతానే గుర్తించినటువంటి వ్యక్తి ఇంకా దేనిని గుర్తించగలరు?
1: A person who cannot understand his own self, how do you expect him to know
0: that? It is
1: only one that has been happening all
0: around.
1: Every man wants to know the
0: world. He
1: goes to
0: moon. He
1: reaches stars.
0: ఇంకా అనేక విధమైన పంచభూతములు వసం గావించుకుంటున్నాడు.
1: హీ హాస్ కంట్రోల్ ఓవర్ ఫైవ్
0: వాటితో ఆడడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: హీ మేక్స్ ఎన్ ఎఫర్ట్.
0: కానీ అన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాడు, కానీ తానెవరో తను తెలుసుకోలేకపోతున్నాడు.
1: హీ నోస్ ఎవ్రీథింగ్ బట్ హీ డజంట్ నో హిజ్ ఓన్ సెల్ఫ్.
0: అది తెలుసుకున్నప్పుడే సర్వంలో గుర్తించినటువంటి వాడు అవుతాడు.
1: ఇఫ్ హీ నోస్ హిజ్ ట్రూ సెల్ఫ్ హీల్ బి నోయింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: అది ఏ విధంగా గుర్తించాలి?
1: హౌ టు నో?
0: ఏ విధంగా తెలుసుకోవాలి?
1: హౌ టు అండర్స్టాండ్?
0: దీనిని కాన్షియస్ అన్నారు.
1: This is called conscience.
0: దాన్ని మనం సాక్షిగా ఉంచుకొని ఆ కాన్షియన్స్ యొక్క వైబ్రేషన్ అనగా సంకల్పమును చక్కగా మనం అనుసరించడమే దీని యొక్క సందేశం.
1: Therefore, conscience to stand in the place of a witness, we have to follow its vibrations.
0: కానీ ఈనాటి ప్రతి మానవుడు కూడాను మనస్సును లేక దేహమును అనుసరిస్తూ ఉంటున్నాడు.
1: But man today follows his body.
0: అందువలన అనేక విధమైనటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అవుతున్నారు.
1: దేర్ఫోర్ హీ ఇస్ పుట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ సఫరింగ్ ట్రబుల్స్ అండ్ యాంగ్జైటీ.
0: దీనిని మనం అనుసరించకూడదు.
1: వి షుడ్ నాట్ ఫాలో దట్.
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
1: ఇట్స్ ఎ మ్యాడ్ మంకీ.
0: దీనిని అనుసరించడం వల్ల అనేక విధమైనటువంటి ఆపదలకు గురి అవుతారు.
1: యూ విల్ బి పుట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డేంజర్ ఇఫ్ యూ ఫాలో యువర్ మైండ్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: Body is a water bubble.
0: ఇలాంటి దానిని ఎంతవరకు మనం అనుసరించాలి?
1: How far can you follow them?
0: ఒక్కొక్క బిందువు నీటి నుంచి పుట్టుంటాయి.
1: Each bubble originates out of water.
0: ఒక్కొక్క బిందువు నుంచి కూడా ఒక్కొక్క బుడగలు నేర్చుకుంటాయి.
1: Each bubble has got the water in it.
0: కడపటికి అన్ని బుడగలు ఏకమైపోతుంటాయి.
1: All bubbles get unified.
0: అదే విధంగానే అన్ని దేహములు కూడా ఒక నీటి బుడగలు అవట్టి.
1: ఆల్ బాడీస్ ఆర్ లైక్ వాటర్ బబుల్.
0: ఈ బుడగలైనటువంటి దేహములు అన్ని కూడా ఏకత్వం అనేటువంటి దివ్యత్వంలో ఏకం కావాలి.
1: All bodies, the water bubbles should unify in divinity.
0: అనంతమైనటువంటి సాగరమందు అసంఖ్యాకమైనటువంటి అలలు ఆవిర్భవిస్తుంటాయి.
1: Infinite ocean is the center of countless waves there.
0: ఒక అల వలె మరొక అల మనకు కనిపించదు.
1: One wave doesn't look like the other.
0: వేరు వేరుగా మనకు కనిపిస్తుంటాయి.
1: Waves are different.
0: వేరు వేరు రూపాలు ధరిస్తుంటాయి.
1: They have different
0: forms. కానీ అన్నింటియందు ఉండినటువంటి జలము ఒక్కటే.
1: But the water in all of the waves is one and the same.
0: ఈ ఏకత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఉపనిషత్తులు ఏకం సత్ ప్రాబోధావదంతి.
1: యు నో దిస్ వన్నెస్ ఉపనిషత్స్ డిక్లేర్డ్ ట్రూత్ ఈజ్ వన్.
0: కనుకనే మానవుడు ఈనాడు దైవం నిమిత్తమై అనేక విధముల శ్రమపడనక్కర్లేదు.
1: మ్యాన్ టుడే నీడ్ నాట్ ఎగ్జర్ట్ టు నో డివినిటీ.
0: చక్కని రామాయణమే దీనికి ఆదర్శము.
1: రామాయణ సెట్స్ అన్ ఐడియల్.
0: భగవంతుని పూజించటము అంత సులభం కాదు.
1: టు వర్షిప్ గాడ్ ఈజ్ నాట్ దట్ ఈజీ.
0: భగవంతుని విశ్వసించడము అంత సులభం కాదు.
1: యువర్ ఫెయిత్ ఇన్ గాడ్ ఈజ్ నాట్ దట్ ఈజీ.
0: కానీ విమర్శించడం చాలా సులభమే.
1: క్రిటిసైజ్ ఇట్ ఈజ్
0: విశ్వసించడము అనుసరించడము చాలా కష్టం.
1: But to have it, faith is very difficult.
0: ఈ కష్టమైనటువంటి దాని ఎందే మనం జీవితం లగ్నం పరిచి తద్వారా ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to proceed the difficult path and understand the truth.
0: ఈ శ్రమను పడక మనం ఈ పవిత్రమైన దివ్యత్వాన్ని మనం పొందలేము.
1: Without proper practice you cannot understand divinity.
0: శిలకి అడుగ చెరకు
1: By merely calling the sugar cane, you don't get jaggery. You have to squeeze it, crush it and get the
0: juice.
1: Can you just ask for sugar? But the very sugar is in sugar cane. You have to crush it and get
0: juice.
1: It must be refined in a machine. And then you can get the
0: jaggery.
1: Though God is in you.
0: You have to
1: search within yourself to understand the divinity.
0: Rama said, దైవము మన ప్రార్థన వింటున్నాడో వినడో.
1: Whether God listens to your prayer or not.
0: దైవం యొక్క అదిష్టం ఎట్టివో మనకు తెలియదు.
1: వీ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద డిజైర్ ఆఫ్ గాడ్.
0: అలాంటి పరిస్థితిలో దైవం యొక్క ఇష్టమును మనం గుర్తించి దైవం ఇష్టానుసారం ప్రవర్తించడానికి ఎవరికీ సాధ్యం కాదు.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ టు కండక్ట్ అవర్ ఓన్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ డిఫికల్ట్.
0: దైవానుగ్రహం ఏ రీతిగా మనం పొందగలం?
1: హౌ కెన్ వీ రీచ్ ద గోల్ ఇన్ దిస్ వే?
0: తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష నిరసనగా ఉంటున్నారు.
1: ద పేరెంట్స్ ఆఫ్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: తల్లిదండ్రుల యొక్క ఆశలు ఏమిటో మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాము.
1: యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: వారి వారి ఆశయాలను మనం అనుసరించడం వల్ల తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాము.
1: యు నీ దేర్ ఐడియల్స్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఇఫ్ యు ఫాలో యు విల్ ఎర్న్ దేర్ గ్రేస్.
0: ప్రత్యక్ష స్వరూపులైనటువంటి మాతాపితృల యొక్క తత్వాన్ని మనం విస్మరించి పరోక్షంగా ఉండినటువంటి దైవత్వాన్ని మనం ప్రార్థిస్తున్నామంటే ఇది కేవలం ఒక విధమైనటువంటి భ్రమనే.
1: It is only illusion if we forget the parents right in front of us who are living gods and think of God who is not a parent.
0: Brahma yokka pratirupame talli.
1: Mother is a very reflection of Brahman the creator.
0: Vishnu yokka pratirupame tandri.
1: Father is a very reflection of Vishnu protector. But we are following this reflection.
0: Kani antarbhutamainatundi yokka agotaramainatundi yokka agamyamainatundi yokka antarbhutamainatundi yokka bhagavantuni prarthinchukunte prayatnistunnam.
1: So we are making an effort to understand non-apparent hidden principle of God.
0: తల్లి దండ్రుల ఆజ్ఞలు తప్పక నడుచుకోవాలని.
1: You have to obey the command of your parents.
0: రాముడు సుధనస్సును విడిచారు.
1: Rama has broken the bow of
0: అసలు జనక మహారాజు సీతను వెంటగొని వచ్చి, అయ్యా నా యజ్ఞంలో పాల్గొన్నటువంటి వారికి ఈ సుధనస్సును విడిచినటువంటి వారికి నా బిడ్డని వివాహం చేసినది నా యొక్క దౌర్జన్యం.
1: It is on the bow of Janaka. That who would just break this Sivadhanasu would have the hand of Sita.
0: Ramudu angikarinchaledu.
1: But Rama did not accept.
0: Vasishtha Vishwamitra kudanu chaala pradheya paddadu.
1: He also requested Vasishtha Vishwamitra.
0: Naa tallidandrulu aajna leka asalu Sita nenu kudanu nenu chudalenu.
1: Without the command of the parents I am not prepared to look at the face of Sita.
0: Kaaranam enti?
1: What's the reason?
0: Naa blood.
1: My blood,
0: na food,
1: my food,
0: na head,
1: my head,
0: na duddu,
1: my wealth,
0: anta vaari gifte,
1: they are all the gifts of my parents.
0: Kanuka nee talli dannu yokka aadyanu praskarinchukoni nenu aa tarvata nee ee kalli chestanu.
1: Therefore I will follow according to the command of my parents, then attend to the rest of the duty.
0: Janakudu talli dannu pilipinchi tarvata nee vivaham chesadu.
1: Emperor Janaka summoned the parents, then wedding was performed later.
0: Aranyamlo undina samayam nandu,
1: at the time when they were in forest,
0: కందమూలాలను తిని కఠినమైన జీవితాన్ని గడుపుకున్నటువంటి సమయం నుండి కూడాను,
1: when they are passing through a tough time partaking tubers there,
0: భరతుడు సోదరుల సమేతులై రాజ్య సమేతంగా అడవులో ప్రవేశించాడు.
1: భరత వాస్ దేర్ అలాంగ్ విత్ హిస్ ఆల్ హిస్ అసోసియేట్స్. వసిష్ఠుడు
0: కూడాను వచ్చాడు.
1: వసిష్ఠ ఆల్సో కేమ్.
0: రామ, నీవు లేని రాజ్యం మాకు అరణ్యంగా ఉంటుందా?
1: హి సెడ్, రామ, వితౌట్ యు ది హోల్ కింగ్డమ్ ఇస్ ఎ ఫారెస్ట్.
0: నీవున్న రాజ్యమే నాకు అయోధ్యగా ఉంటుందా?
1: When you are there, the very forest will be
0: kingdom.
1: We don't want Ayodhya without
0: you.
1: Therefore, come immediately and rule this reign.
0: Guruji, Guruji aagya meerutunnanu meeru bhavincharadu.
1: He said, oh master, don't think that I am disobeying.
0: Naa tandri aagya nenu chelakavahinchaadu.
1: I have to follow the command of my father. He wanted me to spend 14 years of time in forest. Whatever may be, I will follow the command of my father. When I disobey the command of my father, I'll be losing the ethical values.
0: కనుక నైతిక విలువ చాలా ప్రధానమైనటువంటిది.
1: So moral values are important.
0: అది ఏ మన నీతి, అది ఏ మన జాతి, అది ఏ మన ద్రోహి.
1: That is the morality, that is our nationality, that is the life.
0: ఆ జీవనకు తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an effort to know the significance of the light of life.
0: కనుక బ్రహ్మా విష్ణు మహేశ్వరు అనేటువంటి వారు శరీర అవతారం కాదు.
1: Therefore, Brahma, Vishnu, Maheshwara are
0: ever.
1: No one has ever seen them.
0: ఏదో కొన్ని పిక్చర్స్ లోపల మనం చూస్తున్నాము.
1: We see them in
0: pictures.
1: All the illusion, imagination of Vivarma.
0: భగవంతుడు కీర్తి రూపము అట్టి రూపము అనేటువంటి ఎవరు చెప్పడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ ద స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: భావమును ప్రసరించుకుని ప్రార్థించడం అట్టి రూపాన్ని ధరిస్తుంటాడు.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ది ఫీలింగ్ ఆఫ్ ది డివోటీ.
0: జలములకు ఏ రూపం ఉంటుంది?
1: What form the water has?
0: ఒక టంబ్లర్ లో పోస్తే టంబ్లర్ రూపంగా వస్తుంది.
1: If it is in a tumbler, it has that form.
0: ఒక పాత్రలో పోస్తే పాత్ర రూపం వస్తుంది.
1: If it is in a vessel, it takes.
0: బావిలో ఉంటే బావి రూపం వస్తుంది.
1: In a well, it has the form of the well.
0: ఈ దేహం యొక్క దీన్ని పురస్కరించుకొని దైవత్వం అనేది ఆ రూపాన్ని ధరిస్తుంటారు.
1: Basing on the container the body, God assumes that form.
0: గాలికి కూడా ఎట్టి రూపం ఉన్నది.
1: Air, what form has it? It has no form. When air is in a balloon, it has that form. In a football, that form. Basing on the vesture or upadhi, the forms are formed. The divinity has got the essence of all the five elements. That's present in every human being.
0: అందువల్ల ఈ భూతముల యొక్క తత్వము పుత్రాది నిత్రాది రూపంలో మనకు ప్రబోధిస్తుంది.
1: The nature of the elements is present in our life, breath, breathe and thought.
0: వేరు కాదు.
1: You are not separate.
0: నీవు నేనే, నేను నీవే.
1: I am you, you are I.
0: అది ఈ విశ్వాసం ప్రబోధించేటువంటి ప్రధానమైనటువంటి యొక్క సూత్రం.
1: There is the main principle taught in this breathing process. Breathing is soham, inhalation, exhalation. So means divinity.
0: Hum, nene.
1: Hum, I.
0: Nene daivamu. Nene daivamu. Nene daivamani. ఒక్క దినమునకు 21,600 పర్యాయము నీవే దైవం అని బోధిస్తుంటుండాలి అంటారు.
1: సోహం మీన్స్ ఐఎమ్ గాడ్. దిస్ ఇస్ రిపీటెడ్ 21,600 టైమ్స్ ఎవ్రీ డే ఇన్ అవర్ రెస్పిరేషన్.
0: అత్యంత సమీపంలో ఉండినటువంటి తనయంతి ఉండినటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది డివినిటీ విచ్ ఇస్ ఇన్ ది క్లోజెస్ట్ ప్రాక్సిమిటీ.
0: కానీ ఎక్కడెక్కడో తిరుగుతున్నాము.
1: బట్ వెన్ సచ్ విత్ హెల్త్
0: వేర్
1: ది యూ.
0: కనుక మొట్టమొదటి తన ఎందుకున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి మానవుడు.
1: సో మ్యాన్ హెస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ
0: లేటెంట్. పెడ మార్గం పట్టించరాదు.
1: వి షుడ్ నాట్ బిలాంగ్ ద రాంగ్ పార్ట్.
0: రజోగుణం అనేక కేవలం రౌద్రమని, క్రోధమని, ద్వేషమని ఈ విధంగా భావిస్తుంటారు.
1: వి కన్సిడర్ ద రజోగుణ ఇస్ యాంగర్ అండ్ హేట్రెడ్.
0: అది కాదు రజోగుణం యొక్క తత్వము.
1: దాట్ ఇస్ నాట్ ద నేచర్ ఆఫ్ రజోగుణ.
0: రజోగుణం అనగా రక్షించడమే రజోగుణము.
1: రజోగుణ స్టాండ్స్ ఫర్ ప్రొటెక్ట్.
0: ఆదర్శాన్ని నిరూపించడమే రజోగుణము.
1: ఇట్ టేక్స్ ఎన్ ఐడియా.
0: కానీ ప్రాక్తమైన స్వభావం ఈనాడు మనం తెలుసుకోవడం చేతనే ఈ ప్రాక్తమైన ఫలితమే మనం తెలుసుకున్నాము.
1: యాజ్ వీ గో బై ద వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ వరల్డ్లీ ఇంటర్ప్రిటేషన్ వీ గెట్ ద రిజల్ట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: రామాయణము, భాగవతము, భారతము ఈ ప్రధానమైనటువంటి గ్రంథాలు.
1: ఫర్ భారతీయ స్త్రీ ఆర్ ఇంపార్టెంట్ టెక్స్ట్ రామాయణ, భాగవత అండ్ భారత.
0: ఈ యొక్క రామాయణ, భారత, భాగవతం లోపల ఉన్నటువంటి ఒక తత్వములు తగ్గును కామ, క్రోధ, లోభములు.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ స్టాండర్డ్ టెక్స్ట్ ఆఫ్ భారతీయ విల్ బి రిప్రజెంటింగ్ దీస్ త్రీ థింగ్స్. కామ, క్రోధ,
0: రావణాసుడు.
1: రావణాసురా ఇస్ హైలీ పవర్ఫుల్.
0: తపస్సు కూడా రామణాసుడు.
1: రావణాసురా ఇస్ వన్ ఆఫ్ పెనెన్స్.
0: కరెంట్ మించినటువంటి వారు మరొకరు లేరు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పర్సన్ బియాండ్ రావణ.
0: భుజబలము, బుద్ధిబలము కలిగినటువంటి యొక్క ఈ రావణాసుడు కట్టగడకు ఈ కోరికకు నిర్మితి చేయాడు.
1: రావణ హు హెస్ గాట్ ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలెక్చువల్ స్ట్రెంగ్త్.
0: రామాయణంలో అంతా కూడా మనం చక్కగా పరిశీలన చేస్తే ఈ కామమే ఈ యొక్క రోగానికి మూల కారణము.
1: It's put to ruin because of the desire, the kama.
0: Yanta undi em prayojanam.
1: What is the use of it all the rest?
0: Naitikanga, bhautikanga, dharmikanga, adhyatmikanga, laukikanga, anni endukunu shaktivantude kaadu.
1: Ravana is so powerful physically and from all standpoints and now.
0: Bangaru patra ilakadini okka chinnu unte kaalu dantho veeranta saaripoyi.
1: The whole vessel may be of gold, but there is one hole, everything will drain out.
0: Kante inni sin sampadanto kulutu kunnatvanti ravana sudu. సువర్ణమయమైన లంకను సృష్టించుకున్నటువంటి రావణాసుడు కట్ట కనబడికి ఈ కామము అనేటువంటి ఒక కోరిక అనేటువంటి ఒక చిల్లుతోనే తనకు జీవితం అంటే గావించుకున్నాడు.
1: రావణ హెస్ గోట్ ఆల్ ద ప్లెంట్ ఇన్ ప్రాస్పెరిటీ, ది ఎంటైర్ లంక ఇస్ మేడ్ ఆఫ్ గోల్డ్, బట్ హెస్ రూయిన్ హింసెల్ఫ్ బికాజ్ ఆఫ్ కామన్ డిజైర్.
0: కృష్ణుడిగా భావిస్తూ వచ్చాడు, కృష్ణుడిగా భావిస్తూ
1: ఈజ్ అ వికెడ్ మ్యాన్.
0: రామ అంటే నమస్కరిస్తాడు.
1: We offer obeisance
0: to Rama. అంటే రాక్షసుడు అంటారు.
1: రావణ ఇస్ అ డెమన్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: తమ తమ ప్రవర్తన యొక్క ప్రధానమైన ఆధారమేది? ఈ పేరుకు ఆధారం.
1: They got that name basing on their acts.
0: రాముడు సత్యవాక్యాన్ని పాలకుడు.
1: రామ స్టాండ్ ఫర్ ట్రూత్.
0: రాముడిలో మూడు ఉంటున్నాయి.
1: రామ హెస్ త్రీ క్వాలిటీస్.
0: సర్వలోక హితే రథః, ఇది ఒక ప్రధానమైనటువంటి. సర్వలోకములకు నువ్వు హితాన్ని బోధించి, హితాన్ని అనుసరించి, హితాన్ని అందుకునే.
1: హి టీచెస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ ద త్రీ వరల్డ్స్ అండ్ ఫాలోస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ది ఎంటైర్.
0: సర్వే లోక జ్ఞానః, సర్వలోకములు ఎందుకు నువ్వు జ్ఞానమే ప్రధానమైనటువంటి బోధించేది.
1: హి ఆల్సో టాట్ దట్ ద విజ్డమ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సర్వ సమైక్య గుణః, ఈ గుణం అనేటువంటి సమైక్య గుణం ఉండేటువంటి వారు.
1: హి హస్ గాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వానిమిటీ.
0: కనుకనే అతను దేవుడిగా మారిపోయాడు.
1: సో హీ ఈస్ గాడ్.
0: రావణ అతను అది లేదు.
1: రావణ హాస్ నన్ ఆఫ్ ది
0: క్వాలిటీ. నాకు మించినటువంటి వారు లేరు అనే అహంకార అభిమాన దీనులతో తన యొక్క ఆడంబరమైన జీవితంతో గడుపుతూ చేతనే రావణ అతను సంతులయ్యాడు.
2: Ravana stands for all the ego and pomp and show and exhibitionism. He considers that he is final, there are none beyond him.
0: Mahagopa scientist Hiranyakashipu.
2: Hiranyakashipu is the greatest scientist.
0: ee naadiki scientist anta kuda ninna mundati varaku kuda ee panchabhootamala yokka tattvanni gurtinchadaniki prayatnincharu.
2: The modern scientists have discovered in the recent times the nature of elements.
0: ee vela samasyala purvam undinatvanti yokka Hiranyakashipu aa naade ee panchabhootamala hastagatam chestunnadu.
2: Hiranyakashipu, the ancient times, thousands of years ago, could not see things of nature. He investigated.
0: ధ్రువ నక్షత్రం వరకు ప్రయాణం చేశాడు.
2: మీకు ట్రావెల్ అప్ టు స్టార్ట్,
0: భూమి యొక్క చైతన్యం, భూమి యొక్క బ్యాలెన్స్ ను సరైన రీతిలో పెట్టాలని ప్రయత్నించాడు.
2: హీ వాంటెడ్ టు సెట్ రైట్ ద బ్యాలెన్స్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కానీ ఇంత శక్తి కలిగినటువంటి యొక్క హిరణ్యకశిపుడు అయినప్పటికీ,
2: హిరణ్యకశిపు సో పవర్ఫుల్,
0: క్రోధము అనేటువంటి చెడ్డ గుణం ఉంటుంది.
2: He has got the bad quality of anger.
0: ఎవరిపైనా క్రోధము?
2: ఆన్ హూమ్ ఈజ్ హీ యాంగ్రీ?
0: నారాయణపైన క్రోధము.
2: హీ ఈజ్ వెరీ యాంగ్రీ విత్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ భగవంతుని పైన ఉన్నటువంటి కోపం చేతనే కట్టగడుపుతాను, సర్వము తెంచి కట్టగడుపు దుర్జన్మైన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
2: బికాస్ ఆఫ్ యాంగర్ టువర్డ్స్ గాడ్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ లెడ్ ఎ పిటిఫుల్ లైఫ్.
0: కట్టగడుపుకి భగవంతునితోనే మరణించాడు.
2: అండ్ అల్టిమేట్లీ డైడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: ఇంకా భారతమునందు,
1: దెన్ భారత,
0: ఈ భారతమునందు సర్వము తానే అనేటువంటి విశ్వాసం చేసి అహంకారం చేసే విర్రవీగుతున్నటువంటి దుర్యోధనుడు ఏమని చేయాడు?
2: You know what had happened to Duryodhana, who considered himself the supermost.
0: ఐదు గ్రామములైనా మాకు అందించమని ప్రార్థించినప్పుడు కూడా ఐదు గ్రామములు కాదు సూతిమల ఓపడానికి కూడా వీలు కానటువంటి అన్నాను.
2: When Pandava prayed for at least five villages, he was not prepared to share not even the space
0: of వాడుకనుకనే అతనికి అది కూడా కట్టేపటికి ఏమైంది?
2: Because of greed, what had happened to him ultimately.
0: కనుకనే ఈ కామక్రోధ లోభం అనేటువంటివి మనలో ఒక దుర్మార్గమైన రాక్షసులుగా ప్రవేశిస్తున్నాయి.
2: Therefore, the desire, anger and greed are the demonic qualities.
0: సత్వరజో తమో గుణముల యొక్క తత్వాన్ని మనము ఏకత్వంగా భావించినప్పుడే ఈ దుర్మార్గమైన గుణములను మనము చక్కగా మనం సంహరించవచ్చు.
2: When once you establish the unity of సత్వరజో తమో గుణ qualities, you'll be away from these three wicked
0: qualities. సర్వుల జననకు మూల కారణము తల్లియే.
2: Mother is main thing for all.
0: సర్వ సృష్టికుడును బ్రహ్మ ఏ రీతిగా సృష్టికర్తను, ప్రతి వ్యక్తి కూడా సృష్టికర్త తల్లియే.
2: జస్ట్ ఎస్ బ్రహ్మ ఇస్ క్రియేటర్ ఆఫ్ ఆల్ ది క్రియేటెడ్, హీ ఇస్ ఓన్లీ మదర్ హూ ఇస్ క్రియేటర్.
0: మాతృభావాన్ని మాత్రం గౌరవిస్తూ రావాలి.
2: యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ దిస్ మదర్లీ.
0: ఈ దేశం కూడా మనకు మాతృదేశము.
2: దిస్ మదర్ ల్యాండ్,
0: ఇది మాతృభూమి.
2: దిస్ మదర్
0: దీనిని పురస్కరించుకుని రావణ కొడు జననీ జన్మభూమి స్వర్గాధిపతి గరాజి.
2: ఫర్ దట్ రీజన్ రామ సెడ్ దిస్ మదర్ ల్యాండ్ ఇస్ ద వెరీ హెవెన్.
0: మన కన్న తల్లిని, జన్మించిన దేశాన్ని మనం గౌరవించడం మన కర్తవ్యం.
2: ఇట్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు రివియర్ అవర్ మదర్ అండ్ రెస్పెక్ట్ అవర్ మదర్ ల్యాండ్.
0: కాదు, ఇది నీ యొక్క జీవిత లక్ష్యం.
2: దట్స్ యువర్ గోల్ ఆఫ్ లైఫ్.
0: కానీ ఈనాటి విద్యా ప్రభావం చేతనో లేక సంఘ దోషముల చేతనో ఏదో కొన్ని దోషముల చేత దేశాన్ని కూడా నువ్వు విస్మరించి, విదేశాన్ని విశ్వసించి కేవలం జీవితం అనేటువంటి దాన్ని రెండు విధాల భ్రష్టు పట్టించుకుంటున్నాడు.
2: మేబీ ది డిఫెక్టివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ ద కంపెనీ. We have no respect for our own country.
0: Tappu ledu,
2: Doesn't matter if you go anywhere.
0: ఏ దేశంలో అయినా ఉద్యోగం చేయి.
2: You do job in any country.
0: ఏ దేశంలోనైనా నీవు ధనం సంపాదించు.
2: You earn money anywhere.
0: కానీ మాతృ దేశాన్ని మరవకూడదు.
2: But never forget your own country.
0: ఇది నాదు మాతృభూమని.
2: This is my motherland.
0: ఇది నా ఇది మాతృభాష.
2: And this is my mother tongue.
0: అని పలికింపలేనటువంటి ఒక ఈ వ్యక్తి బ్రతికినటువంటి శవము అన్నారు.
2: ద వన్ హూ కెనాట్ డిక్లేర్ సో ఇస్ మదర్ ల్యాండ్ అండ్ మదర్ టంగ్ ఇస్ అ లివింగ్ కార్ప్స్.
0: కనుక మొట్టమొదట మాతృదేశం తత్వాన్ని మర్చిపోకూడదు.
2: సో ఫస్ట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ మదర్ ల్యాండ్.
0: దీన్ని రాముని కూడా చెప్పాడు.
2: ఇస్ ఆల్సో సెడ్ బై రామ్.
0: యుద్ధంలో విజయాన్ని సాధించిన తర్వాత
2: ఆఫ్టర్ విక్టరీ
0: సుగ్రీవుడు వచ్చి పాదవులు పట్టి ప్రార్థించాడు.
2: సుగ్రీవ్ అప్గ్రేడ్ క్యాషింగ్
0: చెప్పాడు. భరతుడు రాజ్యం ఏలుతున్నాడు స్వామి, ఈ లంకను మీరే ఏది, ఎన్ని విధమైనటువంటి రాక్షసులను సరైన మార్పు చేయించవచ్చునన్నాడు.
2: భరత ఇస్ ఆల్రెడీ రూలింగ్ ఓవర్ దేర్, బెటర్ యూ టేక్ చార్జ్ ఆఫ్ లంక అండ్ రైన్ ఇట్.
0: లక్ష్మణుడు కూడా ఒకనొక సమయంలో బోధిస్తూ వచ్చాడు.
2: లక్ష్మణ్ ఆల్సో సెడ్ సేమ్ థింగ్ ఇట్ ఎట్ దట్ టైమ్.
0: అయోధ్య భరతుడు ఏలుతున్నాడు.
2: స్వామి అయోధ్య
0: యొక్క స్వరూపం ఈ లంక.
2: Lanka is golden.
0: ఏ యొక్క ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బందులు లేవు.
2: There are no problems, a dearth of wealth.
0: కనకనక వస్తువు ఆహ్లాదం తొలుతున్నాయి.
2: It has all comforts and conveniences.
0: అందరూ నీకు పాదక్రాంతులైనారు.
2: All have surrendered to you.
0: ఈ లంకనే పాలించమని చెప్పాడు.
2: Better you rule Lanka.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
2: Then Rama says,
0: పిచ్చివాడా,
2: madman,
0: ఎవరో అందంగా ఉంటున్నారని, మంచి బలంగా ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పని, ఆమె నా తల్లి అని, నా తల్లి బలహీనంగా ఉంటే, ఈ వికారంగా ఉంటే ఆమె నా తల్లి కాదని విశ్వసించడం ఎంత వేదితనం.
2: ఫర్ ది సింపుల్ రీజన్ దట్ వన్ ఈస్ హెల్దీ అండ్ సో బ్యూటిఫుల్ ఐ కెనాట్ కాల్
0: అనారోగ్యంగా ఉన్న నా తల్లి తల్లియే.
2: వన్ మే బి వీక్ అండ్ అగ్లీ బట్ మై మదర్ ఇస్
0: కంటిన్యూయింగ్
2: దట్ ఓన్లీ ఫెయిత్ ఐ హావ్.
0: భారతదేశం ఎట్టి పరిస్థితిలో ఉండినప్పటికీ ఆ దేశమే నా తల్లి.
2: Our Bharat may be under any circumstances, is my mother.
0: కనుకని ఈనాటి విద్యార్థులు కూడా నైతిక విలువలను పెంచుకునే నిమిత్తమై మన భారతీయ ప్రాచీన ఋషులందరూ కూడా అందించినటువంటి యొక్క సద్వాక్యములు సత్వాక్యములు సదాచారములను ఆచరణలో పెట్టి సరైన ఆదర్శాన్ని నిరూపించాలి.
2: సో స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఆల్ దిస్ మోరల్ ఎథికల్ వాల్యూస్, ఫాలో ద పాత్ గివెన్ టు అస్ బై ఏన్షియంట్ రిషీస్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
0: ప్రాచీన ఋషులు ఎంత పవిత్రమైనటువంటి దానిలో అందించారు.
2: ఏన్షియంట్ సేజెస్ హావ్ గివెన్
0: సిగ్నిఫికెంట్ స్వార్థమైనటువంటిదే లేదు.
2: దే హ్యాడ్ నో అయోట్ ఆఫ్ సెల్ఫిష్.
0: పవిత్రమైనటువంటి విశాల హృదయంగా ప్రబోధిస్తూ వచ్చారు.
2: హ్యాడ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అది వేదమునందు ప్రప్రథమంలో బోధించినటువంటిది.
2: దట్ ఈస్ ద డిక్లరేషన్ వేద.
0: సహనాభవతు సహనౌ గుణౌ సహ వీర్యం కరవావహి. ఎంత గొప్ప విశాలం.
2: వాట్ ఎ బ్రాడ్ ఫీలింగ్ ఇట్ ఈస్.
0: ప్రపంచం ఎంత విశాలమో ఆ హృదయం కూడా అంత విశాలం కావాలి.
2: ద వరల్డ్ ఈజ్ సో వాస్ట్ ద హార్ట్ ఆల్సో హృదయం
0: ఎంత విశాలమో మన ప్రేమ కూడా అంత విశాలం కావాలి.
2: యువర్ హార్ట్ ఈజ్ సో వైడ్ ద లవ్ ఎక్స్పాండ్.
0: అప్పుడే విశ్వ కుటుంబంగా మనం తయారవుతాం.
2: దెన్ ఓన్లీ దేర్ విల్ బి వన్ ఫ్యామిలీ ఇన్ దిస్ యూనివర్స్.
0: అందువల్లే వేదం ప్రప్రథమంలో బోధించింది.
2: సో దాట్స్ టాట్ బై వేద ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కలసి మెలసి తిరుగుదాం, కలసి మెలసి పెరుగుదాం.
2: లెట్స్ లివ్ టుగెదర్, లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
2: లెట్ అస్ అఫోర్డ్ అండ్ ఇంప్రూవ్ అపాన్ ది ఇంటెలిజెన్స్ దట్ వి హావ్ కమ్ టు నో టుగెదర్.
0: కలసి మెలసి పెరుగుదాం.
2: లెట్ అస్ లివ్ టుగెదర్, లెట్ అస్ గ్రో టుగెదర్.
0: కలసి మెలసి కలతలేక చెరివితో జీవించుదాం.
2: లెట్ అస్ మింగిల్, లెట్ అస్ లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ అండ్ మిస్అండర్స్టాండింగ్.
0: శాంతి, ఓం శాంతి.
2: And finally it wanted peace.
0: Enduku moodu paryayalu shanti anindi.
2: Why do we say shanti peace thrice?
0: Dehariitilo shanti.
2: Peace at the body level.
0: Dehariitilo shanti.
2: Mind.
0: Aatariitilo shanti.
2: And then
0: adi bhautikamu, adi daivikamu, aadhyatmika moodu margamulu endukodunu shantini kavali.
2: In these three levels, the body, the mind and the spirit.
0: Kalukina prapanchamanta kuda okka dehame.
2: The whole world is represented by body.
0: దేశము యొక్క ప్రతిబింబమే దేశము.
2: And the very reflection of the body is desha kante.
0: దేశము కూడాను సర్వదేశము కూడాను సుచిరంగా ఉండాలి, శాంతిగా ఉండాలి.
2: Therefore everybody, all countries should be happy and peaceful.
0: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు.
2: Therefore let everybody be peaceful and happy.
0: ఇలాంటి సూత్రాలను మనలో పెట్టుకొని కూడాను కట్టగలుగుతూ దీన్ని విస్మరించి వ్యక్తిగతమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరచుకొని కేవలము జీవితాన్ని మనం వ్యక్తం చేసి మన వేదానికి కూడాను అగౌరవం పరుస్తున్నాము.
2: We have forgotten such broad-mindedness in the divine principles. We go by the individual feeling and we have forgotten the very teaching of Veda here. Embodiments of
0: God.
2: You don't need to do any special practice. You don't need to
0: do
2: any worship. First, respect your parents.
0: ఆ తల్లిదండ్రుల యొక్క గౌరవంలోనే మీ యొక్క సర్వస్వము నువ్వు ఇమిడి ఉంటున్నాయి.
2: దేర్ లైస్ యువర్ హ్యాపీనెస్.
0: వారిని ప్రేమించండి.
2: యు లవ్ దెం.
0: వారి ఆజ్ఞలు శిరసా వహించండి.
2: ఫాలో దేర్ కమాండ్.
0: ఒకవేళ అది సక్రమమైనప్పుడు కానప్పుడు నీవు వారికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నువ్వు తగినటువంటి ప్రయత్నం చేయాలి.
2: దేర్ కమాండ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ టు యూ, కన్విన్స్ దెం.
0: చదువురానటువంటి మూర్ఖులు, నేను చదువుకున్నటువంటి ఘనుడు అనేటువంటి అహంకారానికి అవకాశం అందించకూడదు.
2: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఎగోయిస్టిక్ బికాజ్ యువర్ పేరెంట్స్ ఆర్ ఇల్లిటరేట్ అండ్ యువర్ ఎడ్యుకేటెడ్.
0: ఏమిటి నీ చదువు?
2: వాట్ ఇస్ యువర్ ఎడ్యుకేషన్?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిలి తన్ మెరుగడు మందమతుడు.
2: విత్ ఆల్ ఫార్మల్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ ఎ ఫూలిష్ మ్యాన్ డజంట్ నో హిస్ ఓన్ ట్రూ సెల్ఫ్.
0: చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
2: విత్ ఆల్ ఎడ్యుకేషన్ ఎ మీన్ మ్యాన్ విల్ నెవర్ చేంజ్ హిస్ మీన్ మెంటాలిటీ.
0: చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
2: ఆల్ హిస్ ఎడ్యుకేషన్ లీడ్స్ టు ఆర్గ్యుమెంటేషన్ డిఫరెన్సెస్.
0: చదువు చదివి చదివి సావంగనేటికి సావు లేని చదువు చదువు వలయు.
2: Having studied, finally, why should he face death? He should study to attain immortality. This is all secular, physical, worldly knowledge. It is useful for our living, not to the goal of life. So our life is a bird with two wings. We should have the two wings of service. Just as birds fly high.
0: ఉన్నత స్థాయిని పొందాలి.
2: విత్ దిస్ సర్వీస్ వీ షుడ్ రీచ్ నోబుల్ హైట్స్.
0: ఇందులో ఏ రెక్క పోయినప్పటికీ ఇది గమ్యాన్ని చేరలేదు.
2: విత్ వన్ ఆఫ్ ది టూ వింగ్స్ యూ కెనాట్ రీచ్ ది గోల్.
0: ఈ రెక్కలు అనేటువంటిది ఎలాంటివి?
2: What sort of wings are there?
0: ఇది వీణలో ఉన్నటువంటి తీగల వంటివి.
2: They are like strings of veena instrument.
0: ఈ తీగలన్నీ వేరువేరుగా ఉంటున్నాయి.
2: The strings are separate.
0: వీణ ఒక్కటిగానే ఉంటుంది.
2: But veena musical instrument one.
0: దేశమంతా ఒక వీణ.
2: The whole country is veena.
0: మన తీగలన్నీ ఒక మతములు.
2: The strings are our religions.
0: కనుకని ఈ మతములన్నీ కూడా ఒక్క వీణలో ఏకమైనటువంటివి.
2: ఆల్ రిలిజియన్స్ ఆర్ యూనిఫైడ్ ఇన్ వన్ వీణ.
0: ఈ అపస్వరం కలిగినప్పటికీ వినేటువంటి వాడికి ఇంపు ఉంటుండదు.
2: ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ ఇట్ షుడ్ నాట్ బి మెలోడియస్.
0: ఈ మతముల యొక్క క్షేమాన్ని మనం ఆశించాలి.
2: వీ షుడ్ ఎక్స్పెక్ట్ అండ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ రిలిజియన్.
0: మంచిని మనం కోరాలి.
2: వీ షుడ్ ఎక్సెప్ట్ ద గుడ్ ఆఫ్ ఎవరీ రిలిజియన్.
0: అందరి మానవుల యొక్క సుక్షేమాన్ని మనం అనుభవించాలి.
2: వీ షుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎవరీబడీ.
0: మానవుల యొక్క సంక్షేమాన్ని గురించి మానవత్వం చేయవలసిన పని ఏమిటి?
2: What is to be done for the welfare of the society?
0: కాని సమాజం యొక్క సంక్షేమం ఏ విధంగా చేస్తున్నావు?
2: In what way we are proceeding?
0: తన స్వార్థం అంతర్భాగమును ఉంచుకొని సమాజం పేరుతో మనం చేస్తున్నాం.
2: We do it with all intention of selfishness and do it in the name of society.
0: నేను పుట్టడం సమాజంలో పుట్టాను.
2: I am born in society.
0: సమాజం లేకపోతే క్షణమైన నేను జీవించలేను.
2: I cannot live for a moment without society.
0: ఆనందము సౌఖ్యము అంతా సమాజంతోనే ఇమిడి ఉంటుంది.
2: My happiness and pleasure depend on society.
0: సమాజం సేవ నా సేవనే కాని పరోక్ష సేవ కాదు.
2: సర్వీస్ టు సొసైటీ, సర్వీస్ టు వన్ సెల్ఫ్.
0: ఏకత్వ భావంతో మనం గుర్తించాలి.
2: We should understand this unity.
0: సమాజానికి సేవ చేస్తున్నాను అంటే ఇది అహంకార తత్వమే అవుతుంది.
2: If you say I am serving society, it is ego.
0: నీవు చేసే సేవల వల్ల జగత్తు కలిగేటువంటి లాభం ఏమీ లేదు.
2: What is the profit by your service?
0: సేవలు చేయకపోతే జగత్తు కలిగే నష్టమేమి లేదు.
2: If you don't serve, there is no loss of
0: life. నష్టం రెండు నీకే కానీ జగత్తు సంబంధం లేదు.
2: The profit and loss go to you, not to the world.
0: కనుక ఇట్టి సమభావాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి ఈనాటి యువకులు.
2: The youth today should understand this principle of equality and equanimity.
0: ఈ యువకులలో ఉండేటువంటి యొక్క తత్వము కేవలం ఒక నిజమత్వంగా భావిస్తున్నారు.
2: We don't understand the spirit of youth.
0: యవ్వనము యవ్వనము.
2: The stage of youth.
0: యవ్వనము.
2: What's that?
0: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవ్వనము.
2: ద స్టేజ్ ఆఫ్ యూత్ ఇస్ దాట్ విచ్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ పాసెస్ ఆఫ్.
0: ఇట్స్ నాట్ దేర్
2: ఫ్రమ్ ద బిగినింగ్. అంతే
0: వరకు ఉండదు ఇది.
2: ఇట్ డజంట్ లాస్ట్ టిల్ ది ఎండ్.
0: కనుక మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములు బట్టి ఈ యవ్వనాన్ని బట్టి మనం ఇంత నిర్మిస్తున్నది పుట్టడం ఎందుకు?
2: వీ ప్రైడ్ అవర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ దిస్ యూత్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్ పాసెస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లాస్.
0: కనుక ఈ యవ్వనం అనేటువంటి మంచి గోల్డెన్ ఏజ్. ఇది చాలా పవిత్రమైనటువంటి వయసు.
2: దిస్ స్టేజ్ ఆఫ్ యూత్ ఇస్ గోల్డెన్ ఏజ్.
0: ఈ పవిత్రమైన ఏజ్ లోపల మనము చేర్చుకోవలసినటువంటి సామగ్రిని అంతా పవిత్రమైన సామగ్రిని మనం చేర్చుకోవాలి.
2: ఇన్ ది సీక్రెట్ స్టేజ్ యూ షుడ్ హావ్ ఆల్ సీక్రెట్ ఎక్విప్మెంట్.
0: కనుక బర్త్డేలను చెప్పుకుంటాం.
2: వీ స్పీక్ ఆఫ్ బర్త్డే.
0: ఏమిటి ఈ బర్త్డే?
2: వాట్స్ బర్త్డే?
0: దేనికి బర్త్డేలు?
2: వాట్ ఆర్ బర్త్డే
0: అంటుంటాము.
2: వీ సే మై బర్త్డే.
0: నేనెవరు?
2: హూయమ్ఐ?
0: ఆ క్వశ్చన్ వేసుకోవడం లేదు. నా బర్త్డే అనుకుంటున్నాను.
2: యూ డోంట్ పుట్ దట్ క్వశ్చన్. యూ సే మై
0: బర్త్డే. నేర్చుకుంటున్నావు
2: బికాజ్ యూ ఐడెంటిఫై ద బాడీ.
0: మరి ఏదైనా ఈ దేహంలో బాధలు కంటే నా కడుపు నొప్పిగా ఉంటుందని అంటాం.
2: బట్ లేటర్ యూ సే దిస్ మై స్టమక్.
0: కడుపు ఏమిటి? నీవెవరు?
2: దెన్ ఇఫ్ యూ సే మై స్టమక్ దెన్ హూ ఆర్ యూ?
0: మై మైండ్, మై బుద్ధి, మై దేహము, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణము, హూ ఆర్ మై?
2: యూ సే దట్ మై సెన్సెస్, మై మైండ్, మై ఇంటెలెక్ట్, దెన్ హూ ఆర్ మై?
0: కనుక నీవు ప్రత్యేకంగా ఉంటున్నావు.
2: యువర్ సెపరేట్.
0: నా కర్చీఫ్, కర్చీఫ్ వేరు, నేను వేరు.
2: దిస్ మై కర్చీఫ్, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ మై కర్చీఫ్.
0: అదే విధంగా మై బాడీ అంటే బాడీ వేరు, నీవు వేరు.
2: వెన్ యూ సే మై బాడీ, ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ బాడీ.
0: మైండ్, బుద్ధి, చిత్తం, ఇంద్రియ, అంతఃకరణ, అన్ని ఇన్స్ట్రుమెంట్స్.
2: దేర్ఫోర్ బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, ఇన్నర్ సెన్స్ ఆర్ ఆల్
0: ఇన్స్ట్రుమెంట్స్. నీవు,
2: బట్ యు ఆర్ ద మాస్టర్.
0: అదే ఐ.
2: That is I.
0: I ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దట్ ఐ.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: రెండు రకములైన ఐ ఉంటుండాలి.
2: దర్ టూ టైప్స్ ఆఫ్ ఐ.
0: ఏకాక్షరం ఐ ఒకటి,
2: వన్ లెటర్ ఐ.
0: మూడు అక్షరములు ఐ ఒకటి,
2: త్రీ లెటర్ ఐ.
0: EYEI, ఇది మూడు అక్షరములు ఐ.
2: EYE, త్రీ లెటర్ ఐ.
0: అది ఈ దేహము.
2: దట్స్ ద బాడీ.
0: మూడు గుణములతో కూడినటువంటి,
2: త్రీ అట్రిబ్యూట్స్.
0: ఏకాక్షరం ఐ అదే ఆత్మ.
2: వన్ లెటర్ ఐ ఇస్ ద స్పిరిట్.
0: ఐని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ ఐని గుర్తించుకునే ప్రయోజనం ఏమిటి? చరాచర ప్రపంచం అంతా ఇప్పుడు నువ్వు భగవంతుడే.
2: ద మూవబుల్ ఇమ్మూవబుల్ ఇస్ ద మైండ్.
0: ఏది పుచ్చుకునేటువంటిది అనేటువంటిది లేదు.
2: గాడ్ డజంట్ రిసీవ్ నో గేర్.
0: నీ యొక్క హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాది.
2: ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
0: కనుక ఉపకారమైనటువంటి కర్మలలో మనం ప్రవేశించాలి.
2: దేర్ఫోర్ డూ హెల్ప్ టు అదర్స్.
0: సేవలో మనం పాల్గొనాలి.
2: రెండర్ సర్వీస్.
0: సేవనే మన జీవితము.
2: సర్వీస్ ఆఫ్ లైఫ్.
0: సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
2: దేర్ నథింగ్ బియాండ్ సర్వీస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ కాన్ఫరెన్స్ లోపల అనేక దేశముల వారంతా పాల్గొన్నారు.
2: ఇన్ దిస్ కాన్ఫరెన్స్ పీపుల్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ పార్టిసిపేట్.
0: కానీ ఈ కాన్ఫరెన్స్ యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శం ఏమిటి?
2: వాట్ ఈస్ ది మెయిన్ ఐడియా?
0: లో మనం పాల్గొనాలి.
2: We should render service.
0: ఎక్కడ ఏ విధమైనటువంటి యొక్క అవసరం ఉంటుందో అక్కడ మన యొక్క జీవితాన్ని, దేహమును, మనసును, ధనమును కూడా అర్పితం చేసి సేవ చేయాలి.
2: Wherever there is need, we should surrender, dedicate our body, mind and intellect.
0: ఈ విధమైనటువంటి సేవాభావం చేతనే నీవు ఎంతైనా నాయకుడు కాగలవు.
2: విత్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ యూ కెన్ బి ఎ లీడర్.
0: సేవకుడు కాక నాయకుడు ఏ రీతిగా కాగలదు?
2: వితౌట్ బీయింగ్ ఎ సర్వెంట్ యూ కెనాట్ బి ఎ లీడర్.
0: శంకరుడు ఏ రీతిగా కాగలదు?
2: హౌ కెన్ యూ బి ఎ లీడర్?
0: అంటే నీవు కింకరుడుగా నీవు భావించు, శంకరుడుగా భావించద్దు.
2: కన్సిడర్
0: నీవు శంకరుడు అయిపోతావు.
2: కన్సిడర్ సెల్ఫ్ కింకర్ ఆర్ ద సర్వెంట్, నాట్ ద శంకర్ ఆర్ ద లీడర్.
0: మానవులంతా కూడా రివర్ ను ప్రార్థిస్తున్నారు. నది నీవు గొప్పగా ప్రవహించాలి, మా చెరువులు నింపాలి అని మనం ప్రార్థిస్తున్నాము.
2: టుడే వీ ప్రే టు ద రివర్, ఓ రివర్ లెట్ యూ ఫ్లో అండ్ ఫిల్ అప్ ద ట్యాంక్.
0: ప్రార్థించవలసినటువంటి నదులను కాదు.
2: వీ నీడ్ నాట్ ప్రే టు రివర్స్.
0: రెయిన్ ను ప్రార్థించాలి.
2: వీ హావ్ టు ప్రే టు రెయిన్.
0: వర్షాన్ని ప్రార్థిస్తే నదులు ఆటోమేటిక్ గా చేరిపోతాయి.
2: లెట్ అస్ ప్రే టు రెయిన్ దెన్ రివర్స్ విల్ ఫ్లో ఆటోమేటికల్లీ.
0: కేవలం సమాజమే దైవ స్వరూపంగా విశ్వసించి సమాజ సేవ చేస్తే నీ అభిష్టములన్నీ కూడా సంసిద్ధమవుతాయి.
2: అండర్స్టాండ్ ద సొసైటీ ఇస్ గాడ్ అండ్ ఇఫ్ యూ సర్వ్ సొసైటీ యూ విల్ బి సర్వింగ్ గాడ్.
0: అయితే భక్తుల యొక్క ప్రేమ ప్రభావం చేత,
2: హౌర్ బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్,
0: భక్తుల చేత ఏమేమో ఇవ్వాలని, ఏమేమో చేయాలని ఆశపడుతుంటారు.
2: వి ఎక్స్పెక్ట్ గాడ్ టు గ్రాంట్ us many
0: things. అయితే ఈనాడు ఈ 70th బర్త్డే ఈ దేహానికి,
2: ద బాడీ ఆఫ్ భగవాన్ ఈ 70th బర్త్డే
0: టుడే, గుర్తుంచుకోవాల్సినటువంటిది ఒక్కటి,
2: యూ హావ్ టు నో
0: స్వామి అక్కర్లేదు.
2: స్వామి డజంట్ నీడ్ ఎనీథింగ్.
0: చిన్న గౌను కూడా మీరు తీసుకురాకూడదు.
2: హీ డజంట్ అక్సెప్ట్ ఎనీ గ్రేస్.
0: అంత స్వామి మీ వారు.
2: Swami belongs to you.
0: Swami meek pratyekam kaadu.
2: Swami is not separate from you.
0: Meeku naaku pratyekam kaadu.
2: You are not separate from Swami.
0: Andaru avinabhava sambandhamu, anyonyasrayam.
2: That is intimate relationship between the two, God and you.
0: Kontha varaku nu vedapadinatvanti yokka pallannu, kontha varaku velugapadinatvanti yokka samajamunu sarayin reetilo manamu poshistu raavali.
2: You should also encourage service in villages and backward areas.
0: Ippudu aneka mandi meeru chadivinappudu vinnu untaru.
2: You must have listen to the list of names read out.
0: కొంతమంది ఏదో అలంకారం కోసం ఒక నగలంతా తెచ్చారు.
2: Some brought some jewels.
0: భగవంతునికి ఏది నగ?
2: What is precious jewel?
0: అందమైన నగ.
2: Bliss is the
0: jewel. ప్రేమనే నగ.
2: Love is jewel.
0: అనే బ్యూటీ.
2: He himself is the very important beauty.
0: నేను కూడా నగలంతా వేసి ఆ నిజమైన బ్యూటీని ఎందుకు పరుగుపరుచుకుంటాను?
2: Then why do you bring all the jewels and hide the real beauty?
0: చక్కని విగ్రహాన్ని చక్కగా చెక్కాడు.
2: A beautiful
0: పరిసరాన్ని మనం చక్కగా చూసినప్పుడు ఎంత అందంగా ఉంటుంది.
2: హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఇఫ్ యు లుక్ అట్ ద రైడర్.
0: బట్టలు కట్టడము, హారాలు వేయటము, రెక్కలు పెట్టడము, ఏమేమో చేసి ఆ శిల్పి యొక్క సౌందర్యాన్ని మనం నిర్మూలన చేస్తున్నాం.
2: యు గో ఆన్ డెకరేటింగ్, యు గో ఆన్ గార్లెండింగ్ ది వెరీ ఐడల్ అండ్ ద హైడ్ ద వెరీ స్పిరిట్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద ఐడల్.
0: కల్పితమైనటువంటి
2: ఇట్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: సహజమైనటువంటి స్వరూపం ఏమైనా కానందము.
2: దట్ ది నేచురల్ ఫామ్ ఇస్ ద బెస్ట్.
0: ఇలాంటివన్నీ కూడా మీరు తేవడానికి తగినటువంటి ప్రయత్నం చేయకండి.
2: నెవర్ బ్రింగ్ సచ్ థింగ్స్.
0: అసలు ఇలాంటి సంకల్పంలో మీరు చేయకండి.
2: డోంట్ ఎంటర్టైన్ సచ్ థాట్స్.
0: కనుక మీరు ఇచ్చినటువంటి వారంతా వేరుగా భావించకూడదు.
2: సో దోస్ హూ హావ్ గివెన్ డోంట్ ఫీల్ అనదర్ వే.
0: మా సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళకి చెప్పేది ఒక్కటి.
2: వాట్ భగవాన్ టెల్స్ టు సెంట్రల్
0: ట్రస్ట్, ఈనాడు వారు ఇచ్చినటువంటి ఆభరణం అంతా కూడాను,
2: all the jewels they brought here,
0: ee stage pai ne oka action vesesi danlo vachinatundi dalamulanta kodanu neeku saukaryalu priniyoginchali.
2: All the jewels brought by the members here will be put to auction right now and will be yours to you.
0: ఇది అక్కడ ఇది ప్రశాంతి నేమ్ వరకు కూడా తీసుకోకూడదు.
2: The ప్రశాంతి నేమ్ will not accept anything.
0: నేను ఏనాడు ఎవరిని ఎత్తిదికూడదని నేను కోరలేదు.
2: భగవాన్ నెవర్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్
0: ఇల్ల. సేవలో మాత్రం మీరు ఏ విధంగా సేవ చేసినా నాకు సంతోషమే.
2: భగవాన్ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ సర్వ్ ఇన్ ఎనీ
0: సేవలో మీ ధనమును అంతా కూడా వినియోగించండి.
2: స్పెండ్ యువర్ మనీ ఫర్ సర్వ్.
0: ఎక్కడ నీటి కొరత ఉంటుందో అక్కడ అంతా కూడా తీర్చడానికి ప్రయత్నించండి.
2: వేర్ ద వాటర్ షార్టేజ్.
0: ఎక్కడ విద్యా వైద్యం అంతా కూడా కొరతగా ఉందో అక్కడ అంతా కూడా విద్యా వైద్యం అభివృద్ధి పరచండి.
2: వేర్ హెల్త్ కేర్ అండ్ మెడిసిన్ ఇస్ రిక్వైర్డ్ పార్టిసిపేట్ ఇన్ ద సర్వే.
0: జీవితానికి అనుకూలమైనటువంటి కర్మలు చేయాలి కానీ వ్యక్తి కోసం చేయకూడదు.
2: Do everything for society, not for the individual.
0: భారతదేశము సమష్టి స్వరూపము.
2: The భారత
0: దేశము సమష్టి స్వరూపమే.
2: Everything is cosmic.
0: దేశం యొక్క క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి.
2: Keeping you the welfare of the country.
0: దేశం యొక్క క్షేమం కాదు.
2: Not the individual.
0: కనుకనే వ్యక్తి ఏనాటికి సమాజం కాదు.
2: Individual cannot be a society.
0: కనుకనే సొసైటీ అనేక మందికి సేవ చేయడానికి ప్రయత్నించాలి.
2: We have to make an effort to serve many people in society.
0: ఈనాడు అనేక విధములైన ఆభరణమే కాకుండా ధనాన్ని తెచ్చారు. ఆ ధనాన్ని కూడా ఇంకా కొంత కొరతపడినటువంటి యొక్క ఈ నీటి సప్లై అనగా త్రాగే నీరు యొక్క సప్లై లోపల అనంతపురంలో ఇంకా కొన్ని కొన్ని మిగిలి ఉంటున్నాయి. దీన్ని కూడా పూర్తి చేయాలి. ఇది పూర్తి చేసినప్పుడే నాకు సంతోషం.
2: Not only Jews today, they brought some money also. There are certain areas, there are certain places where some work is yet to be done in
0: Anandapur district.
2: All problems in Rayalaseema should be solved completely.
0: ఇది ఎడారి ప్రదేశంగా ఉంటుండాలి.
2: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ప్లేస్ ఇస్ దిస్?
0: త్రాగడానికి నీరు లేదు.
2: దేర్ ఇస్ నో డ్రింకింగ్ వాటర్ సప్లై.
0: ఇలాంటి ప్రదేశంలో మనం చెట్టు ఎట్ట పెంచగలము?
2: హౌ డు ఎక్స్పెక్ట్ ప్లాంటేషన్
0: చేయండి మనం ప్రాణం ఉండలేదు.
2: Without these things you cannot live.
0: ఆ చెట్టు విడిచినటువంటి యొక్క ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాము.
2: You only breathe the oxygen given by
0: trees. మనం వదిలినటువంటి యొక్క కార్బన్ డయాక్సైడ్ ఈ చెట్టు తీసుకుంటున్నాము.
2: కార్బన్ డయాక్సైడ్ ఎక్సేల్ బై మ్యాన్‌కైండ్ ఇస్ టు బై ట్రీస్.
0: ఇలాంటి స్థితిలో మనం జీవిస్తున్నాము.
2: This is the position.
0: ఇదంతా ఉంచలే లేకపోతే మన జీవితం ఏమాత్రం నిలవలేదు.
2: Without vegetation you cannot live.
0: కనుక మనిషికి నీరే ప్రాణం.
2: సో ఫర్ మ్యాన్ వాటర్ ఈ
0: సత్యాన్ని నేను గుర్తించే ఎంతో కాలం నుంచి కూడా ఈ ప్లాన్ వేస్తూ వచ్చాను.
2: ఇన్ రికగ్నిషన్ ఆఫ్ దిస్ ట్రూత్
0: భగవాన్ ఆరోగ్యానికి హార్ట్ చాలా ప్రధానము.
2: ఫర్ హెల్త్ హార్ట్ ఈస్ ఇంపార్టెంట్.
0: విద్యకు తల చాలా ప్రధానము.
2: ఫర్ ఎడ్యుకేషన్ హెడ్ ఈస్ ఇంపార్టెంట్.
0: దేహానికి నీరు ప్రధానము.
2: ఫర్ బాడీ వాటర్ ఈస్ ఎసెన్షియల్.
0: ఇవ్వాలి.
2: ఆల్ దీస్ త్రీ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ.
0: బిజినెస్ మాదిరి మనం చేయకూడదు.
2: We should not.
0: ఇది ఒక వ్యాపార రంగం కాదు.
2: ఇట్స్ నాట్ ఎ బిజినెస్.
0: భగవంతుని యొక్క సొత్తు.
2: ఇట్స్ గాడ్స్ ప్రాపర్టీ.
0: ఈ భూములకు తైలం ఎంత ప్రాణమో.
2: Just as oil is the life to a lamp.
0: జీవితానికి ప్రేమ అంత ప్రాణం.
2: For life, love is essential.
0: తైలము లేని జ్యోతి, ప్రేమ లేని జీవితము కేవలం చీకటియే.
2: Lamp without oil and the life without love are useless.
0: నీలో పాటు అందరూ కూడా సుఖపడాలి.
2: Let everybody be happy among
0: you. నీలో పాటు అందరూ కూడా ఆనందించాలి.
2: Let everybody
0: సాధ్యమైనంతవరకు దృష్టి ఉంచుకొని తగిన సేవలు చేయాలి.
2: కీపింగ్ దిస్ ఇన్ యూ డూస్ అప్రోప్రియేట్ సర్వీసెస్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు నీలోనే సత్వరజో తమో గుణ స్వరూపుడైపోయి బ్రహ్మా విష్ణు మహేశ్వర స్వరూపులైపోయి నీలోనే నిమిడి ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్. గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రినిటీ విత్ ఇన్ యూ.
0: స్వాధీనమైన గాడ్ ని వదిలిపెట్టి స్వాధీనంలో లేనటువంటి గాడ్ కోసం ఎందుకు ప్రాపలాడతారు?
2: యూ ఫర్గెట్ ద గాడ్ విత్ ఇన్ యూ బట్ యూర్ ఆఫ్టర్ గాడ్ ఎల్స్వేర్.
0: నీలో ఉండినప్పుడు నీకు స్వాధీనమే కదా.
2: వెన్ ఈజ్ విత్ ఇన్ యూ కాంట్ యూ అండర్స్టాండ్ హిమ్?
0: ఈ కర్చీఫ్ ఎక్కడ ఉంటుందా?
2: వెరీ స్కర్చి
0: చేతిలో ఉంటుందా?
2: భగవాన్
0: పెద్ద, కర్చీఫ్ చిన్నది.
2: సో భగవాన్ ఇస్ బిగ్ ఐ కర్చీఫ్ ఇస్ స్మాల్.
0: ఇది చిన్నది కాబట్టి నా చేతిలో ఇమిడి ఉంటుందా?
2: కర్చీఫ్ ఇస్ సో స్మాల్ హీ కెన్ హోల్డ్ ఇట్.
0: భగవంతుడు నీలో ఉంటుందంటే నీవే గొప్ప, భగవంతుడు నీలో ఇమిడి ఉంటున్నాడు.
2: వెన్ గాడ్ ఇస్ ఇన్ యూ, యు ఆర్ మైటీ అండ్ గాడ్ ఇస్ సో స్మాల్ ఇన్ యూ.
0: గొప్పతనాన్ని నీవు నిరూపించాలి.
2: యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ మ్యాజెస్టీ.
0: ఈ మార్గంలో ప్రవేశించకూడదు.
2: అండ్ నౌ బి వీక్.
0: గొప్పవాడుకున్నప్పుడు గొప్ప కర్మలే చేయాలి.
2: వెన్ యువర్ మ్యాజెస్టిక్ యూ షుడ్ డూ మ్యాజెస్టిక్ డీడ్స్.
0: కనుకనే ఈనాటి నుండి మన సంస్థలు గిరిజనములకు పెరిగి ప్రపంచ వ్యాప్తి గావించాలి.
2: రైట్ ఫ్రమ్ దిస్ డే అవర్ ఆర్గనైజేషన్ షుడ్ ఇంక్రీజ్ అండ్ ఆల్సో స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: వ్యక్తిగత భేదములను పక్కకు నెట్టు.
2: వీ షుడ్ ఫర్గెట్ ఇండివిజువల్ డిఫరెన్స్.
0: సమాజం యొక్క క్షేమాన్ని మనం సంసిద్ధిగా పెట్టుకోవాలి.
2: వీ షుడ్ కీప్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: సమాజం యొక్క సుక్షేమమే మన క్షేమంగా భావించాలి.
2: వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఇస్ వన్
0: సోల్. ఏ గ్రామమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ ప్రాంతమైనా కానీ,
2: లెట్ ఇట్ బి ఎనీ విలేజ్, లెట్ ఇట్ బి ఎనీ కంట్రీ ఆర్ ఎనీ రీజియన్.
0: అన్ని ప్రాంతములలో, అన్ని దేశములలో, అన్ని విధమైనటువంటి సంస్థల్లో కూడా మనం పాల్గొనాలి.
2: వీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్ ఇన్ ఆల్ ఏరియాస్ ఇన్ ఆల్ రీజియన్స్ అండ్ కంట్రీస్.
0: ఫేమస్ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్
0: 175 రాజ్యాల వారు ఈనాడు ఇక్కడ చేరారు.
2: టుడే పార్టిసిపెంట్స్ ఫ్రమ్ 175 కంట్రీస్ ఆర్ హియర్.
0: ఇంతమంది చేరారు.
2: సో మెనీ.
0: కానీ ఎంత పని చేస్తున్నాం మనం?
2: What work we are doing?
0: దానిని మనం చక్కగా విచారించాలి.
2: We have to inquire clearly.
0: ఇన్ని దేశాల వారు చేరారు కానీ ఎంత పని మనం చేస్తున్నాం? ఆ పని ఏ మన క్వాలిటీ?
2: It's only our quality lies in our work.
0: కనుక మీరు అన్ని దేశాల్లో కూడా, మీ దేశంలో కూడా ఈ బీద జనులు లేకుండా ఉండరు.
2: There are bound to be poor people in your respective countries.
0: అతనే దరిద్ర నారాయణుడు.
2: He is God himself.
0: నారాయణ సేవ చేయండి.
2: You serve him.
0: శ్రీమన్ నారాయణ సేవ చేయడం ఏం ప్రయోజనం?
2: What is the fun of serving God?
0: శ్రీమన్ నారాయణ కావలసినంత మంది పరిచారకులంతా ఉంటారు.
2: God has so many servants to serve him.
0: సేవ చేయనక్కర్లేదు.
2: You don't need to serve.
0: ఏ సేవను చేయలేనటువంటి యొక్క బీదనారాయణుడికే మనం సేవ చేయాలి.
2: There are poor and needy who are the embodiments of God himself. Serve them.
0: కనుక ఇలాంటి పవిత్రమైన భావాన్ని మన హృదయంలో నాటుకుని అది ఏ పెద్ద వృక్షంగా పెంచుకుని ఆ ఛాయ లోపల అనేక జన్మలు చల్లనిగా ఆనందంగా అభివృద్ధి పరచడానికి ప్రయత్నించాలి.
2: ఇంప్లాంట్ సచ్ నోబుల్ ఐడియాస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ లెట్ దెం గ్రో ఇన్ టు ట్రీస్ అండర్ ద షేడ్ ఆఫ్ ద
0: బర్త్డే గిఫ్ట్. ఇదొక్కటే.
2: This is the only birthday gift. Bhagavan doesn't need any.
0: ఏమిటి మీరు క్షేమంగా ఉండటమే నా యొక్క గిఫ్ట్.
2: You should be happy and secure.
0: దట్ ఇస్ ఆదర్శవంతమైనటువంటి యొక్క వ్యక్తులుగా తయారు కావాలి.
2: యూ షుడ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ ఐడియల్ టు అదర్స్.
0: ఈనాటి కాన్ఫరెన్స్ నుంచి మీరు మీ దేశానికి వెళ్లిన తర్వాత మన సంస్థను దీనిగా అభివృద్ధి పరచాలి.
2: యాజ్ యూ గో బ్యాక్ యువర్ ప్లేసెస్ ఇంప్రూవ్ ఇంక్రీజ్ అవర్ ఆర్గనైజేషన్.
0: కానీ ఇంతలో మనం ఆగకూడదు.
2: జస్ట్ డోంట్ చేంజ్.
0: అభివృద్ధి కాంచాలి.
2: యూ షుడ్ డెవలప్ ఫర్దర్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క భక్తులు మనం తీసుకోవడానికి వీలవుతుంది.
2: దెన్ ఓన్లీ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎస్ ట్రూ డివోటీస్.
0: మీలో ఉండినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కేవలం వ్యక్తం చేయకండి.
2: డు నాట్ వేస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద క్రియేటర్ సస్టైనర్.
0: పెట్టకండి.
2: డోంట్ మేక్ దెమ్ హర్ట్.
0: వాటిని మిస్యూజ్ చేయకండి.
2: డోంట్ మిస్యూజ్ దెమ్.
0: అది నీకే పాపం.
2: దెన్ యూ విల్ బి కమిటింగ్ ఎ సిన్.
0: కనుక తల్లి తండ్రి గురువు అనేటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరు తత్వాన్ని చక్కగా మీరు గుర్తించుకుని
2: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రినిటీ ద మదర్ ఫాదర్.
0: నా ఆరాధన దైవము, నా ప్రియమైన దేవము, నా సత్యస్వరూపుడైన దేవము నాలోనే ఉంటున్నాడు అనేటువంటి సత్య నిత్యాన్ని మీరు చక్కగా సాధించాలి.
2: నో ది ఎటర్నల్ ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యువర్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: ఏ సత్యం శివం సుందరం.
2: దట్ ఈస్ త్రీ సత్యం శివం సుందరం.
0: సత్యం ట్రూత్.
2: సత్యం ట్రూత్.
0: శివం మంగళం.
2: శివం ఆస్పిషియస్.
0: బ్యూటీ.
2: బ్యూటీ
0: అదే దైవం.
2: బ్యూటీ ఈజ్ గాడ్.
0: కనుకనే ప్లేటో గురించి చెప్పాడు.
2: దట్స్ వాట్ ప్లేటో ఆల్సో సెడ్.
0: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
2: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఏ దేశం వారు చెప్పినప్పటికీ ఈ సత్యం శివం సుందరం ఈ మూడే మన ప్రాణములు.
2: లెట్ దెమ్ బి ఆఫ్ ఎనీ కంట్రీ, దీస్ ఆర్ త్రీ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ప్రాణంగా భావించి సేవల్లో ప్రవేశించి సరైనటువంటి యొక్క భారతదేశానికి తగినటువంటి ఒక్క సార్థక నామాన్ని సాధించాలి.
2: విత్ దీస్ ప్రిన్సిపల్స్ లీడ్ ఆన్ యువర్ లైఫ్ అండ్ బ్రింగ్ అండ్ కీప్ అప్ ద శాంక్టిటీ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: రాయలసీమ లోపల 360 దినములు కూడా నీళ్లు ఉంటాయి.
2: In Rayalaseema, throughout the year, there should be water.
0: Kani ee naadu Rayalaseema ga marindi, Pranaseema ga marindi, kani tirigi manam Ratnaseema ga tayar cheyali.
2: Rayalaseema is a place of stones so far, but it will be a place of gems.
0: Andari yokka baadhyata okkane baadhyate kaadu.
2: It is the collective responsibility, not the individual.
0: Okka pushpamu haram avutunda.
2: One flower can't be a garland.
0: Pushpalu cherinappude haram avutundi.
2: All flowers make a garland.
0: Kada meeru andaru ekamai oka pushpa malaga tayaru kavali.
2: So all of you should mold into a garland.
0: Appudu ee malaku madhyalo nenu kuchuga tayaruga untundi.
2: Then Bhagavan is the inherent latent threading between passing to the flower.
0: Kuchu undi prayojanam enti?
2: And without the flowers, what is the use of the string there?
0: Andaru kudu కేవలం ఒక తల్లి బిడ్డలుగా భావించాలి.
2: కన్సిడర్ దట్ యువర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
0: బిడ్డలుగా భావించాలి.
2: యూ షుడ్ కన్సిడర్ బ్రదర్స్ ఫ్రమ్
0: మానవ జాతిగా భావించాలి.
2: వన్ హ్యూమన్ రేస్.
0: జాతి మత భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
2: డోంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ డిఫరెన్సెస్ ఆఫ్ నేషనాలిటీ అండ్ రిలీజియన్.
0: అవకాశం ఇవ్వకూడదు.
2: డోంట్ గివ్ ఎనీ డిఫరెన్సెస్.
0: అందరూ ఒక మానవ జాతి.
2: యు ఆల్ బిలాంగ్ టు హ్యూమన్ రేస్.
0: హ్యూమానిటీ.
2: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: రిలీజియన్ ఆఫ్ లవ్.
2: రిలీజియన్ ఆఫ్ లవ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
2: లాంగ్వేజ్ ఆఫ్
0: హార్ట్ కావాల్సింది.
2: These are things that you have to learn.
0: ఏ భాష అయితే మనకేమి?
2: లెట్ ఇట్ బి ఎనీ లాంగ్వేజ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇది చూడండి, ఇక్కడ నీరు ఉంటుందా?
2: హియర్ ఇస్ వాటర్.
0: ఈ నీరును మనం తెలుగు వారు నీరు అంటాము.
2: తెలుగు పీపుల్ కాల్ ఇట్ నీరు.
0: తెలుగు వాళ్ళు వస్తారు తండ్రి అంటారు.
2: తమిళియన్ తండ్రి.
0: హిందీ వాళ్ళు వస్తారు పానీ అంటారు.
2: హిందీ పానీ.
0: కానీ ఇంగ్లీష్ వారు వస్తారు వాటర్ అంటారు.
2: ఇంగ్లీష్ పీపుల్ వాటర్.
0: సంస్కృతం వారు వస్తారు వారి అంటారు. వేరువేరుగా ఉన్నాయని వాటర్ మార్చలేదు కదా ఎవరు?
2: నేమ్స్ ఆర్ డిఫరెంట్, నో వన్ హెస్ చేంజ్ వాటర్.
0: అదే విధంగా దైవం ఒక్కడే.
2: లైక్ వైజ్ గాడ్ ఇస్ వన్.
0: అల్లా అని పిలుచు, జీసస్ అని పిలుచు, బుద్ధా అని పిలుచు, ఇంకే విధమైనటువంటి పేర్లతో పిలుచు.
2: యూ కాల్ హిమ్ అల్లా ఆర్ జీసస్ ఆర్ బుద్ధా ఇన్ వాటర్ నేమ్ యు వాంట్.
0: ఒక్కడే
2: గాడ్ ఇస్ వన్.
0: ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
2: డెవలప్ దట్ ఫెయిత్.
0: ఏ మతాన్ని కూడా మనం ద్వేషించకూడదు.
2: వీ షుడ్ నాట్ హేట్ ఎనీ రిలీజన్.
0: మతములు వారు కూడా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ వలె కలిసివెలిసి ఉంటుండాలి.
2: ద ఫాలోవర్స్ ఆఫ్ ఆల్ రిలీజన్స్ షుడ్ బిహేవ్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఆదర్శాన్ని మీరు నిరూపించి స్వామికి తగినటువంటి ఆనందాన్ని అందించండి.
2: యు డెమోన్స్ట్రేట్ ప్రాక్టీస్ సచ్ ఐడియల్.
0: తెల్లవారు లేస్తారే హ్యాపీ బర్త్డే అన్నారు అనేక మంది విదేశీయులు.
2: Many foreigners said happy birthday right from the morning.
0: నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను.
2: Bhagwan is always happy.
0: నాకు నీ హ్యాపీ అక్కర్లేదు, మీరు హ్యాపీగా ఉండండి.
2: Bhagwan does not need your happiness, let you be happy.
0: Happiness is union with God.
2: True happiness lies in union with God.
0: కనుక మీరు హ్యాపీగా ఉండాలంటే దైవంతో కూడాలి.
2: If you want to be happy, be in God.
0: హ్యాపీగా ఉంటారు.
2: Then you can be happy.
0: కనుక మీరు ఈనాడు ఒక విధమైనటువంటి నూతనమైన మార్గాన్ని అవలంబించాలి.
2: Right from this day you should follow new path.
0: అన్యోన్యంగా, అనుకూలంగా, ఐకమత్యంగా, ఆనందంతో మీ జీవితాన్ని గడపాలి.
2: You should spend a happy time in unity, coordination and in grace.
0: ఒక్క దైవత్వాన్ని మీరు ఇముచ్చుకోవాలి.
2: You should have divinity in all.
0: అది ఏ నిజమైన ఆనందము.
2: That's true bliss.
0: ఈ వస్తువు అభావాలతో కలిగేటువంటి ఆనందం తెలియనిది కాదు.
2: It's not the happiness out of comforts and convenience.
0: Passing clouds. రావటం పోవటం
2: జరుగుతుంది.
0: ఆనందాన్ని మనం సాధించాలి.
2: యూ షుడ్ అచీవ్ దట్ బ్లిస్ విచ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
0: సాధించడానికి ప్రేమ ఒక్కటే ప్రధానమైన మార్గము.
2: లవ్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ ద గోల్ ఆఫ్ బ్లిస్.

అనుష్వదమావహమాదయస్వత్స్వాహాకృతం వృషభవక్షి హవ్యం సముద్రాదోర్మిర్మధుమాగం ఉదారదుపాగం చున సమమృతత్వమానటే.

وَلِتُوَلِّيَ